శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం 102.4 మెగాహెడ్స్పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 5వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూన్ నెల 26వ తేదీ శుక్రవారం శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:05 వస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.

మీరింతవరకు సునంద, చిత్ర, సింధు ఆలపించిన భక్తి గీతాలు విన్నారు. ఇప్పుడు జానీబాబు బృందం గానం చేసిన నాతియే కలాం.

0: మీరింతవరకు జానీ బాబు బృందమాలపించిన నాతీయ కలాం విన్నారు. ఇద్దరితో ఈనాటి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సూక్తి సుధా ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంలో శ్రీ షేక్ సలీం బాషా గారి సూక్తులు వింటారు.
1: అనంత కరుణామయుడు అపార కృపాశీరుడైన అల్లాహ్ పేరుతో ఈరోజు మనం ఆదర్శమూర్తి దైవ ప్రవక్త అనే అంశం గురించి కొంత తెలుసుకుందాం. దేవుని ప్రేమకు అర్హులు కావడానికి ప్రతి మతం ఒకే ఒక మార్గం చూపింది. అదేమిటంటే ఆ మతస్థాపకుడు తెలిపిన హితోపదేశాల ప్రకారం ఆచరించాలి. సత్యధర్మమైన ఇస్లాం అన్నింటికంటే ఉత్తమమైన మార్గాన్ని తెలిపింది. అదేమిటంటే ఆ దైవ ధర్మాన్ని ప్రజలకు అందజేసిన దైవ ప్రవక్త యొక్క

0: ఆదర్శ జీవితాన్నే సర్వలోక ప్రజల కొరకు ఆదర్శప్రాయంగా పేర్కొంది. అనగా ఆయన లాంటి ఆదర్శ జీవితం గడిపితేనే అల్లాహ్ యొక్క ప్రేమాభిమానాలకు పాత్రుడు కాగలరు. ఇస్లాంలో రెండు ముఖ్య మూలాధారాలు కలవు. అవి ఒకటి దైవ గ్రంథం, రెండు దైవ ప్రవక్త గారి సదాచారం. ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితాన్ని అనుసరించాలి అంటే నీవు ధనవంతుడివైతే మక్కా యొక్క ప్రముఖ వర్తకుడు మరియు బహ్రెయిన్ యొక్క కోశాగారాలకు యజమానిగా ఉన్న ముహమ్మద్ గారిని అనుసరించు. నీవు పేదవానివైతే అబూ తాలిబ్ కొండ కనుమలయందు కారాగారం గడిపిన మరియు మదీనా నగరంలో అతిథిగా దినాలు గడిపిన ముహమ్మద్ గారి జీవితాన్ని గమనించు. నీవు రాజువైతే అరబ్ చక్రవర్తి అయిన ముహమ్మద్ గారి గురించి తెలుసుకో. నీవు పాలితునివైతే హురేష్ వంశస్థుల వద్ద పాలితునిగా ఉన్న ముహమ్మద్ గారిని చూడు. నీవు వీరునివైతే హసన్ హుసేన్ గారి తాత మరియు బదర్ యుద్ధంలో విజయం సాధించిన వీర సైనాధిపతి అయిన ముహమ్మద్ గారి వైపు చూడు. నీవు యుద్ధంలో గాయపడితే ఉహద్ యుద్ధంలో గాయపడిన ముహమ్మద్ గారిని గురించి ఆలోచించు. నీవు గురువు అయితే సుఫాపై కూర్చున్న శిష్యులకు గురువైన ముహమ్మద్ గారిని చూడు. నీవు శిష్యుడు అయితే పవిత్ర దూత జిబ్రయీల్ గారికి శిష్యుడుగా ఉన్న ముహమ్మద్ వైపు దృష్టి సారించు. నీవు ప్రసంగించేవాడివైతే వేదికపై నిలబడి ప్రసంగించు, ముహమ్మద్ గారి పలుకులు విను. నీవు ఒంటరిగా ఎలాంటి సహాయ సహకారం లేకుండా సత్యబోధన ప్రచారాల విధి నెరవేర్చాలనుకుంటే ఇస్లాం మతాన్ని ప్రచారం చేసిన ముహమ్మద్ గారి యందు నీ కొరకు గొప్ప ఆదర్శం కలదు. సత్యధర్మం విజయం సాధించిన తర్వాత శత్రువులు అపజయం పొంది విరోధులు బలహీనులైనప్పుడు మక్కాపై విజయం సాధించిన వీర పురుషుడైన ముహమ్మద్ గారిని అనుసరించు. నీవు అనాథవైతే అమీనా మరియు అబ్దుల్లాకు జన్మించిన అనాథ ముహమ్మద్ గారిని మరిచిపోకు. నీవు యువకుడువైతే మక్కా వాసుల మేకలను మేపిన ముహమ్మద్ గారి పవిత్ర జీవిత చరిత్రను చదువు. నీవు దూర ప్రయాణాల ద్వారా వర్తకం చేయదలుచుకుంటే బుస్రా వంటి దూర ప్రాంతాలకు పోయే వర్తక బృందాలకు నాయకత్వం వహించిన ముహమ్మద్ గారి అడుగుజాడల్లో నడువు. నీవు ఒక స్త్రీకి భర్త అయితే ఖదీజా ఆయషా మొదలగు పవిత్ర పతివ్రతల భర్త అయిన ముహమ్మద్ గారి జీవిత చరిత్రను పఠించు. నీకు సంతానం ఉంటే ఫాతిమా యొక్క తండ్రి మరియు హసన్ హుసేన్ యొక్క తాతగారైన ముహమ్మద్ గారి గురించి తెలుసుకో. సారాంశం ఏమిటంటే నీవు ఎవరైనా సరే ఏ స్థితిలో ఉన్నా సరే నీ జీవితం కొరకు ఆదర్శం, నీ నడివడికను సరిదిద్దే సహకారం కావాలంటే అంతిమ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితం చూచి నిన్ను నువ్వు మార్చుకొని కృతార్థుడివి అవ్వు.
1: శ్రీ షేక్ సలీం బాషా గారి సూక్తులు విన్నారు. ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంలో ఆకాశవాణి కర్నూలు కేంద్రం పొలం పనులు

పైరు యొక్క నీటి అవసరాలు, నేల, పైరు, వాతావరణం, అలాగే పంట పండించే తీరు మొదలగు వాటిపై ఆధారపడి ఉంటుంది. మేలైన నీటి యాజమాన్యానికి మొక్క యొక్క వేరు, నేలలోకి వెళ్ళే లోతు, నీటికి కీలక దశలు, పంట కోత కొంచేందుకు పట్టే కాలం, బెట్ట తట్టుకునే పైరు మొదలైన వాటిపై అవగాహన అవసరం. వివిధ పంటలకు కావాల్సిన సాధారణ నీటి పరిమాణం, డ్రిప్ పద్ధతి ద్వారా పంటలకు కావాల్సిన నీటిని ఎప్పటికప్పుడు సరైన మోతాదులో అందించటం ద్వారా నీటి వినియోగ సామర్థ్యం పెరగటమే కాక తద్వారా పంటలకు కావలసిన నీటి పరిమాణంలో 50 నుండి 60% వరకు పొదుపు చేయవచ్చు. పంటకాలంలో పైరు కీలక దశల్లో నీటి ఎద్దడికి గురికాకుండా

చూడాలి. వివిధ కీలక దశల్లో పంట నీటి ఎద్దడికి గురైతే దిగుబడి తగ్గుతుంది. సాధారణంగా నేలలో పంట వేరు మండలంలో మొక్కలకు ఉపయోగపడే నీరు 50% కంటే తగ్గిపోకముందే పైరుకు నీరు పెట్టాలి. నేలలో పైరుకు లభించే తేమ 75% వరకు తగ్గినప్పుడు మొక్కలకు కావలసినంత నీరు లభ్యం కాక నీటి ఎద్దడి కలుగుతుంది. దీనివలన పంట దిగుబడి తగ్గుతుంది. మరీ తొందరగా నీరు పెట్టినా పంటకు ప్రాణవాయువు దొరకక నష్టం కలుగుతుంది. సాధారణంగా పైపొరల్లో 15 నుంచి 20 సెంటీమీటర్ల లోతు వరకు మట్టిని పరిశీలించి నీరు పెట్టవలసిన సమయాన్ని నిర్ణయించాలి. ఇందుకుగాను మట్టిని చేతితో పట్టుకొని చూసి దానిలోని తేమ యొక్క హెచ్చు తగ్గులను కనుగొనవచ్చు. ఏ నేలల్లో ఎప్పుడు నీరు పెట్టాలి అని తెలుసుకోవటానికి మరి ఒక సులువైన పద్ధతి ఉన్నది. దానిని ఇసుక గుంత పద్ధతి అంటారు. ఈ పద్ధతి ఇసుక నేలలకు అలాగే వరి పైరుకు తప్ప ఇతర అన్ని రకాల నేలలకు అలాగే పైర్లకు అన్ని దశల్లో ఉపయోగపడుతుంది. పంటను సులువుగా తనిఖీ చేయటానికి వీలయ్యే చోట్ల 3 అడుగుల వెడల్పు, 3 అడుగుల పొడవు, 3 అడుగుల లోతు గల గుంతను తీయాలి. గుంట నుండి తీయగా వచ్చిన మట్టితో ఇసుక బాగా కలిపి కలియబెట్టాలి. గుంటను ఈ విధంగా కలిపిన ఇసుక మట్టితో 6 అంగుళాల మేరకు నింపాలి. ప్రతి 6 అంగుళాల మట్టి వేసిన పిమ్మట మట్టిని బాగా దిమ్మెను చేస్తూ గుంటను నింపాలి. మామూలుగా పొలంలో ఏ పైరును పెట్టవలనో ఆ పైరునే పెట్టాలి. ఇసుక కలిపిన గుంటలో మట్టి నీటిని ఇమర్చుకునే శక్తి తక్కువగా ఉండటం వలన అచ్చటి మొక్కలు నీరు తక్కువైనప్పుడు వాడిపోయే లక్షణాలు తక్కిన పొలంలోని మొక్కల కంటే ముందుగా చూపుతాయి. నీటి అవసరాన్ని గుంటల్లోని మొక్కలు ముందుగానే సూచించటం వల్ల పైరుకు ఎప్పుడెప్పుడు నీరు కావాల్సినది తెలుసుకొని నీరు కట్టవచ్చు. ఇసుక ఎంత కలపాలన్నది నేల స్వభావాన్ని బట్టి ఉంటుంది. కనుక నేలను బట్టి ఇసుక పరిమాణం 5% నుండి కొంచెం అటో ఇటో మార్చుకోవాలి. సాగునీరు పొదుపుగా వాడుకోవాలంటే పొలం చదునుగా ఉండాలి. పొలాన్ని చిన్న మడులుగా విభజించి ఆ మడుల్లో నేలను బాగా చదునుగా చేసుకోవాలి. పొలాన్ని చిన్న చిన్న గట్లతో చతురస్రాకారపు మడులుగా విభజించాలి. వీటినే చెక్ బేసిన్లు అంటారు. మడులు 18x15 మీటర్ల నుండి 6x6 మీటర్ల విస్తీర్ణంలో ఉంటాయి. గట్ల ఎత్తు నీటిని ఎంతవరకు నిలపాలో దానిని బట్టి ఉంటుంది. మడుల్లో ఉండే నేల బాగా చదునుగా కానీ లేక ఒకవైపుకు కొంచెం వాలుగా ఉండేటట్లు కానీ తయారు చేయాలి. పొలానికి ఎత్తు వైపు నుండి కొంచెం పెద్ద కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. ఈ కాలువల నుండి చిన్న చిన్న కాలువల ద్వారా కయ్యలకు కావలసినంత నీరు పెట్టాలి. కయ్యలలో పెట్టిన నీరు బయటికి పోకుండా అందులోనే ఇంకిపోయేలా చూడాలి. వరి పైరుకు చాలా పెద్ద మడులు చేస్తారు. వేరుశెనగ, రాగి, కూరగాయలు, పశుగ్రాసాలు మొదలైన పైర్లకు చిన్న చిన్న మడులు చేస్తారు. దీనివలన కొన్ని నష్టాలున్నాయి. నేలను బాగా చదును చేయాలి. గట్లు తెగిపోకుండా బాగా వేయాలి. గట్ల క్రింద పొలం చాలా నష్టం అవుతుంది. గట్లు వేయటానికి, నీరు పెట్టడానికి కూలీలు ఖర్చు ఎక్కువ అవుతుంది. అంతేకాకుండా ఎక్కువ వాలుగా ఉండే పొలాలకు ఈ పద్ధతి పనికిరాదు. చాలా పద్ధతి చూసినట్లయితే బోధలు కాలువల పద్ధతి అంటారు. వరుసల్లో వేసే పంటలకు అంటే చెరకు, ప్రత్తి, మొక్కజొన్న, జొన్న, సజ్జ, పొగాకు మొదలైన పంటలకు ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుంది. ఇసుక నేలలు విస్తారంగా పగుళ్ళు పారు నేలకు తప్ప మిగతా అన్ని నేలలకు సరిపోతుంది. 2 వరుసల మధ్య సన్నని కాలువలు తయారు చేసుకోవాలి. ఈ కాలువల గుండా నీరు పెట్టాలి. ఈ చిన్న కాలువల గుండా నీరు పారేటప్పుడు నీరు నేలలోనికి ప్రక్కలకు ఇంకి వెళ్ళే దగ్గర నేలను తడుపుతుంది. ఈ పద్ధతి వలన పొలంలోని నేలనంతా తడపవలసిన పని లేదు. నీరు ఎక్కువగా వృధా కాదు.

నీటిని త్వరగా పీల్చుకునే నేలల్లో కాలువలు వెడల్పుగా ఉండి లోతు తక్కువగా ఉంటే బాగుంటుంది. నీటిని త్వరగా పీల్చుకునే తేలిక భూముల్లో కాలువల వెడల్పు తక్కువగా ఉన్నా పర్వాలేదు. కాలువలు నిండే వరకు నీరును పెట్టాలా లేదా అనేది పైరును బట్టి నిర్ణయించుకోవాలి. ఈ చిన్న కాలువలను నాగలతో కానీ బోదె గుంటుకతో కానీ సులభంగా వేయవచ్చు. సాగునీరు తక్కువగా ఉన్నప్పుడు ఒక సాలు తప్పించి ఒక సాలుకు నీరు అందించాలి. తదుపరి నీరు పెట్టేటప్పుడు మొదటిసారి తప్పించిన సాలుకు నీరు పెట్టి ఇంతకుముందు నీళ్లు పెట్టిన సాలును తప్పించాలి. అదేవిధంగా పంటను జంటసాళ్ల పద్ధతిలో విత్తుకొని రెండు జంటసాళ్ల మధ్య కాలువ ద్వారా నీరందించాలి. రెండు జంటసాళ్ల వరుసల మధ్య దూరము ఎక్కువగా ఉంచి సాళ్ల మధ్య దూరం తక్కువగా ఉంచి కావాల్సిన మొక్కల సాంద్రతను సాధించవచ్చును.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని గ్రామ పంచాయతీల్లో కాలానుగుణ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. తెలంగాణ ఉద్యోగులకు 1 కోటి రూపాయల ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. మాదక ద్రవ్యాల రవాణా నియంత్రణలో పోలీస్ శాఖ ఈగల్ బృందాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు బారాషాహిద్ దర్గాలో ఈరోజు నుంచి ప్రారంభం కానున్న రొట్టెల పండుగ.

0: ఒప్పంద పొరుగు సేవల సిబ్బందికి కోటి రూపాయల ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ప్రభుత్వ ఉద్యోగులకు బీమా రక్షణ కల్పించే అవగాహన ఒప్పందం ఎంఓయూ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ఆయన తెలిపారు. రాష్టాభివృద్దిలో ఉద్యోగుల పాత్ర కీలకమని పేర్కొన్న ముఖ్యమంత్రి వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథక లక్ష్యమని తెలుపుతూ
1: 10% ఆర్థికంగా జీడిపిలో దేశ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములను కావాలి అని ఈ రోజు అభివృద్ధి ప్రణాళికలు రచించుకొని ముందుకు వెళ్తున్నాము. ఇందుట్లో మీ సహకారం ఉండాలి. మీరందరూ నాకు అండగా నిలబడితేనే ఈ వ్యవస్థ సాధ్యమవుతుంది. ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని మనం నెంబర్1 గా నిలబెట్టుకోగలుగుతాము. ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు భద్రత కల్పించే బాధ్యత మాది. 100కి 100% నిష్పక్షపాతంగా నిస్సందేహంగా ఈ ప్రభుత్వం మీ కోసం ఉంటుంది అని మీ
0: ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు నూతనంగా ఎన్నికైన 4 సభ్యులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అభినందించారు. ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేసిన భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్, నాసా సతీష్, లింగంనేని రమేష్లను కేంద్ర మంత్రి తన నివాసానికి ఆహ్వానించి నిన్న సన్మానించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ డబుల్ ఇంజన్ ప్రభుత్వాల సమన్వయాన్ని రాష్ట్రాభివృద్దికి మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాలని అన్నారు. రాజ్యసభ సభ్యులుగా ఎన్నికై పెద్దల సభలో ఆంధ్రప్రదేశ్ తరపున ప్రాతినిధ్యం వహించడం గర్వకారణమని, ప్రజా సమస్యల్ని రాజ్యసభలో ప్రస్తావించాలని కోరారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగ అక్రమ రవాణా వ్యతిరేక దినాన్ని ఈరోజు పాటిస్తున్నాం. ప్రతి ఏటా జూన్ 26వ తేదీన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగ అక్రమ రవాణా వ్యతిరేక దినం పాటించాలని ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ ఇచ్చిన పిలుపు మేరకు 1987 డిసెంబర్ 7వ తేదీన ఒక తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి ఆమోదించింది. అప్పటి నుంచి ప్రతి ఏటా జూన్ 26న ఈ కార్యక్రమం జరుగుతోంది. మాదక ద్రవ్యాలను తీసుకోవడం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు, ప్రత్యేకించి యువతకు తెలియచేయడమే ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. మాదక ద్రవ్యాల వ్యసనం యువత భవిష్యత్తుకు, దేశాభివృద్దికి ముప్పుగా మారుతోందని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతి సమీపంలోని ఒక ప్రైవేటు విశ్వవిద్యాలయంలో ఈగల ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె నిన్న పాల్గొన్నారు. అక్రమ గంజాయి సాగు, మాదక ద్రవ్యాల రవాణా నియంత్రణలో పోలీస్ శాఖ, ఈగల బృందాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
2: ఈగలన్న పదంలోనే చాలా అర్థం కనిపిస్తుంది. ఈ రోజు ఎంతవరకు అడాప్ట్ అయిందంటే పక్కన తెలంగాణ వాళ్ళు కూడా మన ఇదే ఈగల్ పేరుని కూడా వాళ్ళు అడాప్ట్ చేస్తున్నారు. నిన్నగాక మొన్న తమిళనాడులోని సీఎం అయిన విజయ్ గారు కూడా ఈగల్ లాంటి వ్యవస్థని మన దగ్గర కూడా నడిపించాలి అని చెప్పి మనల్ని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు తమిళనాడులో వేసే పరిస్థితి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి లబ్దిదారునికి సకాలంలో అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ సూచించారు. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశ సమావేశంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివనాథ్ మాట్లాడుతూ జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ఉపాధి హామీ పథకంలో అర్హులైన ప్రతి ఒక్కరికి జాబ్ కార్డులు అందించి పనిదినాలు కల్పించాలని అధికారులకు సూచించారు.
3: కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు ఏ విధంగా వెళ్లదతున్నాయనేదే ఈ దిశ కమిటీ యొక్క సమీక్ష. కేంద్ర నిధులు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, మనం చేయబోయే కార్యక్రమాలకి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు ఏ విధంగా కావాలనేది వాళ్ళు చర్చించడం జరిగింది. రేపు రాబోయే 3-4 రోజుల్లో కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరం కూర్చుని జిల్లా సమస్యల మీద చర్చించడానికి కూడా కలెక్టర్ గారు ఒక డెసిషన్ తీసుకున్నారు.
0: ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు బారాషాహిద్ దర్గా రొట్టెల పండుగ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. 5 రోజుల పాటు జరిగే ఈ పండుగలో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు పాల్గొననున్నారు. కోర్కెలు నెరవేరాలని కోరుకుంటూ నెరవేరిన వారు కృతజ్ఞతగా రొట్టెలను మార్చుకునే వేడుక కోసం నెల్లూరు స్వర్ణాల చెరువు ఘాట్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు తాగునీ

0: నీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, వైద్య సేవలు అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టామని పోలీసులు తెలిపారు. పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ముఖ్యమంత్రి సహాయ నిధి కీలకంగా నిలుస్తోందని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో నిర్వహించిన కార్యక్రమంలో 32,20,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులను 45 మంది లబ్దిదారులకు మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి చేయూత అందిస్తోందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ సహాయం అందేలా చర్యలు కొనసాగిస్తామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కలను సాకారం చేయడమే రాష్ట ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి నిన్న మాట్లాడుతూ, ప్రధాన పట్టణ ప్రాంత ఆర్థిక వ్యవస్థ క్యూర్ పరిధిలోనే 10 అంతస్తుల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. క్యూర్ పరిధిలోని 26 నియోజకవర్గాల్లో దాదాపు 20 ప్రాంతాల్లో ఇప్పటికే స్థలాలను గుర్తించామని, తొలి విడతలో ప్రయోగాత్మకంగా ప్రతి నియోజకవర్గంలో 500 చొప్పున ఇళ్లను నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు, అభ్యసన ఫలితాలపై ప్రత్యేక దృష్టి సారించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో పాఠశాల విద్య, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ది శిక్షణ శాఖలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ, ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజుల నియంత్రణకు ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ యానాముల్లోని దిగువ ట్రోప్ ఆవరణలో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. అలాగే తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని గ్రామ పంచాయతీల్లో కాలానుగుణ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. తెలంగాణ ఉద్యోగులకు 1 కోటి రూపాయల ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. మాదక ద్రవ్యాల రవాణా నియంత్రణలో పోలీస్ శాఖ ఈగల బృందాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వనిత. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు బారా షాహిద్ దర్గాలో ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న రొట్టెల పండుగ. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. ఈరోజు ప్రసారం కాబోయే మా కార్యక్రమాల వివరాలు వింటారు. తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి 7:05. 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం, అనంతరం మొహరం పండుగ ప్రాశస్త్యం గురించి శ్రీమతి ముంతాజ్ బేగం గారి ప్రసంగం, చరిత్రలో ఈరోజు ప్రాముఖ్యత ఉంటాయి. 8:00 హిందీలో వార్తలు, 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి 8:30 జిల్లా సమాచార లేఖ. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి 8:35 అభిరుచి, మీరు కోరిన సినీ గీతాలు. ఇక 9:30 చిత్రాంజలి, 10:00 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు, 11:00 వివిధ్ భారతి విజయవాడ కార్యక్రమాలు రిలే వింటారు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 12:40 వివిధ్ భారతి విజయవాడ కార్యక్రమాలు, 1:20 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి, 1:30 వివిధ్ భారతి ముంబై కార్యక్రమాలు, 2:00 జాతీయ వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 2:30 వివిధ్ భారతి విజయవాడ కార్యక్రమాలు. ఇక సాయంత్రం ప్రసారంలో 5:00 కర్నూలు త్యాగరాజ సంగీత కళా సమితి సభ్యుల సమర్పణలో స్వరకీర్తనం సంగీత రూపకం వింటారు. ఇక 6:00 ప్రసార వివరాలు 6 గంటలు.

సాయంత్రం 5:30 ఆంగ్లంలో వార్తలు, ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి 6:10 ప్రాంతీయ వార్తలు, ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి 6:20 రేపటి ప్రసార వివరాలు. 6:25 అభిరుచి, మీరు కోరిన సినీ గీతాలు. 7:00 కుటుంబ సంక్షేమ గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి. ఈరోజు రాత్రి 7:15 పల్లె సీమలో కార్యక్రమంలో వర్మీ కాంపోస్ట్ తయారీ ఉపయోగాల గురించి జి శ్వేతగారి ప్రసంగం. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి. రాత్రి 8:00 జానపద సంగీతం కార్యక్రమంలో శ్రీ పి పెద్ద సబారన్న బృందం ఆలపించిన జానపద గీతాలు ఉంటాయి. 8:15 చిత్రసీమ. 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. 8:40 లలిత గీతం. 8:45 హిందీలో వార్తలు. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం. 9:15 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 9:30 హలో కర్నూల్ ఎఫ్ఎం కార్యక్రమంలో శ్రోతల ఫోన్ ద్వారా కోరే సినీ గీతాల ప్రత్యక్ష ప్రసారం. 10:00 ఏకచిత్రగానం కార్యక్రమంలో ప్రేమాభిషేకం చిత్రం నుంచి పాటలు. 10:30 అలనాటి మధుర గీతాలు. 11:00 హిందీలో వార్తలు. 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. మీరింతవరకు ఈరోజు ప్రసారం అయ్యే మా కార్యక్రమాల వివరాలు విన్నారు.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఈ నెల 29 వరకు సీషెల్స్ దేశంలో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగే నార్కో కోఆర్డినేషన్ సెంటర్ 10వ ఉన్నత స్థాయి సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహిస్తారు. వెనిజులాలో సంభవించిన వరుస భూకంపాల కారణంగా ఇప్పటి వరకు 188 మంది మరణించగా 1500 మందికి పైగా గాయపడ్డారు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో నిన్న రాత్రి జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో బంగ్లాదేశ్పై భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక వార్తలు వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఈ నెల 29 వరకు సీషెల్స్ దేశంలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆ దేశ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా హాజరవుతారు. ఈ వేడుకలలో భారత రక్షణ దళాల బృందం, 2 నావికాదళ నౌకలు పాల్గొంటాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఆ దేశ అధ్యక్షుడు డాక్టర్ పేట్రిక్ హర్మినీతో సమావేశమవుతారు. ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించి పరస్పర ఆసక్తిగల ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకుంటారు. అనంతరం ప్రధానమంత్రి ఆ దేశ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రవాస భారతీయులతోనూ ముచ్చటిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే నార్కో కోఆర్డినేషన్ సెంటర్ 10వ ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, దుర్వినియోగాన్ని ఎదుర్కొనేందుకు చేస్తున్న ప్రయత్నాలను సమీక్షించి బలోపేతం చేసేందుకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట ప్రభుత్వాలు, మాదక ద్రవ్యాల చట్ట అమలు సంస్థల ప్రతినిధులు హాజరవుతారు. ఈ సందర్భంగా వివిధ భాగస్వాములతో విస్తృత సంప్రదింపులు జరిపి రూపొందించిన మాదక ద్రవ్యాల నియంత్రణ 2026-2029 విజన్ డాక్యుమెంట్ను అమిత్ షా విడుదల చేస్తారు. న్యూఢిల్లీలో రేపు జరిగే ఎంఎస్ఎంఈ దినోత్సవం 2026 ఉద్యమి భారత్ కార్యక్రమానికి ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అధ్యక్షత వహిస్తారు. దేశవ్యాప్తంగా ఆర్థిక వృద్ధి, ఆవిష్కరణ, సమ్మిళిత అభివృద్ధిని ముందుకు నడపడంలో ఎంఎస్ఎంఈలు పోషించే కీలక పాత్రను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా జూన్ 27వ తేదీన ఎంఎస్ఎంఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. దృఢమైన సాంకేతికత ఆధారిత పోటీతత్వంతో కూడిన భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే ఎంఎస్ఎంఈ పర్యావరణ వ్యవస్థను నిర్మించడంలో ప్రభుత్వం

0: నిబద్ధతకు ఈ ఏడాది కార్యక్రమం ప్రాధాన్యతనిస్తోందని సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలోని ఎంఎస్ఎంఈలను బలోపేతం చేసేందుకు అత్యాధునిక డిజిటల్ వేదికలు, పోర్టల్స్ను ప్రారంభిస్తారు. వీటిలో పీఎంఈజీపీ 2.0 పోర్టల్, సమాధాన్ 2.0 పోర్టల్, ఎంఎస్ఎంఈ గ్లోబల్ మార్ట్ 2.0 పోర్టల్ ఇతర సేవలు ఉన్నాయి. భారత్ యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మద్దతునిచ్చేందుకు ఒక శక్తివంతమైన ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. నిన్న లండన్లో జరిగిన ఇండియా గ్లోబల్ ఫోరంలో మాట్లాడుతూ, భారత్ ఇప్పటి వరకు కుదుర్చుకున్న ఒప్పందాలలో యునైటెడ్ కింగ్డంతో చేసుకున్న ఒప్పందం అత్యంత సమగ్రమైనదని పేర్కొన్నారు. భారత్ యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం అమలుకు సంబంధించి ఇరు దేశాల సంసిద్ధతను సమీక్షించేందుకు మంత్రి యూకేలో 3 రోజుల అధికారిక పర్యటనలో ఉన్నారు. ఈ ఒప్పందం వచ్చే నెల 15వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. ఈ ఒప్పందం అంతర్జాతీయ ఉత్పత్తి సరఫరా వ్యవస్థలో ఇరు దేశాలను అనుసంధానం చేస్తుందని, ఆర్థిక సహకారం వృద్ధిలో కొత్త మార్గాలను తెరుస్తుందని గోయల్ అన్నారు.
1: The United Kingdom Free Trade Agreement is helping our industry also evolve, go up the ladder, compete with businesses in the United Kingdom, complement businesses in the United Kingdom where we can work together in global value chains, supporting each other's economy and together becoming a force multiplier.
0: ఈ నెల 21వ తేదీన జరిగిన నీట్ యూజీ 2026 పునః పరీక్షకు సంబంధించిన తాత్కాలిక జవాబు పత్రాలను సవాలు చేసేందుకు అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక అవకాశాన్ని కల్పించింది. ఆన్సర్ కీలు www.neet.nta.inలో అందుబాటులో ఉన్నాయని ఎన్టీఏ ప్రకటించింది. విద్యార్థులు ఈ నెల 28వ తేదీ వరకు ప్రతి ప్రశ్నకు 200 రూపాయల రుసుము చెల్లించి ప్రశ్నలను సవాలు చేయవచ్చని తెలిపింది. సవాలు అంగీకరించకపోతే ఈ రుసుము పూర్తిగా వాపసు చేస్తామని పేర్కొంది. అంతేకాకుండా ఫీజు వాపసు కోసం పునః పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ బ్యాంకు ఖాతా వివరాలను ధృవీకరించుకునేందుకు, అప్డేట్ చేసుకునేందుకు ఎన్టీఏ ఒక పోర్టల్ను ప్రారంభించింది. బ్యాంకు వివరాలను ఈ నెల 30వ తేదీ వరకు అప్డేట్ చేసుకోవచ్చు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 2 శక్తివంతమైన భూకంపాల కారణంగా మృతుల సంఖ్య 188కి పెరిగిందని, మరో 1520 మంది గాయపడ్డారని, 200 మంది ఇంకా శిథిలాల కింద చిక్కుకుపోయారని వెనిజులా జాతీయ అసెంబ్లీ అధ్యక్షుడు జార్జ్ రోడ్రిగ్జ్ ప్రకటించారు. రాజధాని కారకస్కు పశ్చిమాన సుమారు 160 కిలోమీటర్ల దూరంలో వరుసగా సంభవించిన 7.2, 7.5 తీవ్రత గల శక్తివంతమైన భూకంపాల వల్ల 2927 కుటుంబాలు తమ ఇళ్లను కోల్పోయాయని రోడ్రిగ్జ్ తెలిపారు. 1900 సంవత్సరం తర్వాత వెనిజులాను తాకిన అత్యంత శక్తివంతమైన భూకంపం ఇదని పేర్కొన్నారు. రాజధాని కారకస్కు ఉత్తరాన ఉన్న లాగువైరా తీర ప్రాంతంలో అత్యధిక నష్టం, ప్రాణ నష్టం జరిగిందని తెలిపారు. ఈరోజు దేశవ్యాప్తంగా ముహరం పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. సత్యం, ధర్మం, న్యాయాన్ని రక్షించడం కోసం కర్బలా యుద్దంలో ప్రాణాలర్పించిన ప్రవక్త మహమ్మద్ మనవడు హజ్రత్ ఇమాం హుస్సేన్, ఆయన అనుచరుల అమరత్వానికి గుర్తుగా ఈ రోజును పాటిస్తారు. ఈ సందర్భంగా తాజియా ఊరేగింపులు నిర్వహిస్తారు. పారిశ్రామిక వాణిజ్య ఎల్పీజీ వినియోగదారులకు ఊరటనిస్తూ గృహేతర ఎల్పీజీ సరఫరాపై ఉన్న అన్ని రంగాల వారి పరిమితులను ప్రభుత్వం తొలగించింది. పశ్చిమాసియా సంక్షోభానికి ముందున్న స్థాయిలకు సరఫరాను పునరుద్ధరించింది. సంక్షోభానికి ముందు బల్క్ ఎల్పీజీపై ఉన్న సరఫరాను సంక్షోభానికి ముందున్న వినియోగ స్థాయిలతో పోల్చితే 50% మేర సడలించడం ద్వారా వాణిజ్య పారిశ్రామిక వినియోగదారులకు ఉపశమనం కలిగిస్తున్నట్లు పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల ఎల్పీజీ సరఫరా పరిస్థితి మెరుగుపడడంతో ఈ పునరుద్ధరణ జరిగింది. రాబోయే 2 నుంచి 3 రోజుల్లో గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు మరింతగా విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 3 రోజుల్లో పశ్చిమ బెంగాల్, సిక్కింలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బీహార్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ లో నిన్న రాత్రి జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. భారత బౌలర్

0: లలో రాధయాదవ్ 3, శ్రీచరణి 2 వికెట్లు తీశారు. అనంతరం భరత్ షెఫాలి వర్మ అర్ధశతకంతో రాణించడంతో 16.5 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. షెఫాలికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా అవార్డు దక్కింది. ప్రస్తుతం గ్రూప్ ఏలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా 6 పాయింట్లతో భారత్ 2వ స్థానంలో ఉంది. హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు సెమీఫైనల్ స్థానాన్ని సురక్షితంగా ఖాయం చేసుకోవాలంటే ఎల్లుండి జరిగే మ్యాచ్లో ఆస్ట్రేలియాను తప్పక ఓడించాల్సి ఉంటుంది. తెలంగాణలో రేపు కౌశల్ మహోత్సవ్ వరంగల్ 2026 కార్యక్రమాన్ని జరపనున్నట్లు నైపుణ్యాభివృద్ధి వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ నిన్న ప్రకటించింది. నైపుణ్యం గల అభ్యర్థులను నేరుగా పరిశ్రమతో అనుసంధానించడం, ఇంటర్వ్యూలను సులభతరం చేయడం, ఉపాధి అప్రెంటిస్షిప్ అవకాశాల ద్వారా స్థిరమైన జీవనోపాధికి మార్గాలను బలోపేతం చేయడం ఈ కార్యక్రమం లక్ష్యమని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కార్యక్రమం వివిధ రంగాలకు చెందిన 50కి పైగా ప్రముఖ సంస్థలను ఒకచోట చేర్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువతకు 5,000కు పైగా ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని పేర్కొంది. ఈ మహోత్సవంలో వరంగల్, పొరుగు జిల్లాల నుంచి వేలాది మంది ఆశావహ అభ్యర్థులు పాల్గొంటారని అంచనా వేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో అత్యవసర పరిస్థితి విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏడాది పాటు జరిగిన కార్యక్రమాలలో భాగంగా నిన్న న్యూఢిల్లీలో జరిగిన ముగింపు వేడుకల్లో కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పాల్గొన్నారు. ఆ కాలాన్ని గుర్తు చేసుకోవడానికి, ప్రజాస్వామ్య విలువలను పునరుద్ఘాటించడానికి పలు కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సభనుద్దేశించి మంత్రి మాట్లాడుతూ, స్వాతంత్ర్య పోరాటంలోని వీరులను గౌరవించడం, రాజ్యాంగ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం, దేశ సాంస్కృతిక వారసత్వాన్ని వేడుకగా జరుపుకోవడం వంటి వాటికి ఈ కార్యక్రమం అంకితం చేయబడిందని పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఈ నెల 29 వరకు సీషెల్స్ దేశంలో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగే నార్కో కోఆర్డినేషన్ సెంటర్ 10వ ఉన్నత స్థాయి సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహిస్తారు. వెనిజులాలో సంభవించిన వరుస భూకంపాల కారణంగా ఇప్పటి వరకు 188 మంది మరణించగా 1,500 మందికి పైగా గాయపడ్డారు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో నిన్న రాత్రి జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో బంగ్లాదేశ్పై భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 వింటారు.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం కాంతి రేఖలు.

0: ఈనాటి కాంతిరేఖలు కార్యక్రమంలో మొహరం పండుగ ప్రాశస్త్యం గురించి శ్రీమతి ముంతాజ్ బేగం గారి ప్రసంగం, అలాగే పత్రికా సమాచారం, చరిత్రలో ఈరోజు ప్రాముఖ్యత ఉంటాయి. మరి ముందుగా విందాం మొహరం పండుగ ప్రాశస్త్యం గురించి శ్రీమతి ముంతాజ్ బేగం గారి ప్రసంగం.
1: అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. మొహర్రం నెల ఇస్లామిక్ క్యాలెండర్ యొక్క మొదటి నెల. పవిత్రమైన ఈ మాసంలో ఇస్లాం నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇది అరబిక్ క్యాలెండర్ యొక్క మొదటి నెల. మొహర్రం రంజాన్ నెల తర్వాత అత్యంత పవిత్రమైనది. అల్లాహ్ సుబ్హానా తాలా చేత నిర్ణయించబడిన నెలల సంఖ్య 12. అందులో 4 నెలలు పవిత్రమైనవి. అవి జుల్ఖైదా, జుల్హిజ్జా, ముహర్రం, రజబ్. ఈ విధంగా పవిత్రమైన నెలలలో ముహర్రం ఒకటి. సునినే నసాయి హదీసులో అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రంజాన్ నెల తర్వాత అత్యుత్తమ ఉపవాసం అల్లాహ్ యొక్క నెల అల్ ముహర్రం ఉపవాసం అన్నారని వ్రాయబడింది. 1400 సంవత్సరాల క్రితమే ప్రజాస్వామ్యం కోసం, మానవ హక్కుల కోసం జరిగిన చారిత్రాత్మక పోరాటం ముహర్రం. ఈ ప్రజాస్వామ్యం, మానవ హక్కుల కోసం జరిగిన పోరాటంలో ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు. ముస్లింలు ముహర్రం 1వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు పవిత్ర దినాలుగా భావిస్తారు. అరబ్బీలో 10వ తేదీని అషూరా అని అంటారు. ముహర్రం నెలలో 10వ తేదీన పాటించే ఉపవాసాన్ని అషూరా ఉపవాసం

అని అంటారు. అనాదిగా అశూరా దినానికి గల చారిత్రాత్మక ఆధ్యాత్మిక ప్రాశస్త్యాన్ని చాటే చాలా హదీసులు ఉన్నాయి. మొట్టమొదటి మానవుడు ఆదం అలైహి వసల్లం మరియు ఆయన భార్య హవ్వా అలైహి వసల్లంను అల్లా సుభానతాలా సృష్టించి ఖురాన్లో సూరే బఖరా ఆయత్ నంబర్ 35లో, ఓ ఆదం, నువ్వు నీ భార్య ఇద్దరూ స్వర్గంలో ఉండండి, మీరు ఇష్టపడిన చోటు నుంచి స్వేచ్ఛగా తినండి త్రాగండి, కానీ ఈ వృక్షం దరిదాపులకు కూడా పోవద్దు, లేదంటే దుర్మార్గులలో చేరిపోతారు అని సెలవిచ్చారు. కానీ సైతాన్ వారిని పెడద్రోవన పట్టించి ఆ వృక్షం పళ్ళు తినేలా చేశాడు. దీనితో అల్లా సుభానతాలా స్వర్గం నుంచి వారిని భూమిపై వెళ్లిపోండి అని ఆదేశించారు. కొన్ని దశాబ్దాల పాటు వారు భూమిపై ఏడుస్తూ ఇలా ప్రార్థించారు. ఖురాన్లో అల్ అరాఫ్ సూరా 23వ ఆయతులో, మా ప్రభూ, మేము స్వయానికి ఎంతో అన్యాయం చేసుకున్నాము, ఇప్పుడు నీవు గనక మాకు క్షమాభిక్ష పెట్టి మాపై దయ తలచకపోతే నిశ్చయంగా మేము నష్టపోతాము అని వేడుకున్నారు. వీరి పశ్చాత్తాపం అషూరా అనగా ముహరం నెల 10వ తేదీన అంగీకరించబడింది. నూహ్ అలైహి వసల్లం తన జాతి ప్రజల కోసం ప్రవక్తగా చేసి పంపబడ్డారు. నిజ దైవాన్ని వదిలి విగ్రహారాధన మొదలుపెట్టిన తన జాతి జనులను ఉద్దేశించి ఆయన ధర్మబోధ చేశారు. అల్లాహ్ ఈయనకు దీర్ఘాయుష్షు ప్రసాదించాడు. ఈయన తన జాతి వారిపై 950 సంవత్సరాల పాటు పరిశ్రమించారు. ఖురాన్లో అల్ అరాఫ్ సూరా 59వ ఆయతుల్లో అల్లాహ్ ఇలా సెలవిచ్చారు, మేము నూహ్ అలైహి వసల్లంను అతని జాతి వద్దకు పంపాము. అప్పుడు అతను, ఓ నా జాతి ప్రజలారా, మీరు అల్లాహ్ను ఆరాధించండి, ఆయన తప్ప వేరే ఎవరూ మీ ఆరాధనకు అర్హులు కారు, మీ విషయంలో ఒక మహాదినం నాటి శిక్ష గురించి నాకు భయంగా ఉంది అని అన్నాడు. నూహ్ జాతి వారు, నువ్వు పదే పదే హెచ్చరిస్తున్న ఆపదను మాపై తీసుకురా చూద్దాం అని పెడసరిగా పలికారు. దీనికి బదులుగా అల్లాహ్ సుభానతాలా సూరే హూద్ 37వ ఆయతులో, మా సూచన అనుసారం ఒక ఓడను తయారు చెయ్యి, అవిశ్వాసులంతా ముంచివేయబడేవారే అని సెలవిచ్చారు. ఇందులో నూహ్ భార్య వాయిలా, వాళ్ల కుమారుడు కన్నన్ కూడా ముంచివేయబడ్డారు. ఓడలో పశు పక్ష్యాదులను, కీటకాలను ఒక్కో జత చొప్పున విశ్వాసులైన 80 మందిని ఓడలోనికి ఎక్కించుకోమని హజ్రత్ నూహ్ అలైహి వసల్లంకు అల్లాహ్ తరఫు నుంచి ఆదేశం ఇవ్వబడింది. ఆయన అలాగే చేశారు. తర్వాత కుండపోతగా వర్షం మొదలయ్యింది, నేల చెరువయ్యింది, జలప్రళయం సంభవించింది. ఓడ మాత్రం అషూరా అంటే ముహర్రం నెల 10వ తేదీన జూదీ పర్వతానికి సురక్షితంగా చేరింది. అవిశ్వాసం అజ్ఞానాంధకారంలో మగ్గుతూ ఉన్న బనీ ఇస్రాయిలను విశ్వాసం కాంతిరేఖల వైపుకు తెచ్చేందుకు అల్లాహ్ సుభానతాలా మూసా అలైహి వసల్లంను ఎన్నుకున్నారు. ఈజిప్టును పరిపాలించిన ఫిరౌన్ పరమనియంత, తానే దేవుడినని వేరే దేవుడు లేడని ప్రజలను విపరీతంగా హింసించేవాడు. ఫిరౌన్ దౌర్జన్యాలు భరించలేని బనీ ఇస్రాయిల్ ప్రజలు మూసా అలైహి వసల్లం దగ్గరికి వచ్చారు. ఈలోగా ఫిరౌన్ కుట్రలు చేస్తూ మూసా అలైహి వసల్లంను హతమార్చడానికి పథకం వేశాడు. మూసా అలైహి వసల్లం తన అనుచరులైన బనీ ఇస్రాయిల్ ప్రజలతో రాత్రివేళ ఈజిప్టు వదిలి సముద్రం దిశగా బయలుదేరారు. అప్పటికి ఫిరౌన్కు వారి ప్రయాణం గురించి తెలిసింది. అతడు వారిని వెంటాడుతూ సైన్యంతో సహా వచ్చాడు. అప్పుడే అల్లాహ్ నుంచి మూసాకు మార్గదర్శకం లభించింది. నీ చేతికర్రతో సముద్రాన్ని కొట్టు అన్న అల్లాహ్ ఆదేశం విన్న మూసా అలైహి వసల్లం అలాగే చేశారు. ఒక్క క్షణంలో సముద్రం రెండుగా చీలిపోయింది. కెరటాలు రెండు వైపులా రెండు కొండల్లా నిలిచాయి. దారి ఏర్పడింది. మూసా తన ప్రజలను తీసుకుని ఆ మార్గం వెంట నడిచారు. అదే మార్గాన ఫిరౌన్ తన సైన్యాన్ని తీసుకుని వెంటపడ్డాడు. మూసా అలైహి వసల్లం సముద్రం దాటగానే సముద్రం యథాస్థితికి చేరుకుంది. ఫిరౌన్ తన సైన్యంతో సహా సముద్రంలో ముంచివేయబడ్డాడు.

కూడా అషూరా నాడే జరిగింది. ఇంకా అల్లా సుభానతాలా భూమి మీద మొదటిసారి వర్షాన్ని అషూరా నాడే కురిపించాడు. ఇబ్రహీం సల్లల్లాహు అలైసల్లంను నమ్రూద్ రాజు రగిల్చిన అగ్నిగుండం నుంచి రక్షించాడు. హజరత్ అబూ ఖతాదా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం అషూరా ప్రాముఖ్యం గురించి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైసల్లంను ప్రశ్నించగా, ఇది గతించిన ఒక సంవత్సర కాలపు పాపాలను హరిస్తుంది అని సమాధానమిచ్చారని ముస్లిం హదీసులో రాయబడి ఉంది. హజరత్ ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు అన్హు కథనం, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైసల్లం ఒక దినానికి మరో దినంపై ప్రాధాన్యతను కల్పిస్తూ ఉపవాసముండగా నేను ఎన్నడూ చూడలేదు. అయితే అషూరా దినానికి రంజాన్ మాసానికి మాత్రమే అలాంటి ప్రాధాన్యతను కల్పించేవారు అని బుఖారీ ముస్లిం హదీసులలో రాయబడి ఉంది. ఇంకా దైవ ప్రవక్త గారు ఇలా అన్నారు, వచ్చే ఏడాది దైవ చిత్తమైతే మేము ముహరం 9వ తేదీన కూడా ఉపవాసం పాటిస్తాము. కానీ వచ్చే ఏడాది రాకముందే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించారు అని తెలిపారు. ఇబ్నే ఖయ్యిమ్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం అషూరా విషయంలో 3 అంతస్తులు ఉన్నాయి. అన్నింటికన్నా అధమస్థానం కేవలం 10వ తేదీన ఉపవాసం ఉండడం. దానికన్నా ఉన్నత స్థాయి 9వ తేదీన కూడా ఉపవాసం ఉండడం. అత్యున్నత స్థాయి ఏదంటే ముహర్రం 9, 10, 11 తేదీలలో మొత్తం 3 రోజులు ఉపవాసాలు ఉండటం. ఎందుకంటే ఈ మాసంలో ఎన్ని ఎక్కువ ఉపవాసాలుంటే అంతే ఎక్కువ పుణ్యఫలం ప్రాప్తిస్తుంది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమపదించిన తర్వాత ప్రజలు ప్రజాస్వామ్య రీతిలో తమ ప్రతినిధుల్ని అనగా ఖలీఫాలను ఎన్నుకున్నారు. హజరత్ అబూబకర్ సిద్దీఖ్ రజియల్లాహు అన్హు, హజరత్ ఉమర్ రజియల్లాహు అన్హు, హజరత్ ఉస్మాన్ రజియల్లాహు అన్హు, హజరత్ అలీ రజియల్లాహు అన్హు ఈ విధంగా ఎన్నికై దేవునికి భయపడి ప్రజారంజకంగా పాలించారు. ఇమాం హసన్ మరియు ఇమాం హుసేన్ ఇరువురు దైవ ప్రవక్త మనవలు అనగా హజరత్ అలీ మరియు బీబీ ఫాతిమా రజియల్లాహు అన్హు సంతానం. హజరత్ అలీ రజియల్లాహు అన్హు తర్వాత ప్రజలు ఇమాం హసన్ను ప్రతినిధిగా ఎన్నుకున్నారు. అప్పుడు సిరియా ప్రాంత గవర్నర్ మావియా, అతనిలో అధికార దాహం పెరిగింది. కత్తితో రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలని కుట్రపన్నాడు. యుద్ధం ప్రకటించి ఇమాం హసన్ను గద్దెదించాలనుకున్నాడు. యుద్ధంలో పాల్గొంటే అమాయక సోదర ప్రజలు ప్రాణాలు కోల్పోతారు అనే బాధాతప్త హృదయంతో రణ నివారణ కోసం ఇమాం హసన్ ప్రజలు తనకు కట్టబెట్టిన పదవిని త్యజించారు. కేవలం అల్లాహ్ ప్రీతి కోసం హసన్ రజియల్లాహు అన్హు తన నాయకత్వం వదులుకున్నారు. మావియా కుట్ర ఫలించింది. అయితే కొద్ది వ్యవధిలోనే హసన్ రజియల్లాహు అన్హు విష ప్రయోగానికి గురై హతులయ్యారు. నిరంకుశంగా మావియా తన కుమారుడు యజీద్ను రాజ్యాధికారిగా తన తదంతరం నియమించాడు. చెడు అలవాట్లకు బానిసైన యజీద్ ప్రజలను పీక్కు తినడం ప్రారంభించాడు. దీంతో అతడి దురాగతాల్ని హజరత్ హుస్సేన్ ఎదిరించి ప్రజల పక్షాన నిలిచారు. ధర్మశాస్త్రాన్ని అనుసరించి సంప్రదింపులే సమస్యల విమోచనకు మార్గాలు. చర్యల కోసం ఇమాం హుసేన్ రజియల్లాహు అన్హు రాజధాని కూఫాకు బయలుదేరారు. ఈ విషయం యజీద్కు తెలిసింది. పాషాణ హృదయుడైన అతడు ఇమాం హుసేన్ను మార్గ మధ్యలో అడ్డుకొని లొంగదీసుకోవటానికి సైన్యాన్ని పంపాడు. ఇమాం పరివారాన్ని కర్బలా అనే చోట అడ్డగించి యజీద్ను రాజుగా అంగీకరించమని సైన్యాధిపతి హెచ్చరించాడు, లేదా యుద్ధానికి సిద్ధపడమన్నాడు. మిత్రులు, కుటుంబ సభ్యులు, స్త్రీలు, పిల్లలు కలిసి మొత్తం 72 మంది ఇమాం హుస్సేన్ వెంట ఉన్నారు. 10 రోజులు యుద్ధం జరిగింది. పరివారం స్వల్పమైన వీరోచితంగా పోరాడి అసువులు బాసింది. 10వ రోజు హుస్సేన్ ఒక్కరే మిగిలారు. శుక్రవారం మధ్యాహ్నం నమాజ్ కోసం శత్రువుని అడిగి కొన్ని నిమిషాలు అనుమతి పొందారు. ప్రార్థనలో నిమగ్నమై ఉండగా శత్రువులు భీరువులై ఇమాం హుసేన్ను వెన్నుపోటు పొడిచి సంహరించారు.
ప్రవక్త కుటుంబానికి చెందిన వ్యక్తులు.

0: అమరులైన సందర్భంగా వారికి సంతాపంగా ముస్లింలు 2 రోజులు ఉపవాస దీక్ష పాటిస్తారు. ముహర్రం నెలలో వీలైనంత ఎక్కువగా పుణ్యకార్యాలు చేయాలి, నఫీల్ ఉపవాసాలుండాలి. ఎందుకంటే వారి త్యాగనిరతిని గుర్తు చేసుకోవటమే వారికి మనం ఇచ్చే అసలైన శ్రద్ధాంజలి. అనంత కరుణామయుడైన అల్లాహ్ నాతో సహా అందరికీ తన అనంతమైన కరుణా సముద్రంలో మరియు అమితమైన క్షమాగుణ జలధిలో స్థానం ప్రసాదించుగాక. ఆమీన్.
1: మీరింతవరకు మొహరం పండుగ ప్రాశస్త్యం గురించి శ్రీమతి ఎస్ ముంతాజ్ బేగం గారి ప్రసంగం విన్నారు.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
2: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
4: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
5: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECINET యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
7: పత్రికా సమాచారం.

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతిని పురస్కరించుకుని పెరియాల్వార్ తిరునక్షత్ర వేడుకలు నిన్న గురువారం వైభవంగా నిర్వహించారు. ఉత్సవమూర్తి శ్రీ ప్రహ్లాద వరదస్వామి దిగువ అహోబిలంలో గరుడవాహనంపై అధిష్ఠించి మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు సమిష్టిగా కృషి చేద్దామని న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి అన్నారు. ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూల్ డాక్టర్స్ కాలనీలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఫర్ మెన్లో నిన్న గురువారం అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మిగులు సీట్ల భర్తీకి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు APSWREE కోఆర్డినేటర్ ఎంఈ గీత నిన్న గురువారం తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీని స్వచ్ఛత పారిశుద్ధ్య పరిరక్షణలో ఆదర్శంగా నిలిపేలా అధికారులు కృషి చేయాలని పంచాయతీరాజ్ అడిషనల్ కమిషనర్ డాక్టర్ సుధాకర్ రావు ఆదేశించారు. నిన్న గురువారం ఏపీ పంచాయతీరాజ్ అండ్ గ్రామీణ అభివృద్ధి కమిషనర్ విజయవాడ ఉత్తర్వుల మేరకు ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు 2026పై ఒక్కరోజు వర్క్షాప్ స్థానిక నందికోట్కు రోడ్డులోని ఎస్ఎస్ గార్డెన్లో నిర్వహించారు. పంచాయతీల్లో ఘన వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ, ఇంటింటి చెత్త సేకరణ, తడి పొడి చెత్త వేరు చేయడం, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మాణం, పర్యావరణ పరిరక్షణను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. గ్రామస్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో చెత్త నిర్వహణ కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలన్నారు. ఈ నెల 27వ తేదీన స్థానిక కర్నూల్ క్లబ్లోని ఇండో

0: స్టేడియంలో ఒలింపిక్ డేను పురస్కరించుకుని జర్నలిస్టులకు బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు బొల్లవరం రామాంజనేయులు నిన్న గురువారం తెలిపారు. ఆసక్తి కలిగిన జర్నలిస్టులు సింగిల్స్ డబుల్స్ విభాగాల్లో పాల్గొనేందుకు తమ ఎంట్రీలను 9031041588 అనే ఫోన్ నంబర్ను సంప్రదించవచ్చని ఆయన కోరారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పండ్ల తోటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, రైతులంతా పండ్ల తోటలను సాగు చేసుకునేందుకు ముందుకు రావాలని కోడుమూర్ ఏపీఓ మోదిన్ బాషా సూచించారు. నిన్న గురువారం కోడుమూరు మండలంలోని పేలకుర్తి, ముడుమలగుర్తి, గోరంట్ల, లద్దగిరి గ్రామాల్లోని రైతుల పొలాల్లో ఉపాధి హామీ పథకం కింద ఉపాధి సిబ్బందితో కలిసి పండ్ల మొక్కలను నాటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకం కింద ఎకరా పండ్ల తోటల సాగు కోసం సుమారు 100,000 రూపాయల నుంచి 2.5 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందజేస్తుందన్నారు. పంటల సాగులో రైతులు సాధ్యమైనంత వరకు రసాయన ఎరువులు, మందుల వాడకాన్ని తగ్గించుకోవాలని కోడుమూరు మండల వ్యవసాయాధికారి రవిప్రకాష్ సూచించారు. గురువారం మండలంలోని పాలకుర్తిలో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించి పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. వ్యవసాయంపై ఎల్నీవో ప్రభావం పడనున్న దృష్ట్యా రైతులంతా వర్షాధార పరిస్థితులకు అనుగుణంగా కొర్ర, సజ్జ, కంది వంటి పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం దక్షిణ భారతంపై తూర్పు పడమర ద్రోణి హిందూ మహాసముద్రం మీదుగా అరేబియా సముద్రం వైపు వచ్చే తేమగాలుల ప్రభావంతో ఈ రోజు నుంచి కోస్తా, శనివారం నుంచి రాయలసీమల్లో వర్షాలు పెరగనున్నాయి. శుక్ర, శనివారాలు కోస్తాలో ఈ నెల 28-29 తేదీల్లో ఉత్తర కోస్తాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఇప్పుడు విందాం ఓ సినీ గీతం.

0: కాంతిరేఖలు కార్యక్రమంలో ఇప్పుడు చరిత్రలో ఈరోజు ప్రాముఖ్యతను తెలుసుకుందాం. చిత్రహింస వ్యక్తుల వ్యక్తిత్వాన్ని కించపరచి మనుషుల హుందాతనాన్ని దిగజారిస్తుంది. చిత్రహింస అనేది మనుషులు తోటివారిపై జరిపే అమానవీయ చర్యగా ఐక్యరాజ్య సమితి అభివర్ణించింది. అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం ఇది నేరం. అది ఏ సందర్భంలో ఏ పరిస్థితుల్లో జరిగినా కూడా దానిని సమర్థించే వీలు లేదు. చిత్రహింస బాధితుల సహాయ నిధిని 1981 నుండి ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తోంది. చిత్రహింసకు వ్యతిరేకంగా 1984లో తీర్మానం చేయగా అది 1987లో అమల్లోకి వచ్చింది. చిత్రహింస బాధితులకు అందరూ సహాయం చేయాలనే భావనతో ఐక్యరాజ్య సమితి ఈ చర్యలు తీసుకుంది. ఏటా జూన్ 26న చిత్రహింస బాధితుల సహాయ దినం జరపాలని 1997 డిసెంబర్ 12న ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది. 1987 నుండి జూన్ 26వ తేదీన ఈ విషయాలపై ప్రజల్లో అవగాహన కలిగిస్తున్నారు. ఈరోజు అంతర్జాతీయ చిత్రహింస బాధితుల సహాయ దినం. మాదక ద్రవ్యాల వాడకం అక్రమ రవాణా కొన్ని శతాబ్దాలుగా సాగుతోంది. ఇది ప్రజల ఆరోగ్యానికి మానవజాతి సంక్షేమానికి తీవ్ర విఘాతం కలిగిస్తోంది. అందుచేత మాదక ద్రవ్యాలను పూర్తిగా అరికట్టాలని ఐక్యరాజ్య సమితి కంకణం కట్టుకుంది. దీనికి సంబంధించి మాదక ద్రవ్యాలు నేరాల కార్యక్రమం UNODC పనిచేస్తుంది. ఐక్యరాజ్య సమితి ప్రతి ఏటా జూన్ 26న మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం నిర్వహించాలని 1987 డిసెంబర్ 7న నిర్ణయించింది. 1988 నుంచి ఈ సందర్భాన్ని విజయవంతంగా ప్రచారం చేస్తుంది. ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం. బంకిం చంద్ర చటర్జీ దేశంలోని గొప్ప కవులు, నవలా రచయితలలో ఒకరు. మన జాతీయ గేయం వందేమాతరం రచించింది వీరే. ఈయన 1838 జూన్ 26వ తేదీన బెంగాల్లో 24 పరగణాల జిల్లా కంతలపార గ్రామంలో జన్మించారు. విద్యార్థి దశలోనే వీరు పుస్తక ప్రియులు, సంస్కృత భాషపై మక్కువ కలిగి ఉండేవారు. ఈయన రచయితగా బెంగాలీ రచనలు చేసేందుకు సంస్కృత భాష పరిజ్ఞానం ఎంతగానో ఉపకరించింది. వీరు 1859-91 మధ్యకాలంలో ప్రభుత్వ అధికారిగా పనిచేశారు. వీరి తొలి నవల దుర్గేష్ నందిని 1865లో వెలువడింది. వీరు 1882లో రచించిన ఆనందమఠం నవలలో ఉన్న వందేమాతరం గీతం నేటి భారత జాతీయ గేయమైంది. వీరు మంచి కథకులు కావడంతో మంచి నవల రచయితగా విశ్వవిఖ్యాతిగాంచారు. వివిధ భాషలలో వీరి రచనలు అనువాదం జరిగాయి. వీరు 1894 ఏప్రిల్ 8న కన్నుమూశారు. ఈరోజు బంకిం చంద్ర చటర్జీ జయంతి. చరిత్రలో ఈరోజు ప్రాముఖ్యతను తెలుసుకున్నారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను BLOలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి BLOకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ BLO బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఈ కథ ఒక గృహిణి ఇంకా తన మనసులోని మాటది.
3: కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీస్ అన్ని అయిపోయాయి.
4: బడ్జెట్ రెడీ అయిందా?
3: 5,000 మిగిలాయి.
4: కొత్త చీర తీసుకుంటావా?
3: వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను. ఇంకోటి వద్దు, ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి.
4: చెప్పవులే,
3: ఇక వెళ్ళమ్మా.
5: RBI అంటోంది,
4: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECIN యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి

0: చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: రే బజారీ
2: అయ్యా,
1: ఇంట్లో పనికిరాని టైర్లు, కవర్లు, ప్లాస్టిక్ సామాన్లు ఎతకపోయి చెరువులో వేసి కాల్చిరా, ఇల్లు ఖాళీ అవుతుంది.
2: అలాగయ్యా, కాల్చొత్తా.
3: టైర్లు, ప్లాస్టిక్ సామాన్లు, కవర్లు ఎలా పడితే అలా కాల్చరాదు. అది పర్యావరణానికి హాని చేయటమే కాక ప్రజలకు, పశువులకు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు కలుగజేస్తాయి.
4: శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటలలోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0858125938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.

ఇంతటితో ఈనాటి కాంతిరేఖలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 8 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 8:15 ఆంగ్లంలో వార్తలు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి 8:30 జిల్లా సమాచార లేఖ. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ముందుగా హిందీలో వార్తలు విందాం.

0: 136 for 8 in the stipulated 20 overs. With this win, India have 6 points in Group A from 3 wins and 1 loss. And now for a look at today's newspapers, it's over to Sarabjit Kaur.
1: Thank you, Anuja. Government lifts Iran war-linked curbs on commercial LPG, writes Hindustan Times. A headline in the Indian Express writes, from Sunday, India will resume tourist visas for Bangladesh nationals. Netra, India's airborne surveillance platform, gets final operational nod, states the Hindu. Sportspersons will now be allowed to carry javelins and bulky sports equipment on trains, even if they exceed the prescribed dimensions, according to the Railway Ministry, except pole vaults, informs the Pioneer. Another headline in the Pioneer writes, government expands QR code tracking to key drug categories to curb counterfeits. And finally, millions breathe easy. As the Times of India reports, CBSE students already in standards 7th to 9th with foreign language can keep their current combination till 10th. And with that, it's back to you, Anuja.
0: Thank you, Sarabjit. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi and Queen Maxima of Netherlands discuss India's digital public infrastructure-led revolution. Government restores commercial LPG supplies to pre-crisis levels, withdraws sectoral restrictions. FIR lodged against 8 named accused and several unidentified persons in connection with Ayodhya Ram Mandir donation case. IMF says India continues to be a major driver of global economic growth despite economic impact of Iran conflict and higher energy prices. In football, Ecuador advanced to FIFA World Cup knockout stage, beating Germany 2-1 in New Jersey. And in cricket, Shefali Verma powers India to 5-wicket win over Bangladesh in Women's T20 World Cup in Manchester. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి వార్తా వ్యాఖ్య.
3: నషాముక్త భారత్ వారోత్సవాలపై వార్తా వ్యాఖ్యను ఇప్పుడు వింటారు. వికసిత్ భారత్ ఆశయ సాధనకు ఆరోగ్యవంతమైన, చైతన్యవంతమైన, సాధికారత కలిగిన యువత ఆవశ్యకత ఎంతైనా ఉంది. యువతరం మాదక ద్రవ్యాలకు బానిసలై నిర్వీర్యమవుతున్న తరుణంలో భారతదేశాన్ని మాదక ద్రవ్యాల రహిత దేశంగా మార్చాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే నషాముక్త భారత్ అభియాన్. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ 2020 ఆగస్టు 15 నషాముక్త భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా జూన్ 26 అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం జూన్ 17 నుంచి 26 తేదీ వరకు దేశవ్యాప్తంగా నషాముక్త భారత్ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. దేశ భవిష్యత్ అయిన విద్యార్థులు, యువత మత్తు పదార్థాల బారిన పడకుండా వాటి దుష్పరిణామాలపై విస్తృత అవగాహన కల్పించడం, మాదక ద్రవ్యాలు, గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు బానిసలైన వారిని గుర్తించి వారికి కౌన్సిలింగ్, పునరావాసం కల్పించడం వారోత్సవాల నిర్వహణలోని ముఖ్యోద్దేశం. మాదక ద్రవ్యాల రహిత సమాజం కోసం కేవలం ప్రభుత్వమే కాకుండా విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, మహిళలు, సమాజంలోని ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిస్తూ ఈ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతోంది. మాదక ద్రవ్యాలకు బానిసలై తీవ్రమైన సామాజిక, మానసిక, శారీరక సమస్యలను ఎదుర్కొంటున్న వారి కోసం ప్రత్యేక కౌన్సిలింగ్, టెలిమెడిసిన్ సేవలను అందుబాటులోకి తెస్తారు. ప్రభుత్వం ఈ ప్రచారాన్ని మరింత బలోపేతం చేయడానికి నషాముక్తి మిత్ర అనే వాలంటీర్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది. ప్రజలు ఆన్లైన్ ద్వారా ఇందులో భాగస్వాములు కావచ్చు. కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ఈ ఏడాది నషాముక్త భారత్ అభియాన్, వికసిత్ భారత్కి పెహచాన్ అనే ప్రత్యేక ఇతివృత్తంతో నిర్వహిస్తున్న ఈ వారోత్సవాలు ఈరోజుతో ముగుస్తాయి. ఈ ఏడాది వారోత్సవాలను కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ వర్చువల్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వందలాది మంది పాల్గొనడం మాదక ద్రవ్యాల నిరోధం పట్ల దేశ సామూహిక నిబద్దతకు, నషాముక్త భారత్ దార్శనికతకు నిదర్శనమని చెప్పవచ్చు. నషాముక్తి మిత్ర వాలంటీర్లు క్షేత్రస్థాయిలో చేసే అవగాహన కార్యక్రమాలను ప్రజలు సులభంగా తెలుసుకునేందుకు ఒక ప్రత్యేక వ్యక్తిగత డాష్బోర్డును ప్రారంభించారు. ఈ ఏడాది జూన్ 21 జరుపుకున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఈ వారోత్సవాలతో అనుసంధానించడం మరొక విశేషం. ఒత్తిడిని జయించడానికి, వ్యసనాలకు దూరంగా ఉండడానికి ముందస్తు ఆరోగ్య సంరక్షణలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక యోగా ధ్యాన శిబిరాలు నిర్వహించారు. ఈ సంవత్సరం పాఠశాలలు, కళాశాలలు, ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థుల భాగస్వామ్యంతో ఎస్ టు లైఫ్, నో టు డ్రగ్స్ నినాదాలతో భారీ ర్యాలీలు విజయవంతంగా నిర్వహించారు. సామాజిక మాధ్యమాలు, వీధి నాటకాల ద్వారా డ్రగ్స్ వల్ల కలిగే సామాజిక, మానసిక నష్టాలపై అవగాహన పెంచారు.

0: ఆంధ్రప్రదేశ్లో మత్తు పదార్థాల నిర్మూలన ధ్యేయంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఏడాది నషాముక్త్ భారత్ వారోత్సవాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగాయి. రాష్ట వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, జూనియర్ డిగ్రీ కళాశాలల్లో విస్తృతస్థాయి కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, స్థానిక పోలీసుల సమన్వయంతో ప్రతి జిల్లా కేంద్రంలోనూ, పట్టణాల్లోనూ డ్రగ్స్ రహిత సమాజం సంక్షేమానికి సంకేతం, డ్రగ్స్ రహిత దిశగా ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ వద్దు చదివే ముద్దు అనే నినాదాలతో భారీ అవగాహన ర్యాలీలు, సైకిల్ యాత్రలు చేపట్టారు. విద్యార్థులందరితో మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామంటూ ఆన్లైన్ ద్వారా డిజిటల్ ప్రతిజ్ఞ చేయించారు. గడిచిన కొన్నేళ్లలో ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే వ్యసన విముక్తి కేంద్రాల ద్వారా లబ్ది పొందేవారి సంఖ్య భారీగా పెరిగింది. ఈ వారోత్సవాల సందర్బంగా బాధితులకు ఉచిత కౌన్సిలింగ్, టెలిమెడిసిన్ సేవలను మరింత వేగవంతం చేశారు. మాదక ద్రవ్యాల అమ్మకాలు లేదా రవాణాకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు నిర్భయంగా పోలీసులకు అందించేలా జిల్లాల వారీగా ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్లను ప్రచారంలోనికి తీసుకువచ్చారు. ఈ వారోత్సవాలు కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా మిగలకుండా సమాజంలో మత్తు పదార్థాల పట్ల ఉన్న అపోహలను తొలగించి బాధితులను చిన్నచూపు చూడకుండా వారికి చికిత్స అందించేలా సామాజిక మార్పును తీసుకువచ్చాయని చెప్పవచ్చు. ఈ సంవత్సరం నిర్వహించిన నషాముక్త్ భారత్ వారోత్సవాలు డిజిటల్ సాంకేతికత, క్షేత్రస్థాయి మానవ వనరులు, యోగా వంటి ఆరోగ్య సూత్రాలను కలపడం ద్వారా మాదక ద్రవ్యాల రహిత భారతదేశమే వికసిత్ భారత్ యొక్క అసలైన గుర్తింపు అనే లక్ష్యాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంలో అద్భుతమైన విజయం సాధించామనడంలో సందేహం లేదు. నషాముక్త్ భారత్ వారోత్సవాలపై వార్తా వ్యాఖ్యను ఇప్పటి వరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం షేక్ మస్తాన్బీ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు ఇప్పుడు వింటారు. కార్యక్రమంలో ముందుగా స్వీయ సంగీత సారథ్యంలో వందేమాతరం శ్రీనివాస్ పాడిన పాట, చిత్రం పేరు భద్రాచలం. ఈ పాటను వినిపించమంటూ కోరిన శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్, అలాగే అలంపూర్ నుంచి దేశామి, సందీప్, ప్రదీప్, ప్రవీణ్, నవీన్, రాహుల్, డేవిడ్, విన్నీ, ఆనందమ్మ, చిన్నారి, కళ్యాణి, కీర్తన, మహిమ, కల్పన, ఆరాధ్య

0: అసలైన నోట్తో ఎందుకు ఆడుతున్నావు?
1: బ్రో, ఇది చిరిగింది.
0: ఇదిగో చిరిగిన లేదా పాతబడిన నోట్లని
2: బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
1: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
0: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు.
2: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
3: కేవి మహాదేవన్ సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన గీతం వినండి. ఆత్రేయ సాహిత్యం అది. జానకి రాముడు చిత్రం కోసం కోరుతున్న శ్రోతలు, జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుంచి నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర, అలాగే కర్నూలు చిత్తారి వీధి నుంచి మద్దయ్య, సాలమ్మ, చంద్రశేఖర్, లక్ష్మీ, గురునందన్, మోక్షిత, పావిక, రవిచంద్ర, దివ్య, శ్రీహరి, గీత, యశ్విత, యశ్విన్.

0: అసలైన నోట్తో ఎందుకు ఆడుతున్నావు?
1: బ్రో, ఇది చిరిగింది.
0: ఇదిగో చిరిగిన లేదా పాతబడిన నోట్లని
2: బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
1: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
0: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు.
2: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: నిజామాబాద్ జిల్లా న్యూ ఎన్జీఓస్ కాలనీ నుంచి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, ఋషికేశ్, అక్షయ్, అలాగే వరంగల్ కరీమాబాద్ నుంచి రవి, అరుణ, విజయకుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్, వీరందరి కోరికపై హరిహరన్ కౌసల్య ఆలపించిన గీతం వినండి. చంద్రబోస్ సాహిత్యమది, చక్రీశ్వర్ కల్పన, చిత్రం పేరు సింహ.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
4: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
5: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
6: శ్రోతలు, కర్నూలు మద్దూరు నగర్ నుంచి ధర్మరాజు, లక్ష్మీబాయి, లక్ష్మణ్, శారద, లక్ష్మీనారాయణ, విజయ, విజయకృష్ణ, శాంతి, బాలాజీ.

శ్రీ వాసవి వైష్ణవి, ఉదిత్ ఉపగ్న ప్రణీత్ నవిఘ్న, అలాగే కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయికిరణ్, వెంకటేశ్వర్లు, రామకృష్ణయ్య, కుమరయ్య, గంగాధర శ్రీనివాస్, యువకోటి శేఖర్, లక్ష్మయ్య, ఈశ్వర్. వీరందరి కోరికపై ఇళయరాజా సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట సంగీతం, చిత్రం పేరు అభినందన.

0: అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: 102.4 మెగాహెర్ట్స్ పై శ్రోతలు కర్నూల్ ఎఫ్ఎం కేంద్రం నుంచి అభిరుచి వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత నంద్యాల జిల్లా పాణ్య మండలం కందికాయపల్లె గ్రామం నుంచి తిమ్మనాయుడు, వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి, అఖిల, అంజలి, అక్షయ్ కుమార్, అలాగే రంగారెడ్డి జిల్లా కడతాల నుంచి గోపాల్, మహేశ్వరి, విష్ణువర్ధన్, ప్రవల్లిక, విఘ్నేష్. వీరంతా కోరుతున్న పాట కోటి సంగీత సారథ్యంలో శంకర్ మహాదేవన్ బృందం పాడిన పాట చిత్రం నువ్వు నాకు నచ్చావు.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐన ట్యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: రాముడు కాదు కృష్ణుడు చిత్రం నుంచి ఓ పాటను వినిపించమంటూ కోరిన శ్రోతలు, కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామల్లకోట నుంచి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, రాజేశం, సరోజిని, మాయా.

0: ஜா பபலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సై బాల్.
3: జగిత్యాల జిల్లా వెల్లూళ్ల లక్ష్మారెడ్డి కాలనీ నుంచి భూమేశ్వర్ భూలక్ష్మి శ్రీశాంక్ అద్వైత్ రాజేశ్వర్ లలిత అక్షర శివాజీ చంద్రకళ సహస్ర నర్సయ్య పద్మ శ్రీహర్షిణి నరేందర్ శ్యామల భారతి ఆనంద్ సరోజిని శ్రేణిక కిషోర్ హరిప్రియ వేదశ్రీ నవీన్ గౌడ్ వర్షిణి అశ్విక జోగనర్సయ్య లక్ష్మీశ్రీ అద్వైత్ అలాగే కర్నూలు శ్రీరామ్నగర్ నుంచి శేక్షావలి అబ్దుల్ రెహమాన్ బాబా ఫక్రుద్దీన్ మారంబి మహబూబ్ బాషా వీరంతా కోరుతున్న పాట ఎంఎం కీరవాణి స్వీయ సంగీత సారథ్యంలో చిత్రతో కలిసి ఆలపించిన గీతమది. సిరివెన్నెల సాహిత్యం క్రిమినల్ చిత్రం కోసం

శ్రోతలు, శాంతినగర్ నుంచి షేక్ అస్లాం షరీఫ్, అస్లాం గోరీ, సమ్రీన్ ఉమే సల్మా, లుబానా అహిల్, షహన్ ముజమిల్ గోరా వారి మిత్రులు, అలాగే కోడుగూరు మండలం లద్దగిరి గ్రామం నుంచి రామచంద్రుడు, పద్మావతి వారి కుటుంబ సభ్యులు, మీరంతా కోరుతున్న పాట ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో హరిహరన్ మహాలక్ష్మి ఆలపించిన గీతం, చిత్రం ఒకే ఒక్కడు.

ఇక తర్వాత చక్రవర్తి సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల్ ఆలపించిన గీతం వినండి. అన్నదమ్ముల అనుబంధం చిత్రం కోసం ఈ పాటను వినిపించమంటూ ఉత్తరం పంపిన శ్రోతలు నాగర్కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ నుంచి లక్ష్మయ్య, బాలేశ్వరమ్మ, శివశంకర్, భరత్సింహ, యమున, లుంబిని కుమార్, సిద్ధార్థ స్వామి, వెన్నెలతేజ, చేతన్ సిన్హ, విక్రమ్ సిన్హ, అధిర, త్రివరణ, అలాగే సికింద్రాబాద్, బురిదిగడ్డ, ఆర్యనగర్ సమాజం నుంచి శ్రోతలు సక్కుబాయి నరసింహ, ఎల్లమ్మ, గండయ్య, ముత్తమ్మ, నిర్మల, నరేందర్, శాంతి, రేణుక, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రజిత, విమల, శ్రీనివాస్, రాజ్ కుమార్, లలిత, శ్రీజ, అభిలాష్. అలాగే మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి మండలం సాయిపురి కాలనీ నుంచి వనమ, శేఖర్, రేఖ, లక్కీబాబు, అవియా, నవీన్ కుమార్, అశోక్ బాబు, బ్లెస్సీ, శ్యామ్, వెంకటేష్ బాబు, అఖిల, దశరథ, వనజ, నరసింహ.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇంతవరకు అభిరుచి మీరు కోరిన సినీ గీతాలు విన్నారు.
2: శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటల లోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0858125938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం చిత్రాంజలి కార్యక్రమంలో ముందుగా ఆత్రేయ గీతానికి ఇళయరాజా స్వరాలు కూర్చగా ఎస్ జానకి పాడిన పాట నిరీక్షణ చిత్రం కోసం.

శ్రోతలు కనూల్ ఎఫ్ఎం కేంద్రం నుంచి చిత్రాంజలి వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత ఇళయరాజా సంగీత సారథ్యంలో ఘర్షణ చిత్రం కోసం చిత్ర పాడిన పాట

కార్యక్రమంలో చివరిగా ఇళయరాజా సంగీత సారథ్యంలో గీతాంజలి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట.

మీరు ఇంతవరకు చిత్రాంజలి విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు రిలే వింటారు. 11 గంటలకు వివిధ్ భారతి విజయవాడ కార్యక్రమాలు ప్రసారమవుతాయి.

ശിവാണി ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా, వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా శ్రీ ఫకీరప్ప కాగినెల్లి ఐపీఎస్ వీరితో ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం

0: ప్రస్తుత సమాజం, ముఖ్యంగా యువత మాదక ద్రవ్యాలకు బానిసై తమ భవిష్యత్తును నిర్వీర్యం చేసుకుంటున్న పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎన్ని ఆంక్షలు, కఠిన చర్యలు ఉన్నప్పటికీ ఇవి విస్తృతంగా లభ్యమవుతూనే ఉన్నాయి. మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా పట్ల ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం జూన్ 26వ తేదీని మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలుగుతున్న దుష్ప్రభావాలు, మాదక ద్రవ్యాల నిరోధానికి ప్రభుత్వం, పోలీసులు తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలను తెలియజేసేందుకు మనతో పాటు స్టూడియోస్లో ఉన్నారు విశాఖపట్నం జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ ఫకీరప్ప గారు. నమస్తే సార్.
1: నమస్తే.
0: వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్.
1: థ్యాంక్ యూ మ్యామ్.
0: సార్, చట్టాలు, కఠినమైన శిక్షలు ఇన్ని రకాలుగా అమల్లో ఉన్నా కూడా ఈ డ్రగ్స్, మాదక ద్రవ్యాల వినియోగం విస్తృతంగా పెరిగిపోతోంది అనేది వాస్తవం. సో ఇది ఎంతవరకు నిజం? అలాగే ఈ మాదక ద్రవ్యాల వినియోగం అనేది మన రాష్ట్రంలో వాటి పరిస్థితి ఎలా ఉందండి?
1: ముఖ్యంగా నేటి యువత సోషల్ మీడియా ప్రభావం వల్ల, సినిమా ప్రభావం వల్ల, మరియు కొన్ని వేరియస్ అదర్ మీన్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, ఈ డ్రగ్స్ వాడకం అనేది ఇటీవల కాలంలోనే విపరీతంగా పెరిగినట్టు మాకు కూడా ఉన్న సమాచారం ఉంది. ఒక ఎత్తు ఈజీ అవైలబిలిటీ, డ్రగ్స్ అనేది ఇప్పుడు చాలా సులభంగా దొరుకుతున్నది కొన్ని కాలేజ్ దగ్గర, స్కూల్ దగ్గర, ఇంకా కొన్ని ఫాన్ షాపులు. సో ఇలాగా ఎక్కడ ఈజీగా డ్రగ్స్ అనేది అవైలబిలిటీ ఉందో దాని వాడకం కూడా అలాగే పెరుగుతున్నట్టు సమాచారం. అంటే ముఖ్యంగా ఇది ఒక ఫ్రెండ్స్ సర్కిల్ గ్రూప్లు మధ్యలో ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అవ్వడము, సోషల్ మీడియాలో దీని గురించి కొన్ని చోట్ల డిస్కషన్ జరగడము, కొన్ని ప్లాట్ఫార్మ్లు సులభంగా దీన్ని దొరకడము, పేమెంట్ మెథడ్ కూడా ఇప్పుడు క్రిప్టో కరెన్సీలు మనము దీన్ని పర్చేజ్ చేస్తే ఈజీగా మన డోర్ డెలివరీ అయ్యే అవకాశాలు కూడా కొన్ని మనకి ఉదాహరణలతో సహా దొరికినాయి. సో కాబట్టి ఒకటి మాదక ద్రవ్యము ఈజీగా దొరకడము, తర్వాత దాన్ని వాడకం గురించి ఫ్రెండ్స్ మధ్యలో సమాచారం సేకరించి దాన్ని మౌత్ టు మౌత్ ట్రాన్స్ఫర్ అవ్వడము, మూడోది ఏమంటే పేమెంట్ కూడా ఇటీవల కాలంలో ఈజీ మెథడ్స్, క్రిప్టో కరెన్సీ ద్వారా పేమెంట్ చేయడం, ఇలాంటివి రావడం వల్ల నేటి యువత ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ తో, తర్వాత కొన్ని ప్రెజర్స్ తో, కొన్ని ఎగ్జామ్ సమయంలో సో మానసిక ప్రెజర్ ఏం పడుతుందో దాన్ని తగ్గించుకోవడానికి మొదటిగా ఒక తక్కువ ప్రమాణంలో డ్రగ్స్, నిద్ర లేని సమయంలో అలాంటి డ్రగ్స్ తీసుకుని సో దే ట్రై టు హ్యావ్ ఎ ఫుల్ ఎఫెక్ట్ ఆఫ్ దిస్ డ్రగ్స్. సో ఓవర్ ద ఇయర్స్ దే విల్ బికమ్ డ్రగ్ అడిక్ట్. సో తక్కువ ప్రమాణంతో మొదలు పెట్టిన వాళ్ళు తదుపరి రోజులు రోజుకి ఇలాగా మానేసలాయి, ఫైనల్ గా దే విల్ బికమ్ డ్రగ్ అడిక్ట్. సో ఆంధ్రప్రదేశ్కి వచ్చే కొద్దీ పరిస్థితి ఇంకా చేతు దాటిపోలేదు. ముఖ్యంగా విశాఖపట్నం సిటీలో మన స్పెషల్ టాస్క్ ఫోర్స్ అని ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి 25 మంది పోలీసులతో స్కూల్స్ మరియు కాలేజెస్ దగ్గర, ముఖ్యంగా ప్రొఫెషనల్ స్కూల్స్, మెడికల్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ ఎక్కడ ఉన్నాయో, డ్రగ్స్ పెడ్లర్స్ అని కొంతమంది ఉంటారంటే ఎక్కడ సోర్స్ ఒకటి చోట్ల ఉంటే దాన్ని పెడ్లర్స్ ద్వారా తీసుకువచ్చి ఫైనల్ గా అమ్మి కన్జంప్షన్ ఇస్ ద లాస్ట్ స్టేజ్. సో పెడ్లర్స్ నుంచి మధ్యవర్తుల ద్వారా సరఫరా ఏమవుతుందో దాని మీద మనము సిటీలు కంప్లీట్ గా నిఘా పెట్టి చాలా మంది వరకు అరెస్ట్ చేసే కొద్దీ సరఫరా అనేది ఇటీవల కాలంలో

0: తగ్గిన ఈ కొన్ని ప్లాట్ఫామ్స్ ద్వారా, ముఖ్యంగా టెలిగ్రామ్స్, కొన్ని డార్క్ వెబ్ ద్వారా మాదక ద్రవ్యాలను కొనుగోలు చేస్తున్నట్టు మనకి సమాచారం లభించింది.
1: ఓకే సార్, యాక్చువల్గా డ్రగ్స్, మాదక ద్రవ్యాలు అనగానే ఎక్కడో మాఫియా, గ్యాంగ్స్ ఇలాంటి చోట ఎక్కువగా ఉంటాయి. అటువంటిది ప్రతి స్కూల్లోనూ, పాఠశాలలు, కళాశాలల రేంజ్లో కూడా ఈ మాదక ద్రవ్యాల అమ్మకాలు, వినియోగం ఎక్కువగా ఉంటుంది. అసలు ఇంతవరకు ఎలా వస్తున్నాయి, అలాగే ఇవి రాకుండా ఉండడానికి మీ పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలు ఏంటండి?
0: డ్రగ్స్ ముఖ్యంగా ఇక్కడ రెండు రకాలుగా డ్రగ్స్ వాడకం మేము గుర్తించాము. ఒకటి గాంజా అనేది ఏముందో, డ్రై గాంజా అని, ఇది మన చుట్టుపక్కల పరిసర ప్రాంతంలోనే ఈజీగా దొరుకుతుంది. ముఖ్యంగా మన విశాఖపట్నం నగరానికి అసలుకి కల్టివేషన్ అనేది లేకపోయినా మన నేబరింగ్ డిస్ట్రిక్ట్స్లో, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్స్ ఏజెన్సీ ఏరియాలో దీన్ని కల్టివేషన్ ఎక్కువ ఉండదు. అలాగే మన నేబరింగ్ ఒరిస్సా, కోరాపుట్ అండ్ మల్కనగిరి జిల్లాలో కూడా గాంజా అటునుంచి మన సిటీకి ఎక్కువ సరఫరా అవుతుంటుంది. తదుపరి అది డ్రై గాంజా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న ప్యాకెట్ ద్వారా 5 గ్రామ్స్, 10 గ్రామ్ ఇలాగ చిన్న చిన్న ప్యాకెట్లు పెంచి సరఫరా చేసే ఒక విధానం, ఇది గాంజా. రెండోది ఏమంటే దీన్నే గాంజాని హసిస్ ఆయిల్ అని, ఆయిల్ ముఖ్యంగా అంటే దాన్ని క్రష్ చేసి దాని నుంచి ఒక ఆయిల్ సపరేట్ చేసి

0: మన నేబరింగ్ ఒరిస్సా, కోరాపుట్ అండ్ మల్కనగిరి జిల్లాలో కూడా గాంజా అటు నుంచి మన సిటీకి ఎక్కువ సరఫరా అవుతుంటుంది. తదుపరి అది డ్రై గాంజా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న ప్యాకెట్ ద్వారా 5 గ్రామ్స్ 10 గ్రామ్ ఇలాగ చిన్న చిన్న ప్యాకెట్లు పెంచి సరఫరా చేసే ఒక విధానం ఇది గాంజా. రెండోది ఏమంటే దీన్నే గాంజాని హసిస్ ఆయిల్ అని, ఆయిల్ ముఖ్యంగా అంటే దాన్ని క్రష్ చేసి దాని నుంచి ఒక ఆయిల్ సపరేట్ చేసి హసిస్ ఆయిల్ హ్యాష్ ఆయిల్ అని చెప్తాము. సో దాన్ని వాడకం కూడా కొన్ని చోట్ల జరుగుతున్నట్టు మనం గుర్తించాము. ఈ రెండు కాకుండా ఇప్పుడు కొత్త రకమైన అంటే సింథటిక్ డ్రగ్స్, ఎల్ఎస్డి అని ఉంటుంది, ఎండిఎంఏ అని ఉంటుంది, కొకేన్, హెరాయిన్ ఇలాంటి కొన్ని, ఆ తర్వాత పెంటోజేసిన్ ట్యాబ్లెట్స్, మత్తు ఇంజెక్షన్స్, ఇలాంటి సింథటిక్ కేటగిరీ డ్రగ్స్ కూడా ఇప్పుడు ఒక కొత్తమైన దిస్ న్యూ మెనెస్పరస్ ఇస్ అ సింథటిక్ డ్రగ్స్. సో ఒకవైపు గాంజా, రెండోది హాషిష్ ఆయిల్, తర్వాత ఈ సింథటిక్ డ్రగ్స్ ఎండిఎంఏ. సో ఇవన్నీ కలిపి యువత, ముఖ్యంగా మీరు చెప్పినట్టు కాలేజ్ వాతావరణంలోనే దీని గురించి రెగ్యులర్గా ఫ్రెండ్స్ మధ్యలో డిస్కషన్తో, సో దీన్ని వాడితే మనకి టెన్షన్ ఉండదు, మైండ్ అంతా రిలాక్స్గా ఉంటుంది. సో తర్వాత బేసికలీ ఇది హెలూసినేషన్ డ్రగ్స్ అని చెప్తాము. సో ఆ ఒక మత్తు పదార్థం తీసుకోవడం వల్ల ఒక విధమైన ఆహ్లాదకర ఒక పరిస్థితిలో వాళ్ళు తేలుతుంటారు. సో సడన్గా ఒక బాడీ ఏమవుతుందంటే ఇట్ బికమ్స్ ఎ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ దట్ పర్సన్. సో ఈ విశాఖపట్నం సిటీలో ఇలాంటి ప్రస్తుత పరిస్థితిలో మనము ప్రతి ఒక్క స్కూల్ మీద, కాలేజ్ మీద నిఘా పెట్టి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్తో ఇప్పుడు జూన్ 26వ తేదీ నుంచి మనము 100 డేస్ యాక్షన్ ప్లాన్ టు కంట్రోల్ ది గాంజా మెనేస్, ముఖ్యంగా డ్రగ్స్ వాడకము సిటీలో ఎలా నియంత్రించాలి అనే ఉద్దేశంతో జూన్ 26వ తేదీ నుంచి ఇంటర్నేషనల్ డ్రగ్ అబ్యూస్ డే రోజు మనము మొదలు పెడుతున్నాము 100 డేస్ యాక్షన్ ప్లాన్. దీని భాగంగా 25 అదర్ డిపార్ట్మెంట్స్ లైక్ పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే కాకుండా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, తర్వాత మనకి రైల్వేస్, ఆర్పిఎఫ్, మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్, ఇలాగ కస్టమ్స్ డిపార్ట్మెంట్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అందరి సహకారంతో మన విశాఖపట్నం సిటీలో వీఆర్ లాంచింగ్ అన్ 100 డేస్ యాక్షన్ ప్లాన్ టు కర్బ్ ది గాంజా మెనేస్. సో దాని భాగంగా ఈ ఒక ప్రిపరేటరీ మీటింగ్ అనేది కండక్ట్ చేసినాము. త్వరలోనే ఈ విశాఖపట్నం సిటీలో ఉన్న గాంజా మెనేస్ ఏముందో దాన్ని కంప్లీట్గా అరికట్టాలని గౌరవనీయ హోంమంత్రి వర్యాలు ఇటీవల కాలంలోనే మన అందరితో మీటింగ్కి తీసుకొని కూడా వంగల్పూడి అనిత గారు ఒక క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో దాని భాగంగా మనం 100 డేస్ యాక్షన్ ప్లాన్ అనేది తయారు చేయడం జరిగింది.
1: ఓకే, ఈ 100 డేస్ యాక్షన్ ప్లాన్ అనే కాకుండా కేవలం పాఠశాలలో కళాశాలలో ఈ మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడమే కాకుండా ఓవరాల్ గా అసలు మాదక ద్రవ్యాలు అరికట్టడానికి పోలీసు శాఖ ప్రత్యేకంగా తీసుకునే చర్యలు ఏంటండి?
0: ప్రత్యేక ప్రణాళిక భాగంగా మొదటిగా మనకి కేసులు పట్టుబడిన నిందితులు ఎవరున్నారు వాళ్ళ మీద స్పెషల్ విశేష నిఘం అనేది పెట్టడం జరుగుతుంది. ఒకసారి కేసులో అరెస్ట్ అయ్యి మళ్ళీ అయినా రిలీజ్ అయిన తర్వాత ఇంకోసారి మరి అలాంటి కృత్యాలు చేయకుండా సర్విలెన్స్ ఆన్ ఎక్స్ అపెండర్స్, రెండో కేటగిరీ అంటే పెడ్లర్స్ అని మనం ఏం చెప్పినాము. ఇప్పుడు ఏజెంట్స్ నుంచి గాంజా డైరెక్ట్గా వచ్చి ఇక్కడ అమ్మేవాళ్ళు లేదు, సో వాళ్ళు ఒక మధ్యవర్తులు ఇస్తే మధ్యవర్తుల ద్వారా సిటీలో ఉన్న పెడ్లర్స్కి వస్తుంది. సో ఈ పెడ్లర్స్ ఎవరు, ఏ ప్రాంతం నుంచి దీన్ని సేకరిస్తున్నారు, వీళ్ళందరి మీద విశేషమైన నిఘా సిటీలో పెట్టడం జరిగింది. మూడోది స్టోరేజ్ పాయింట్స్. మన విశాఖపట్నం సిటీ అనే కొద్ది ఏమవుతుందంటే మంచి రైల్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, బై రోడ్ కనెక్టివిటీ, దాని తర్వాత సీ రూట్స్. సో రకరకాల రూట్స్ ద్వారా మనకి కనెక్టివిటీ మంచిగా ఉన్న ఒక నగరం ఇది కాబట్టి. సో ఇక్కడ ఎయిర్ రూట్ వీఆర్ ఇన్ కోఆర్డినేషన్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, తర్వాత పోర్ట్ ద్వారా విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్తో కస్టమ్స్ అధికారులతో కంటైనర్స్ స్కానింగ్, తర్వాత బై రోడ్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాతో అదనపంగా చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇదే కాకుండా సీ రూట్లు వస్తున్న దానికి మరైన్ పోలీస్ మరియు ఇండియన్ కోస్ట్ గార్డ్ సహకారంతో సో అన్ని రూట్స్ ను ప్లగ్ చేసే ప్రయత్నం జరిగితే ఈ పెడ్లర్స్ ఏమున్నారు, విశాఖపట్నం సిటీలోనే వాస్తవ్యం ఉంది, ఇక్కడనే పంచుతున్న వాళ్ళు ఎవరున్నారు, వాళ్ళని నిఘా పెట్టడం జరిగింది. తర్వాత స్టోరేజ్ పాయింట్స్ ఉంటాయి సిటీలో. ఎవరో కొత్త వ్యక్తి వచ్చి మాకు ఇల్లు రెంట్ కావాలని అడిగి విశాఖ సిటీలో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని ఓనర్కి తెలియకుండానే ఆ ఇల్లు మొత్తం అంతా స్టోరేజ్ చేసి దగ్గర దగ్గర 200-300 కేజీ ఈ మధ్యలో మనము రెంటెడ్ హౌసెస్ లో సీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ సీజ్ చేసిన గాంజా తదుపరి మనకు తెలిసింది ఏమంటే వేరే ప్రాంతానికి సరఫరా చేయడానికి ఒక ఇంటర్మీడియట్ స్టోరేజ్ పాయింట్ గా విశాఖపట్నం సిటీను అద్దెకిల్ తీసుకుని వాడుతున్నట్టు కూడా మనకు సమాచారం వచ్చింది. సో అన్ని రకాల మనము నిఘా వ్యవస్థ అనేది ఏర్పాటు చేసుకుని స్పెషల్ టాస్క్ ఫోర్స్ ద్వారా ఎవరెవరు ఇలాగా ఇల్లు అద్దెకి తీసుకొస్తున్నారు, దేని పర్పోజ్ కోసం వాడుతున్నారు, వాళ్ళు ఎవరు, సో ఇలాంటి అన్ని కార్యకలాపాల మీద నిఘా పెట్టడం జరిగింది.
1: సార్, అసలు ఈ మాదక ద్రవ్యాలు వినియోగించే వారికి విక్రయించే వారికి మీరు ఎటువంటి శిక్షలు అమలు చేస్తున్నారు?
0: ముఖ్యంగా నిందితులు పట్టుబడిన వాళ్ళకి ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరుగుతుంది. అది రెండు రకాలు ఉంటాయి. కమర్షియల్ క్వాంటిటీ మరియు స్మాలర్ క్వాంటిటీ, అంటే అప్ టు 2 కేజీ వరకు పట్టుబడితే నిందితులకి 10 సంవత్సరం వరకు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అదే కమర్షియల్ క్వాంటిటీ అంటే 20 కేజీ అండ్ అబో, 20 కేజీ అండ్ అబోని కమర్షియల్ క్వాంటిటీ ఆఫ్ గంజాయి అని చెప్తాము. దాంట్లో పట్టుబడితే 20 సంవత్సరం వరకు

0: జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది, మరి 2 లక్షల రూపాయల ఫైన్ కూడా ఉంటుంది. ఇది అతి చాలా కఠినమైన శిక్షలు పడతాయి. ఎన్డీపీఎస్ యాక్ట్ అనేది స్పెషల్ యాక్ట్, సో దాంట్లో అతి కఠిన చర్యలు ఉంటాయి. దీంట్లో ట్రాన్స్పోర్టర్స్ మీదనే కూడా చర్యలు ఉంటాయి. గాంజా కల్టివేషన్ అంటే ఎవరు సాగు చేస్తున్నారో వాళ్ళు సోర్స్ అని చెప్తాము, వాళ్ళ మీద మధ్యవర్తులు, తర్వాత కన్జంప్షన్ అందరి మీద కూడా దీంట్లో కఠిన అతి కఠిన చర్యలు తీసుకోవడానికి ఎన్డీపీఎస్ చట్టం కింద అవకాశం ఉంటుంది.
1: ఓకే, కన్జంప్షన్ చేసే వాళ్ళకంటే ఇప్పుడు వినియోగదారుడికి ఎలాంటి శిక్షలు ఉండొచ్చు?
0: కన్జంప్షన్ ముఖ్యంగా మనము వాళ్ళని ఒక సింపతి ఫ్యాక్టర్తో చూస్తాము. ఏ సర్కమ్స్టాన్సెస్లో వాళ్ళు దీనికి బానిసలు అయినారు దాన్ని స్టడీ చేసి డి అడిక్షన్ సెంటర్స్ అని ఉన్నాయి. వాళ్ళ మీద ఎటువంటి క్రిమినల్ చర్యలు తీసుకోకుండా వాళ్ళు స్టేజ్ చూస్తాము. ఫస్ట్ స్టేజ్లో ఉన్నాడా, తర్వాత ఆయన హెల్త్ కండిషన్ ఎలా ఉంది, కౌన్సిలింగ్ ద్వారా ఈయనకి ఎంతవరకు సరిపోతుందని. మన విశాఖ సిటీలో ఇలాంటి ఒక 3 డి అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి. ఆ డి అడిక్షన్ సెంటర్స్ ముఖ్యంగా కింగ్ జార్జ్ హాస్పిటల్స్లో, కేజీహెచ్ హాస్పిటల్స్ ఒక డి అడిక్షన్ సెంటర్ ఉంది, గ్రీన్ వ్యాలీ ఫౌండేషన్ అని ఒకటి పిఎంపాళెం నడుస్తుంది, సీడ్ ఆర్గనైజేషన్ గణేష్ నగర్. సో 3 డి అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి, కింగ్ జార్జ్ హాస్పిటల్, గ్రీన్ వ్యాలీ ఫౌండేషన్, సీడ్ ఆర్గనైజేషన్స్. సో ఈ పెడ్లర్స్, తర్వాత ఈ వాళ్ళందరి మీద చట్టపరంగా చర్యలు తీసుకొడితే, ఈ గాంజా సేవించే వాళ్ళు ఎవరున్నారు, ద కన్సంప్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం తీసుకొడితే, ముఖ్యంగా మనకి దొరికే వాళ్ళంతా స్టూడెంట్స్. సో వాళ్ళ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఎటువంటి కేసు నమోదు చేయకుండా ఇలాంటి డి అడిక్షన్ సెంటర్స్కి పంపిస్తున్నాం వాళ్ళు. సో మళ్ళీ డి అడిక్షన్ సెంటర్ నుంచి వాళ్ళు గుణముఖ పొందిన తర్వాత, వన్స్ దే రికవర్ ఫ్రమ్ ద డి అడిక్షన్ సెంటర్స్, కంటిన్యూస్ మళ్ళీ వాళ్ళు ఇలాంటి దానికి మళ్ళీ బానిసలు లేకుండా, దే షుడ్ నాట్ గో బ్యాక్ అండ్ డూ ద సేమ్ కన్సంప్షన్ ఆఫ్ డ్రగ్స్ అని వాళ్ళ మీద నిఘా పెట్టి, తదుపరి పేరెంట్స్ కూడా కొన్నిసారి ఇన్ఫర్మేషన్, కొన్నిసారి పేరెంట్స్ తెలియకుండా ఇవన్నీ జరుగుతుంటాయి ఇక్కడ. ఎందుకంటే ముఖ్యంగా విశాఖపట్నంలో హాస్టల్ చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో ఎక్కువ జరుగుతుంటుంది. సో కాబట్టి లిమిట్ దాటిపోయారంటే పేరెంట్స్ కూడా ఇన్ఫార్మ్ చేసి పేరెంట్స్కి ఇలాంటి పిల్లల్ని అప్పచెప్పడం జరుగుతుంది.
1: ఓకే సార్, ఇప్పుడు ఇదే చర్యలు ఒకవేళ ప్రముఖులు పట్టుబడ్డారు అనుకోండి, ఒక వినియోగించే వాళ్ళు కావచ్చు, విక్రయించే వాళ్ళు కావచ్చు, వారి విషయంలో కూడా ఇంతే కఠినమైన చర్యలు తీసుకుంటారు?
0: చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుంది. సో ఎంత ప్రముఖులైనా ఎవరైనా, ముఖ్యంగా ఇటీవల కాలంలో సిటీలో ఉన్న పబ్స్ మీద కూడా నిఘా పెట్టినాము. సమయం అవధి మీరిన తర్వాత మద్య సరఫరా చేస్తున్న క్రమంలో కూడా కొన్ని పబ్స్ లో డ్రగ్స్ వాడకం జరుగుతుందని మనకు సమాచారం వస్తే, మనం ఒక 10-12 పబ్స్ రేడ్ చేసి అవన్నీ ఇప్పుడు సీసీటీవీ పరిశీలిస్తున్నాము. సో దాంట్లో కూడా కొంతమంది మీరు చెప్పినట్టు ప్రముఖులు, ముఖ్యంగా ఇండస్ట్రియలిస్ట్, బిజినెస్ మెన్ వాళ్ళు కూడా ఉన్నట్టు సమాచారం వస్తే వెంటనే వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. సో ఈ చట్టం ముందు అందరూ సమానారు కాబట్టి, సో ఎవర్ హీస్ విల్ ట్రీట్ దెమ్ ఈక్వల్లీ.
1: సార్, ఇప్పుడు కొత్తగా స్టేషన్స్ లో యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ అనేది ప్రారంభిస్తున్నారు, దీని బాధ్యత ఏంటండి, అవి ఏ చర్యలు చేపడుతుంది?
0: మా సిటీలో కొత్తగా ఇప్పుడు యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అనేది మనము ఒక 50 మంది పోలీసులతో దీన్ని మొదలు పెట్టబోతున్నాము. సో ముఖ్యమైన చర్యల్లో దీని భాగంగా ముఖ్యంగా ఏమంటే, సిటీలో ఉన్న కొన్ని హాట్ స్పాట్స్ ని గుర్తించాం. ఏ ఏరియాలో ఈ గాంజాయి సరఫరా మరియు వాడకం ఎక్కువ ఉంది, ముఖ్యంగా మనకి దొరికిన కొన్ని అరీలవ ప్రాంతంలో ఎక్కువ ఉన్నట్టు, కంచర్పాళెం మెట్టు అలాంటి ప్రాంతంలో, గాజువాక, సో ఇలాంటి ఒక హాట్స్పాట్స్ కొన్ని గుర్తించాము సిటీలో. ఆ హాట్స్పాట్స్లో మన టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్ళి ముఖ్యంగా అక్కడ ఉన్న స్కూల్స్, కాలేజెస్ దగ్గర పాన్ షాప్స్, హోటల్స్ ఎవరైనా లూజ్గా అమ్ముతున్నారా చిన్న చిన్న ప్యాకెట్లు. ఇటీవల కాలంలో మనకి వచ్చిన సమాచారం ఏమంటే, కొన్ని కుక్కీస్, బిస్కెట్స్, చాక్లెట్స్లు కూడా గాంజా కలిపి సరఫరా చేస్తున్నట్టు మనకు సమాచారం ఉంది. సో అలాంటి సివిల్ డ్రెస్లు వెళ్ళి ముందస్తు సమాచారం సేకరించి మూలాలు ఎక్కడే ఉన్నాయి దాన్ని, వీ వాంట్ రూట్ అవుట్ ద కంప్లీట్ ద మెనెస్ ఫ్రమ్ ది సిటీ. సో దానికోసమే యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అనేది 50 మంది పోలీసులతో మొదలు పెట్టినాము. మొదటి చర్యలే వీళ్ళు స్కూల్స్ అండ్ కాలేజెస్ ని, వీ వాంట్ మేక్ స్కూల్స్ అండ్ కాలేజెస్ సేఫ్ ఫ్రమ్ ఆల్ దిస్ డ్రగ్ మెనెస్. సో దాని మీద దృష్టి పెట్టినాము. దాని తదుపరి ఇప్పుడు స్కూల్లో దొరికిందంటే మూలాల వరకు వెళతాం, ఎవరు సరఫరా చేసినారు, ఆ వ్యక్తికి ఎవరు ఇచ్చినారు. సో ఈ ఫాలో ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్, అంటే కల్టివేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవన్నీ ఒరిసాలో ఉన్నా లేదో ఏజెన్సీలో ఉన్నా, సిటీకి ఏ మార్గం ముఖ్యంగా వచ్చింది, రోడ్ ముఖ్యంగా వస్తే చెక్ పోస్టుల ద్వారా ఎలా వచ్చింది, తర్వాత ట్రైన్ ద్వారా వస్తే ఏ ట్రైన్ ద్వారా వచ్చింది. సో అన్ని వేర్ జస్ట్ మ్యాపింగ్ ఆల్ దోస్ హాట్స్పాట్స్ ఇన్ ద సిటీ, రూట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ వేర్ మ్యాపింగ్ ద పర్సన్స్ వేర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ట్రాన్స్పోర్టేషన్ ఎండ్ టు ఎండ్, ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్. సో ఎవ్రీథింగ్ మళ్ళీ టెక్నికల్ అనాలిసిస్ కూడా చేస్తున్నాం, పట్టుబడిన వ్యక్తిన మొబైల్ ఫోన్ సీజ్ చేసి ఎవరెవరితో మాట్లాడుతున్నారు, బ్యాంక్ అకౌంట్ అనాలిసిస్ కూడా చేస్తున్నాం, ఎవరు డబ్బులు వేస్తున్నారు. కొన్ని ఏరియాలు ఇప్పుడు ఏజెన్సీలు ఇక్కడ ఉన్న మధ్యవర్తులు ఏజెన్సీ వ్యక్తులకి సీడ్స్ సప్లై చేసి, తర్వాత గాంజాయి కల్టివేషన్ సరిపోయే విధంగా అన్ని డబ్బులు కూడా ముందుగానే ఇచ్చి తర్వాత వీళ్ళే దాన్ని పర్చేజ్ చేస్తున్నారు. సో అలాంటి ఒక మధ్యవర్తులు తమిళనాడు నుంచి కొంతమంది వచ్చి ఇక్కడ స్థిరపడి ఉండి ఈ వ్యవహారం నడుస్తున్నట్టు కూడా మా దగ్గర సమాచారం ఉంది. సో కాబట్టి ఆల్ ఇన్ఫర్మేషన్ ఇట్స్ కొలెక్టింగ్ నౌ. సో వేరే వేరే డిపార్ట్మెంట్ దగ్గర కొన్ని కస్టమ్స్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కొన్ని హాస్పిటల్ కేజీహెచ్ నుంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు, తర్వాత రైల్వే పోలీసుల దగ్గర సమాచారం ఉంటుంది. సో ఇవన్నీ సమాచారం క్రోడీకరించి ఒక యూనిఫైడ్ ఫోర్స్, దట్ ఈస్ నార్కోటిక్ టాస్క్

0: కోర్స్ అనేది జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా విశాఖపట్నం సిటీలో మనము మొదలు పెడుతున్నాం.
1: సార్, ఇప్పుడు పేపర్ల ద్వారా మేము చదువుతూ ఉంటాం, లేకపోతే న్యూస్లో వింటూ ఉంటాం, కొన్ని వందల కేజీల హెరాయిన్ పట్టుబడింది, గంజా పట్టుబడింది అని. సో ఇలా స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ వినియోగంలోకి రాకుండా ఉండడానికి ఏం చేస్తూ ఉంటారండి?
0: ఒక్కసారి స్వాధీనం చేసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత శాంపుల్ తీసి ఫోరెన్సిక్కి పంపిస్తాము. సో ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కేసు ఇక్కడ ట్రయల్ నడుస్తున్నప్పుడే కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకుని గంజాయిని డిస్ట్రక్షన్ చేస్తాము. సో ఎక్కువ రోజులు పోలీస్ స్టేషన్ పెట్టిన అక్కడి నుంచి ఇంకో చోట్ల అది వెళ్ళొచ్చిన సమాచారం, తర్వాత సమ్ పిల్ ప్రేజ్ జరిగిన అవకాశం కూడా ఉంది కాబట్టి. సో ఇది ఏది జరగకుండా డిస్ట్రక్షన్స్ ఆఫ్ గంజాయి కమిటీ ఉంటుంది, గంజా డిస్ట్రక్షన్స్ కమిటీ అని ఉంటాయి. రూరల్ ఏరియాలో అయితే డిఐజీ గారి ఆధ్వర్యంలో అదొక గంజా డిస్ట్రక్షన్స్ కమిటీ ఉంటుంది. సిటీకి వచ్చే కొద్ది కమిషనర్ ఆఫ్ పోలీస్ అడిషనల్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ పరిధిలో ఆయనకున్న అధికారంను వినియోగించుకుని గంజా డిస్ట్రక్షన్స్ మేము రెగ్యులర్గా ఎవ్రీ 2 to 3 months సిటీలో నమోదైన కేసులో ఉన్న గంజాయాలన్నీ శాంపుల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కోర్టు పర్మిషన్ తీసుకుని సో గంజా డిస్ట్రక్షన్స్ కమిటీ ద్వారా పెట్టి రెగ్యులర్గా మేము గంజాని డిస్ట్రక్షన్ చేస్తుంటాము. సో ఎక్కడ కూడా స్టాక్ మళ్ళీ మార్కెట్కి రాకుండా, పిల్ ప్రైజ్ రాకుండా చూసుకుంటాం.
1: సరే, ఇప్పుడు గంజా వరకు అయితే మీరు కాల్ చేయడం ఏదో చేసి డిస్ట్రక్ట్ చేస్తారు, మరి ఈ సింథటిక్ డ్రగ్స్ విషయానికి వచ్చేటప్పటికి వాటిని ఏం చేస్తూ ఉంటారు?
0: సేమ్ ప్రొసీజర్, ఆల్ ద డ్రగ్స్ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద వచ్చే మత్తు పదార్థాలన్నీ సేమ్ ప్రొసీజర్ పాల్పడి కొన్ని టాబ్లెట్స్ దొరుకుతుంటాయి మనకి, కెటమిన్ ఇంజెక్షన్, పెంటజోసిన్ ఇంజెక్షన్స్, ఎండిఎంఏ పిల్స్, ఎల్ఎస్డి స్ట్రిప్స్, సో సింథటిక్ డ్రగ్స్, కొకేన్ పౌడర్స్ ఉంటాయి. సో ఏ దొరికినా ఎన్డీపీఎస్ చట్టం ప్రకారంగా దానికి డిస్ట్రక్షన్స్ ప్రొసీజర్ ఉంటుంది. కోర్టు పర్మిషన్ ద్వారా ప్రతి ఒక్క మాదక ద్రవ్యాన్ని కూడా అదే మాదిరిగా డిస్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది.
1: ఓకే, అసలు ఈ మాదక ద్రవ్యాల ప్లేసెస్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతున్నాయండి?
0: మన ఆంధ్రప్రదేశ్కి వచ్చే కొద్దీ ఏఎస్ఆర్ డిస్టిక్లో ఒక 8 మండలాలు కొండ ప్రాంతంలో, అది నిర్మానస ప్రాంతం అని ఉంటాయి. మీరు ఏజెన్సీ ఏరియా కొడితే అక్కడ సరైన రవాణా వ్యవస్థ ఉండదు, తర్వాత కొన్ని మావోయిస్ట్ ప్రభావం ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. సో అలాంటి ఏరియాలో ఈ గంజాయి కల్టివేషన్ మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఉన్న ప్రాంతంలో, ముఖ్యంగా మావోయిస్ట్ ప్రభావం ఉన్న ప్రాంతం ముంచింగ్పుట్టు, పెద్దవేలు, హుకుంపేట అలాంటి కొన్ని ఏరియాలో కల్టివేషన్ జరుగుతున్నట్టు, తదుపరి కోరాపుట్ మల్కాన్గిరి ఒడిశా స్టేట్లు కూడా గంజాయి సాగు మరియు రవాణా ఎక్కువ జరుగుతున్నట్టు మనకి సమాచారం.
1: ఇప్పుడు మీరు చెప్పారు ఒడిశా లాంటి ప్లేసెస్ లో సరిహద్దు రాష్ట్రాల్లో ఎక్కువగా గంజాయి లేకపోతే మాదక ద్రవ్యాలు ప్రొడ్యూస్ అవుతున్నాయని, అవి మరి మన రాష్ట్రంలోకి రాకుండా ఈ అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో ఎటువంటి భద్రతా చర్యలు చేపడతారండి?
0: అంతర్రాష్ట్రీయ చెక్ పోస్టు మన విశాఖపట్నం జిల్లాలో 5 చెక్ పోస్టుని ఏర్పాటు చేయడం జరిగింది. రెగ్యులర్ గా మనము ఇంటర్స్టేట్ కోఆర్డినేషన్ మీటింగ్, డీజీపీ సార్ ఆధ్వర్యంలో ఒక మీటింగ్, నేబరింగ్ డిస్టిక్ ఎస్పీస్, ఆ స్టేట్లో ఉన్న ఉన్నతాధికారులు, మన రాష్ట్రంలో ఉన్న ఉన్నతాధికారులు మనము రెగ్యులర్ గా ఇంటర్స్టేట్ కోఆర్డినేషన్ మీటింగ్ అని పెట్టుకుని రవాణా మార్గాలు ఏమున్నాయో, సో దాంట్లో కంబైన్డ్ చెక్ పోస్ట్ రన్ చేయడము, ఆంధ్ర పోలీస్ మరియు ఒరిస్సా పోలీసుల సహకారంతో చెక్ పోస్టులు రన్ చేయడము, తర్వాత ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడం, మన దగ్గర పట్టుబడిన ముద్దాయి ఒరిస్సా వాళ్ళు ఉంటే అక్కడ ఇన్ఫర్మేషన్, వాళ్ళ దగ్గర మనకి కావాల్సిన ఎన్పెండింగ్ వారెంట్స్ ఉంటాయి, వారెంట్స్ అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేసుకోవడం, ఏదైనా గంజాకి సంబంధించింది ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మన చుట్టుపక్కల ఉన్న పోలీస్ ఆఫీసర్స్, ముఖ్యంగా నేబరింగ్ స్టేట్ పోలీస్ ఒడిశా మరియు కొన్నిసారి ఛత్తీస్గఢ్ నుంచి కూడా మనకి వస్తున్న సమాచారం ఉంటుంది. సో ఒడిశా మరియు ఛత్తీస్గఢ్ పోలీసులతో రెగ్యులర్ గా మనం ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుని కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకుని అంతరాష్ట్ర చెక్ పోస్ట్ ని రన్ చేస్తూ ఈ ఒక సమస్యలకు వేర్ మేకింగ్ అండ్ ఆల్ రిపోర్ట్స్ టు కంట్రోల్ దిస్.
1: మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నిరోధన అంటే అదొక చాలా పెద్ద మ్యాసివ్ ప్రాసెస్. మరి ఈ మ్యాసివ్ ప్రాసెస్ లో పోలీసు శాఖ ఇంకా వేరే వేరే ఏ శాఖలతో సమన్వయం కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్తుందండి?
0: డెఫినెట్లీ ఇది ఒక మెనెస్ మరియు అతి పెద్ద సమస్య కాబట్టి పోలీసులు డిపార్ట్మెంట్తో మ్యాక్సిమం మన డిపార్ట్మెంట్ ముందుండి ఇవన్నీ చేస్తుంది, కానీ ఇది అదర్ డిపార్ట్మెంట్ సహకారం చాలా ముఖ్యం. మీరు చెప్పినట్టు రైల్వే ముఖ్యమైన ట్రాన్స్పోర్ట్ అవుతున్నదంతా అక్కడ ఆర్పీఎఫ్ మరియు జీఆర్పీ పోలీసులు ఉంటారు. సో ఆ రెండు డిపార్ట్మెంట్ సహకారం చాలా ముఖ్యం ఉంటుంది. ముఖ్యంగా కొన్ని ఆర్టీసీ ద్వారా పార్సల్ ద్వారా కూడా ట్రాన్స్పోర్ట్ అవుతుంటుంది. సో అప్పుడు రవాణా సంస్థ, రోడ్డు రవాణా సంస్థ సహకారం చాలా ముఖ్యమైన ఉంటుంది. తర్వాత కంటైనర్ ద్వారా, పోర్ట్ ద్వారా, సీ రూట్ ద్వారా ఏమైనా ట్రాన్స్పోర్ట్ అవుతుంటే అక్కడ మనకి కోస్ట్ గార్డ్ సహకారము, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ మరియు విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్, సో వాళ్ళ సహకారం చాలా ముఖ్యంగా ఉంటుంది. తర్వాత ఈ అమ్మేవాళ్ళు ఏముంటారు, పెడ్లర్స్ గురించి మనకి రెగ్యులర్ గా సమాచారం రావాలనే ఉద్దేశంతో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంటు, సో ఇలాగా ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ సహకారము మేము తీసుకుని, అఫ్కోర్స్ వీఆర్ లీడింగ్ దిస్ డ్రగ్ ఎరడికేషన్, పోలీసు ముందు ఉండి సో మిగతా డిపార్ట్మెంట్ సహకారంతో ఈ ఒక 100 డేస్ యాక్షన్ ప్లాన్ ని మనం మొదలు పెడుతున్నాం.
1: సరే, కేంద్ర ప్రభుత్వం నషాముక్త్ భారత్ అంటూ చెప్పి రకరకాల అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది, అదేవిధంగా మన పోలీస్ శాఖ రాష్ట్రంలో కావచ్చు, సరిహద్దు రాష్ట్రాల్లో కావచ్చు, ఎటువంటి అవగాహన కార్యక్రమాలు చేపడుతోందండి?
0: ఈ నెల 26వ తేదీ ఇంటర్నేషనల్

0: డ్రగ్ అబ్యూస్ డే అనేది మనము ఏం ప్లాన్ చేసుకున్నాము. నషా ముక్త భారత్ భాగంగా మన విశాఖపట్నం సిటీ పరిధిలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ ఇప్పుడు నుంచే మనం మొదలుపెట్టినాము. మనకున్న 22 పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతిరోజు ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న ఎస్హెచ్ఓస్, సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి ఆఫీసర్స్ స్కూలు కాలేజీకి వెళ్ళిపోవడము, తర్వాత కొన్ని ఏరియాలో ర్యాలీస్, తర్వాత మార్నింగ్ వాక్స్, అవగాహన సదస్సు పెద్ద ఎత్తున పెడుతూ ఇప్పుడు ఆల్రెడీ కార్యక్రమం మొదలుపెట్టినాము. 26వ తేదీ మిగతా జిల్లా పోలీసుల సహకారంతో విశాఖపట్నం సిటీలోనే పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడానికి అన్ని ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు అవగాహన సదస్సు, వీ వాంట్ రీచ్ ఇన్ ఎ బిగ్ వే, సో ఆల్ ద సిటిజన్స్ ఇన్ ద సిటీ, వీ వాంట్ మేక్ దెమ్ అవేర్ దిస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద సిటీ. సో 26వ తేదీ ఖచ్చితంగా మనము పెద్ద ఎత్తున కార్యక్రమం కోసం ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాం.
1: సార్, ఇందాక రీహాబిలిటేషన్ సెంటర్స్ గురించి చెప్పారు, టోల్ ఫ్రీ నంబర్స్ ఏమైనా ఉంటాయా? లేదు, మేము ఎక్కడైనా అబ్జర్వ్ చేసాం పలానా చోట మాదక ద్రవ్యాలు వినియోగం జరుగుతోంది, విక్రయం జరుగుతోంది అని, అది పోలీసులకు మేము ఇన్ఫార్మ్ చేయాలి అంటే వాట్ ఆర్ ద వేస్ అండి?
0: ఒక టోల్ ఫ్రీ నంబర్ ఉంటుంది, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని ఒక సపరేట్ వింగ్ ఆంధ్రప్రదేశ్ పోలీసులో దీనికోసమే పనిచేస్తుంటుంది. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, వీ కాల్ సెబ్ పోలీస్. సో 1450 ఇజ్ అ టోల్ ఫ్రీ నంబర్. సో ఎవరికైనా మాదక ద్రవ్యాల సంబంధించిన ఏం సమాచారం ఉన్నా కూడా ఈ యొక్క టోల్ ఫ్రీ నంబర్కి సమాచారం ఇవ్వచ్చు. మీ ఇచ్చిన సమాచారం గౌప్యంగా ఉంచబడుతుంది. సో యూ విల్ నాట్ బి సైటెడ్ యాజ్ అన్ ఇదర్ విట్నెస్ ఆర్ ఎనీ ఫర్ ద కోర్ట్ ప్రొసీడింగ్స్. మీరు సమాచారం ఇచ్చారని మీ మీద ఎటువంటి కోర్టులు వచ్చి సాక్ష్యాలు చెప్పాల్సింది కానీ ఎటువంటి అవసరం ఉండదు. మీ ఫోన్ నంబర్ కూడా మేము గౌప్యంగా ఉంచడం జరుగుతుంది. సో ఎవరికైనా డ్రగ్స్ వాడకం కానీ, డ్రగ్స్ సరఫరా, ఏదైనా డ్రగ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటే సెబ్ టోల్ ఫ్రీ నంబర్ 1450కి సమాచారం ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.
1: ఓకే సార్, ఉజ్వల భవిష్యత్తు ఉండే ప్రస్తుత యువత ఈ మాదక ద్రవ్యాల వల్ల నిర్వీర్యం అయిపోతుంది కదా, వాళ్ళకి మీరిచ్చే సూచనలు సలహాలు?
0: వెరీ ఇంపార్టెంట్ ప్రశ్నలు చెప్పినారమ్మా మీరు. ముఖ్యంగా యువత ఉజ్వల భవిష్యత్ని వెరీ యంగ్ ఏజ్లోనే, అట్ ద ఏజ్ ఆఫ్ 16-18 ఇయర్స్, ఇంటర్ చదువుతున్న సమయంలోనే, డిగ్రీ చదువుతున్న సమయంలోనే డ్రగ్స్కు అడిక్ట్ అయిపోయి, సో దే ఆర్ నాట్ రియలైజింగ్ దే హ్యావ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్ అహెడ్. క్షణిక సుఖ కోసం ఆ రోజు ఏదో ఒక చిన్న డ్రగ్స్ తీసుకొడితే ఒకరోజు మొత్తం ఎంజాయ్ మత్తులో ఉన్నట్టు భావిస్తున్నారు. కానీ ఫ్యూచర్లో ఏమవుతుందంటే డ్రగ్ అడిక్ట్ అయిపోతే, సో ఫ్యూచర్లో మీకు ఒక నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోతుంది, దీనివల్ల మజల్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోతుంది, ఆరోగ్యం క్షీణించి మీరు కంప్లీట్గా నడవలేని పరిస్థితికి రీచ్ అయిపోతారు. సో ఆరోగ్యమే మీకు బాగలేదంటే ఫ్యూచర్లో మీ మీద నమ్మకం ఉన్న మీ పేరెంట్స్, మీరు మంచి ఉద్యోగం సాధిస్తారనే ఆశతో ఎన్నో మంచి కాలేజెస్లో మీకు లక్షల ఫీజు చెల్లించి మిమ్మల్ని మంచి కాలేజీలో అడ్మిషన్ తీసుకుని ఉంటారు. కానీ మీరు డ్రగ్స్కి బానిసం అవడం వల్ల మీ బంగారు భవిష్యత్తు ఎటువంటి ప్రయోజనం లేకుండా మీరు కంప్లీట్గా యూ విల్ బికమ్ ఎన్ యూజ్లెస్ పర్సన్ ఇన్ ద సొసైటీ. మళ్ళీ మీ పేరెంట్స్కి మీరు ఏం చేయాలి హెల్ప్ చేయకుండా వాళ్లే మిమ్మల్ని హాస్పిటల్ ఖర్చులన్నీ భరించే ఒక వ్యవస్థ పరిస్థితికి మీరు వెళ్తున్నారు. సో దయచేసి ఇలాంటి డ్రగ్స్ వాడకము క్షణిక సుఖ కోసం ఫ్రెండ్స్ ద్వారా తక్కువ దీంట్లో మొదలు పెట్టి తర్వాత కంప్లీట్ మీరు డ్రగ్స్ కి బానిసలు అయిపోతున్నారు, ఇది కరెక్ట్ కాదు. స్టార్టింగ్ లోనే అలాంటి సమాచారం ఏమరో మీకు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని మేము చెప్తున్నాం.
1: అలాగే ఈ డ్రగ్ అడిక్ట్ అయిపోయి రీహాబిలిటేషన్ సెంటర్ కి వెళ్తారు, తిరిగి మళ్ళీ వాళ్ళు మామూలుగా మన సమాజంలో కలిసిపోయేలా బయటకు వస్తారు, వారి పట్ల తల్లిదండ్రులు కానీ ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ సమాజం ఎలా ప్రవర్తించాలండి?
0: ఖచ్చితంగా ఇది ఒక స్టిగ్మా టైప్ తయారైపోతున్నారు. సో సమాజంలో మీరు డ్రగ్స్ కోసం డ్రగ్స్కి బానిసలైనారు, లేదంటే మీరు డ్రగ్స్ సెంటర్లో ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకున్నారని సమాజంలో తెలిసిపోతే మిమ్మల్ని ఒక వేరే విధంగా చూస్తుంటారు. సో అందుకే యువతకు మేము ఏం చెప్తున్నామంటే, మొదటిగా మనం అటువైపు వెళ్ళకూడదు. ఏదైనా హవెవర్ అట్రాక్టివ్ ఇట్ మేబీ, సో ఫర్ ద సింపుల్ రీజన్ దట్ ఇట్ గివ్స్ ఎ ప్లెజర్ ఫర్ వన్ డే, వీ షుడ్ నాట్ గో టువర్డ్స్ దట్ సైడ్. మనం అంతా ఇటువైపు ఎడ్యుకేషన్ వైపు ఉండాలి. ముఖ్యంగా డి అడిక్షన్ సెంటర్స్ కూడా మనం సమాచారం గౌప్యంగా ఉంచుతున్నాము. బయట ఎవరు ఉంటున్నారు, ఎవరు ట్రీట్మెంట్ తీసుకెళ్తున్నారని ఎక్కడ కూడా మనం బయట చెప్పాము. అయినా సమాజంలో ప్రవృత్తి మారిపోతుంది. మీరు ఒకసారి డి అడిక్షన్ సెంటర్కి పోయి బయట వచ్చిన తర్వాత కొంచెం బిహేవియర్ల చేంజెస్ అనేది ఖచ్చితంగా తెలిసిపోతుంది. డ్రగ్ అడిక్ట్ అయిన వ్యక్తి సామాన్య వ్యక్తికి మనం వీ కెన్ ఈజీలీ మేకౌట్, సో బిహేవియర్ల చేంజెస్ అనేది. సో అందుకే ఇలాంటి ఒక డ్రగ్ అడిక్షన్ వెళ్లకుండా సో బెటర్ కాన్సన్ట్రేట్ ఆన్ కంప్లీట్లీ ఆన్ ఎడ్యుకేషన్.
1: సార్, ఒక బాధ్యతాయుతమైన పొజిషన్ లో ఉండే మీ టైం ఎంత అమూల్యమైందో మాకు తెలుసు. అటువంటి అమూల్యమైన టైం ని ఒక మంచి టాపిక్ గురించి సమాజంలో, ప్రజల్లో, యువతలో అవగాహన పెంపొందించడం కోసం కేటాయించినందుకు ఆకాశవాణి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.
0: థ్యాంక్ యూ మేడం. ఏఆర్ న్యూస్ విశాఖపట్నం ఒక మంచి కార్యక్రమాన్ని, ఇంటర్నేషనల్ డ్రగ్ అబ్యూజ్ డే సందర్భంగా మంచి సందేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఏఆర్ న్యూస్ ద్వారా ప్రసారపరిస్తే

0: ఇంతవరకు మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా శ్రీ ఫకీరప్ప గారితో ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం. అద్నాన్ స్వామి నిత్యామీనన్ పాడిన కృష్ణ చైతన్య సాహిత్యం చిత్రం ఇష్క్.

0: చిత్రగీతం మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు మాదక ద్రవ్య నివారణకు ఆంధ్రప్రదేశ్ ఈగిల్ టీం చేపడుతున్న కార్యక్రమాల గురించి ఈగిల్ టీం ఎస్పీ శ్రీ కె నగేష్ బాబు గారితో పరిచయం వింటారు.
1: యువతే దేశ భవిత అని, యువతే అభివృద్ధి అని, వికసిత్ భారత్ నిర్మాణం అని, వికసిత్ భారత్ నిర్మాణంలో యువత కీలకమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఎంతో ప్రాధాన్యతనిస్తున్నాయి. విద్యావంతులుగా, శాస్త్రవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా, ఇలా అనేక రంగాల్లో వాళ్ళని తీర్చిదిద్దడంలో ఎంతో కృషి జరుగుతోంది. అలాంటి యువత సన్మార్గంలో నడిచేలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా యువతను మాదక ద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేలా విశేష కృషి ఎంతో జరుగుతోంది. అందులో భాగంగా భారతదేశాన్ని మాదక ద్రవ్యరహిత దేశంగా, నషాముక్త భారత్గా తీర్చిదిద్దేందుకు విస్తృతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు, గంజాయికి దూరంగా ఉంచేలా ఈగిల్ విభాగం, అంటే రాష్ట్ర ప్రత్యేక పోలీసు విభాగం, నిరంతరం కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈగిల్ విభాగంలో ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ కె నగేష్ బాబు గారు మన ఆకాశవాణి విజయవాడ స్టూడియోస్లో ఉన్నారు. నమస్కారం నగేష్ బాబు గారు.
2: నమస్కారం అండి.
1: నగేష్ బాబు గారు, మన రాష్ట్రంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కానీ, విక్రయాలు కానీ, నిల్వలు కానీ, వీటి మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
2: మరి ఒకసారి మీ అందరికి నమస్కారం అండి. ఈగిల్ అంటే ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్. ఇది 2 సంవత్సరాల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు స్థాపించబడిన సంస్థ. దీని యొక్క ముఖ్య విధి ఏదైతే మాదక ద్రవ్యాలు ఉన్నాయో వాటిని అరికట్టడము, అలాగే ఈ మాదక ద్రవ్యాల బారిన పడిన యువతను రక్షించటము, అలాగే సమాజంలో అవేర్నెస్ క్రియేట్ చేయటము ఈ ఈగల యొక్క ముఖ్య బాధ్యత. లా ఎన్ఫోర్స్మెంట్తో పాటు అవేర్నెస్ను కూడా ఈక్వల్గా తీసుకెళ్తూ వీలైనంత త్వరగా ఈ రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్గా చేయడానికి స్థాపించబడిన సంస్థ ఈ ఈగిల్. అలాగే దీని అక్రమ రవాణాన్ని నిరోధించడానికి ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్న చెక్ పోస్టులతో పాటు డైనమిక్ చెక్ పోస్టులను కూడా మన అంతర్రాష్ట్ర సరిహద్దుల మీద పెట్టడం జరిగింది. దానివల్ల చాలా వరకు ఈ అక్రమ రవాణాన్ని నివారించగలిగాము. అలాగే నిల్వలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రైట్స్ ద్వారా కంట్రోల్ చేస్తూ వాటిని వీలైనంత త్వరగా సర్టెన్ కమిటీస్ ఉన్నాయి, డిస్పోజబుల్ కమిటీస్ అని, స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆ కమిటీస్ ద్వారా వీటన్నిటిని కూడా డిస్ట్రాయ్ చేయటం జరిగింది. ఇంకా కొంత నిల్వలు ఉన్నాయి, వాటిని కూడా వీలైన త్వరలో డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది.
1: ఎస్పీ గారు, సరే ఎక్కడైనా సాగు జరుగుతోంది, అమ్ముతున్నారు, తీసుకుంటున్నారు అని మీకు సమాచారం తెలియజేయాలంటే ఎలా, ఎవరికి, ఎప్పుడు, ఎట్లా?
2: దీని గురించి టోల్ ఫ్రీ నెంబర్ 1972 ఉందండి. ఎవరైనా సరే ఈ నెంబర్ కాల్ చేసినట్లయితే మీరు ఏదైతే సమాచారం ఇవ్వాలనుకుంటున్నారో ఆ సమాచారం ఇవ్వచ్చు. అలాగే ఈ డ్రగ్స్ బారిన పడిన వారిని రెస్క్యూ చేయడానికి, లేకపోతే రీహాబిలిటేషన్ సెంటర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి, డిఅడిక్షన్ సెంటర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కూడా ఈ నెంబర్ ద్వారా మీరు సమాచారం పొందవచ్చు.
1: నగేష్ బాబు గారు, ఇప్పుడు మాదక ద్రవ్యాలకు ఎక్కువగా మనం వింటున్నంతలో యువత బానిస అవుతున్నారు అనేటువంటిది తెలుస్తోందండి అక్కడక్కడ. ఈ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని యువతకు మీరు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు?
2: లా ఎన్ఫోర్స్మెంట్తో పాటు ఈ అవేర్నెస్ కూడా చాలా విస్తృతంగా చేస్తున్నామండి. కాలేజెస్లో అయితేనేమండి, అలాగే అసంఘటిత కార్మికుల దగ్గరికి అయితేనేమండి, అలాగే ఎంప్లాయీస్ దగ్గరికి, అలాగే ప్రొఫెషనల్స్ దగ్గరికి కూడా మేము వెళ్ళి అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. తద్వారా మీరు చూసినట్లయితే ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ఈగల్ క్లబ్స్ అని పెట్టాం. ఇప్పుడు రాష్ట్రంలో మీరు చూస్తే 40,000 ఈగల్ క్లబ్స్ పనిచేస్తూ ఉన్నాయి. ఆ ఈగల్ క్లబ్స్ అంటే ఏంటంటే ఆ కాలేజీలో 4 మేల్ స్టూడెంట్స్, 4 ఫీమేల్ స్టూడెంట్స్ ఉంటారు, 2 లెక్చరర్స్ ఉంటారు, 1 మేలు, 1 ఫీమేలు. అట్లా ప్రతి ఇన్స్టిట్యూషన్లో 10 మంది ఈగల్

0: సభ్యులు ఉంటారు, వాళ్ళని క్లబ్గా ఫామ్ చేశాము. ఈ మాదక ద్రవ్యాల గురించిన సమాచారం కానివ్వండి, లేకపోతే దీని గురించి అవేర్నెస్ కూడా వీళ్ళు క్రియేట్ చేస్తుంటారు ఆ ఇన్స్టిట్యూషన్లో. అలాగే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా వీళ్ళు ఈగల్కి తెలియజేస్తుంటారు. ఈగల్తో అనుసంధానమై ఈ ఈగల్ క్లబ్స్ పనిచేస్తాయి.
1: విద్యార్థి దశలో విద్యా సంస్థల్లో దీని పట్ల అవగాహనకు కార్యక్రమాలు ఏమైనా చేస్తుంటారా?
0: అవునండి, చాలా రెగ్యులర్గా చేస్తూ ఉంటాము. ఇప్పటికి వరకు మేము 21,000 అబోవ్ క్యాంప్స్ని మేము కండక్ట్ చేయడం జరిగింది. అక్రాస్ ద స్టేట్, అక్రాస్ ద డిస్ట్రిక్ట్స్, అక్రాస్ ది మండల్ లెవెల్ ఆల్సో అన్ని ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి కూడా మ్యాక్సిమం అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతూ ఉంది. నాట్ ఓన్లీ ఫ్రమ్ ఈగల్, డిస్ట్రిక్ట్ పోలీస్ కూడా చేస్తున్నారు, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ చేస్తున్నారు, అలాగే ఎక్సైజ్ వాళ్ళు చేస్తున్నారు, అలాగే సమ్ ఎన్జిఓస్ కూడా చేస్తున్నారు. వీళ్ళందరి సహకారంతో కోఆర్డినేట్ చేసుకొని వీలైనంత పెనిట్రేట్ అయ్యి మ్యాక్సిమం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం.
1: గంజాయి సాగును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్మూలించింది. అనంతరం మరీ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అక్కడ చోటు చేసుకున్నటువంటి మార్పు ఏమిటి? ఈ గంజాయి సాగును వదిలేసి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి సౌకర్యాలు ఏంటి?
0: మీరు అన్నది అక్షరాల నిజమండి. ఇప్పుడు మన రాష్ట్రంలో గంజాయి సాగు జీరో అయిపోయింది. దీన్ని ఎన్సీబీ వారు కూడా ధృవీకరించారు. ఇప్పుడు రాబోయే సీజన్ కూడా హార్వెస్టింగ్ సీజన్. ఈ సీజన్ మీద కూడా ఈగల్ చాలా సీరియస్గా ఫోకస్ చేశాము. ఫర్దర్గా ఎలాంటి కల్టివేషన్ జరగకుండా ఎన్షూర్ చేస్తున్నాము. ఇలా కావడానికి గవర్నమెంట్ సైడ్ నుంచి చాలా చాలా కోఆపరేషన్ ఉందండి. ఎవరైతే ఈ గంజాయిని పండిస్తున్నారో వాళ్ళకి ఆల్టర్నేట్ క్రాప్స్ను ప్రొవైడ్ చేశారు, ఆల్టర్నేట్ లైవ్లీహుడ్స్ చూపించారు బై ప్రొవైడింగ్ 200 టైప్స్ ఆఫ్ సాప్లింగ్స్. అలాగే కాకుండా ఇంకా కూడా వాళ్ళు ఫర్దర్ మార్కెటింగ్ కానివ్వండి, ఏ ఇబ్బంది లేకుండా అక్కడ ఆఫీసర్స్ కూడా వీళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళకి లైవ్లీహుడ్ కల్పించడం వల్ల, వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ రావడం వల్ల ఈరోజు గంజాయి సాగు మన రాష్ట్రంలో జీరో అయింది.
1: వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం చాలా కల్పిస్తుంది.
0: అవునండి, ప్రత్యామ్నాయంగా చాలా కల్పిస్తుంది. ఆల్టర్నేట్ క్రాప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, వాళ్ళకి మార్కెటింగ్ ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళలా కాన్ఫిడెన్స్ తీసుకొచ్చారు.
1: నగేష్ బాబు గారు, మాదక ద్రవ్యాలకు బానిసైనటువంటి వారికి, మరీ ముఖ్యంగా యువతకు మీరు ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తున్నారు? ఇందుకోసం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి డి అడిక్షన్ కేంద్రాలు కూడా ఉండుంటాయి, వాటి గురించి కూడా వివరించండి. అసలు ఎన్ని ఈ డి అడిక్షన్ కేంద్రాలు ఉన్నాయి మన రాష్ట్రంలో?
0: మన రాష్ట్రంలో దాదాపు 58 డి అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయండి. అలాగే ఎవరైతే ఈ డ్రగ్స్ బారిన పడ్డారో వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నాము. కౌన్సిలింగ్ మేమే ఉంటుందో పాటు ఎక్స్పర్ట్స్తో, డి అడిక్షన్ సెంటర్లో ఉన్న సైకాలజిస్టులు కానివ్వండి, సైక్రియాటిస్టులు కానివ్వండి, వాళ్ళతో కూడా కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నాము. వాళ్ళు కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా డిజైన్ చేయడం జరిగింది. వాటి ద్వారా యువతని వీలైన త్వరగా ఈ డ్రగ్స్ బారి నుంచి బయటపడేందుకు ఇవి ఉపయోగపడుతూ ఉన్నాయి. చాలామంది యువత వీటి నుంచి బయటపడుతున్నారు కూడా. అవేర్నెస్ వల్ల కానివ్వండి, ఈ కౌన్సిలింగ్ వల్ల కానివ్వండి, మీరు స్టాటిస్టిక్స్ చూస్తే ఒక 2 సంవత్సరాలకు ముందుకి ఇప్పటికి చాలా తేడాను మీరు గమనించగలుగుతారు. కాబట్టి ఈ డి అడిక్షన్ సెంటర్స్ని, రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా వాటి యొక్క అవైలబిలిటీ, వాటి యొక్క సర్వీస్ అవైలబిలిటీ కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాము. తద్వారా యువతని ఈ బారి నుంచి రక్షించడం జరుగుతుందండి.
1: నగేష్ బాబు గారు, ఇప్పుడు ఈ మాదక ద్రవ్యాలకు బానిస అయినటువంటి వారికి, అడిక్ట్ అయినటువంటి వారికి కౌన్సిలింగ్ ఇప్పించి మార్పు తెప్పించినటువంటి యువత గురించి మీకేమైనా అంటే ఫాలోఅప్, మళ్ళీ ఏమైనా తీసుకుంటున్నాడా, మళ్ళీ దీనికి ఏమైనా బానిస అయ్యాడా, మనం ఎంతో కౌన్సిలింగ్ ఇప్పించాం కదా అని ఇలా ఫాలోఅప్ ఏమైనా చేస్తుంటారా? వాళ్లల్లో మార్పు వచ్చాక ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలిని వారు గడుపుతున్నట్లు మీరేమైనా గమనించారా?
0: యా, తప్పకుండా అండి. ఎవరైతే ఈ డి అడిక్షన్ సెంటర్ ద్వారా బాగుపడి బయటకు వచ్చారో వాళ్ళ మీద కూడా మేము నిఘా పెట్టడం జరుగుతుంది. హౌ దే ఆర్ లీడింగ్ దేర్ లైఫ్ అని. సో మ్యాక్సిమం వాళ్ళు వన్స్ బయటకు వచ్చిన వాళ్ళు మంచిగా ఉంటున్నారు, వాళ్ళ నార్మల్ డే టు డే లైఫ్ని వాళ్ళు మంచిగా లీడ్ చేస్తున్నారు. కొంతమంది హీర్ అండ్ దేర్ కొన్ని రిలాప్సెస్ జరుగుతున్నాయి, వాటిని మళ్ళీ అగైన్ మా వాళ్ళు అటెండ్ అవ్వడం, మళ్ళీ అగైన్ డి అడిక్షన్ సెంటర్లో జాయిన్ చేయడం జరుగుతుంది. అట్లా ఎవరిని కూడా వదలకుండా కంటిన్యూ మానిటర్ చేస్తున్నాము. పూర్తిగా వాళ్ళ ఈ యొక్క డ్రగ్స్ యొక్క అడిక్షన్ నుంచి బయటపడేదాకా కూడా వాళ్ళని కంప్లీట్గా మానిటర్ చేయడం జరుగుతుందండి.
1: మాదక ద్రవ్య రహిత భారతదేశాన్ని నిర్మించడంలో చాలా విశేషమైనటువంటి కృషి చేస్తున్నారు. సమాజం నుంచి మీకు ఎలాంటి స్పందన వస్తుంది?
0: చాలా మంచి స్పందన వస్తుందండి. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఒకప్పుడు ఈ డ్రగ్స్ గురించి సమాచారం ఎవరికి ఇవ్వాలో తెలియదు,

0: డ్రగ్స్ బారిన పడిన వాళ్ళ పిల్లల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో తెలియదు. ఒక ప్రాపర్ సిస్టమ్ లేకుండా ఉండే. ఇప్పుడు ఈగల్ అనే సంస్థ వచ్చిన తర్వాత, ఈ 1972 అనే నెంబర్ వచ్చిన తర్వాత, ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే వాళ్ళు ఈ నెంబర్ ద్వారా పొందుకోగలుగుతున్నారు. అలాగే ఎలాంటి రెస్క్యూ కావాలన్నా సరే ఈగల్ సిద్ధంగా ఉంది. రెస్క్యూ చేయటం వల్ల ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారండి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఆర్టీజీఎస్ ద్వారా ఒక పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. దానిలో 72% సెడ్ దే ఆర్ హ్యాపీ.
1: నగేష్ బాబు గారు, యువతకి మీరిచ్చేటువంటి సూచనలు ఏంటి?
0: ఈరోజు యువత అనేది దేశ భవిష్యత్తు కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ చాలా ప్రధానం. కాబట్టి జీవితంలో ఇలాంటి తప్పులు జరిగితే జీవితంలో సర్వస్వం కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ డ్రగ్స్ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యువతే కాదు, యువత యొక్క తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి గనక ఈ డ్రగ్స్ బారిన పడితే జీవితం సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీని బారిన పడకుండా మన బిడ్డలను చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలాగే యువతలో కూడా వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. చిన్న చిన్న తప్పుల వల్ల జీవితాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి చెడు అలవాట్లు జోలికి వెళ్లకుండా మంచిగా యోగా అని కానివ్వండి, అలాగే స్పోర్ట్స్ అని కానివ్వండి, అలాగే పాజిటివ్గా లిజనింగ్ టు మ్యూజిక్ అని కానివ్వండి, ఇలాంటి యొక్క మంచి లక్షణాలు ఏర్పరచుకోవడం వల్ల వాళ్ళ యొక్క క్రియేటివిటీ పెరుగుతుంది, వాళ్ళ యొక్క పర్సెప్షన్ లెవెల్ పెరుగుతుంది, వాళ్ళకి ఇంటెలెక్చువల్ లెవెల్ కూడా బాగా పెరుగుతుంది. వాళ్ళు దేశ అభివృద్ధికి కానివ్వండి, రాష్ట్ర అభివృద్ధికి కానీ దోహదపడే ఒక చోదక శక్తిగా ఉంటారని భావిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ డ్రగ్స్ విషయం పట్ల చాలా జాగ్రత్తగా ఉండి ఈ సమాజాన్ని మనది, ఈ రాష్ట్రం మనది, ఈ దేశం మనది, దీని భవిష్యత్తును మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే డ్రగ్స్ని తప్పనిసరిగా మనం కంట్రోల్ చేయాల్సిందే. దానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.
1: ధన్యవాదాలు నగేష్ బాబు గారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: మీరింతవరకు మాదక ద్రవ్య నివారణకు ఆంధ్రప్రదేశ్ ఈగిల్ టీం చేపడుతున్న కార్యక్రమాలు ఈగిల్ టీం ఎస్పీ శ్రీకే నగేష్ బాబు గారితో పరిచయం విన్నారు.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు 10 దినాలలో సమర్పించగలరు.

ఒక ప్రకటన. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని అన్ని కేంద్రాలు వెను వెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. ప్రకటన విన్నారు.

0: ఆకాశవాణి విజయవాడకేంద్రం. మత్తు పదార్థాల వినియోగం వ్యసనమే కాదు, నేరం కూడా. ఈ అంశం గురించి శ్రీ సోము కృష్ణమూర్తి గారి ప్రసంగం వింటారు.
1: 1987 డిసెంబర్ 7వ తేదీన ఐక్యరాజ్య సమితి ఒక తీర్మానం ద్వారా ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా జూన్ 26వ తేదీని అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయింపబడింది. సమాజ శ్రేయస్సే జయంగా, సమాజ పురోగతి ఆశయంగా మాదక ద్రవ్యాల దుర్వినియోగరహిత సమాజం స్థాపించడంగాను అన్ని దేశాల వారు ప్రజలందరూ కలిసికట్టుగా సహాయ సహకారాలు అందించడం ద్వారా మాదక ద్రవ్యాల దుర్వినియోగ రహిత సమాజాన్ని స్థాపించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరము జూన్ 26వ తేదీని ఇంటర్నేషనల్ డ్రగ్ అబ్యూస్ డేగా గుర్తించబడింది. ఈ దిశగా అడుగు వేయాలంటే అంత తేలికైన విషయం కాదు. ఆశయ సాధన కోసం అన్ని వర్గాల ప్రజలు, సామాజిక సేవా సంస్థలు, ప్రభుత్వాలు కలిసి మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై చిత్తశుద్ధితో సరైన అవగాహన కల్పించడం ద్వారా ప్రజల ముందున్న ఒక క్లిష్టమైన సమస్యను అధిగమించాలని, ఈ ఉద్దేశంతో మాదక ద్రవ్యాల దుర్వినియోగం మన దేశ సమస్య మాత్రమే కాదు, ఇది ప్రపంచ సమస్యగా ఉత్పన్నమైంది. అంతర్జాతీయ దినోత్సవంగా ఒక ప్రత్యేకమైన రోజును లేదా తేదీని గుర్తించడం వలన రాజకీయ పరంగా కూడా అన్ని దేశాలు, ఆయా దేశ ప్రతినిధులు కలిసి సమస్య పరిష్కారం దిశగా పనిచేయటానికి, అందుకు కావలసిన వనరుల సమీకరణ, మానవీయత అనే అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా అంతర్జాతీయ దినోత్సవ సందర్భంగా అనేక అవగాహన కార్యక్రమాలు రూపొందించటానికి, సదరు కార్యక్రమాలను ప్రభుత్వ సంస్థలు, సివిల్ సొసైటీలు, విద్యాలయాలు, పాఠశాలలు, ఇతర సంస్థలు నిర్వహించటానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో మాదక ద్రవ్యాల వినియోగం రోజురోజుకి పెరగటం గమనిస్తున్నాము. మొదట సరదాగానో లేదా ఏమిటో తెలుసుకుందామనే ఉత్సుకతతోనూ, అంటే క్యూరియాసిటీతోటి కానీ, స్నేహితుల ప్రభావంతోనో, లేదా ఏదో ఒక సంబరాలు జరుపుకునే సందర్భంలోనో, లేదంటే మానసిక ఒత్తిడిని ఎదుర్కోవటం కోసం, నొప్పులనో బాధలనో భరించటం కోసం అలవాటు చేసుకుని ఆ మత్తు నుండి బయట పడలేక జీవితాన్ని చిత్తు చేసుకుంటున్నారు. మత్తుమందుల వినియోగం పెద్దల్లోనే కాదు, మహిళల్లోనూ పిల్లల్లోనూ చూస్తున్నాం. వివిధ వర్గాల్లో వచ్చి చేరుతున్న మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు ముఖ్యంగా యువత జీవితాలను చిత్తు చేస్తున్నాయి. ఈ జాడ్యం పాఠశాలలకు కూడా ప్రాకటం, చాక్లెట్ల రూపంలో మత్తు పదార్థాలను విక్రయం మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడాను మనకి విపరీతమైనటువంటి ఆందోళనను కలిగిస్తున్నాయి. చాప క్రింద నీరులా వ్యాపిస్తున్న డ్రగ్స్ మాఫియాపై ఇప్పటికైనా ఉక్కుపాదం మోపకపోతే యువత భవిష్యత్తు అంధకారం అవుతుంది. సరదాగా మొదలైన అలవాటు చివరకు బానిసగా మార్చుకుంటుంది. డ్రగ్స్ కోసం చివరకు హీనమైన నేరాలు చేసేందుకు కూడా బాధితులు వెనుకాడటం లేదు. తద్వారా స్నేహితులు, బాంధవ్యాలు మరిచి ఒంటరిగా కుంగిపోయి కొందరు, నేరగాళ్లుగా మారి సమాజానికి భారమే మరికొందరు ఉండటాన్ని చూస్తున్నాం. చివరకు ఆత్మహత్యలు కూడా దారి తీయవచ్చని వైద్య నిపుణులు చెప్పడం మనం గమనిస్తున్నాం. ఈ పరిస్థితులను గమనించి భారత ప్రభుత్వం వారు మత్తు పదార్థాల వినియోగం సంబంధిత అంశాల గురించి ఒక నిర్దిష్టమైన, కట్టుదిట్టమైన, కఠినమైన చట్టాన్ని తీసుకురాదలిచి Act No. 61/1985 అనే చట్టం ద్వారా 16/9/1985 నార్కాటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టాన్సెస్ Act 1985 అనే చట్టాన్ని తీసుకురావటం జరిగింది. గతంలో అమల్లో ఉన్న Opium Act 1928 మరియు Dangerous Drugs Act 1930 చట్టాలు కాలానుగుణంగా లేకపోవటం ఈ కొత్త చట్టం ఆ స్థానంలో తీసుకురావటం జరిగింది. ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మత్తు పదార్థాల వినియోగం మరియు సరఫరాను నియంత్రించటం, నేరస్తులను కఠినంగా శిక్షించటం, అంతటా వ్యాపించి ఉన్న చీకటి వ్యాపారం మాఫియా అనే తీవ్రమైన సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోవటం,

0: ప్రత్యేకమైన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని ఏర్పాటు చేయడం, ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేయడం, విచారణ లేదా పరిశోధనా సంస్థలు ప్రవేశపెట్టే సాక్ష్యాలకు సముచితమైన ప్రాధాన్యం ఇవ్వటం, భారతీయ సాక్ష్య చట్టంలోని ప్రత్యేకమైన నియమావళి ప్రకారం ఇతర క్రిమినల్ చట్టాలకు భిన్నంగా ఒక ప్రత్యేకమైన చట్టాన్ని సమాజ శ్రేయస్సు కొరకు ప్రభుత్వం తీసుకువచ్చింది అని చెప్పవచ్చు. ఈ చట్టాన్ని పరిశీలించితే 8 అధ్యాయాలుగా విభజించారు. మొత్తం 83 సెక్షన్లుగా రూపొందించారు. చాప్టర్ 1లో నిర్వచనాలు, చాప్టర్ 2లో మత్తు పదార్థాల నియంత్రణపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలు మరియు ఒక జాతీయ నిధిని ఏర్పాటు చేయడం, చాప్టర్ 3లో మత్తు పదార్థాలు ఏ సందర్భాల్లో ఏ వ్యక్తులు వినియోగించవచ్చు వాటి నియంత్రణ గురించి చెప్పడం జరిగింది. చాప్టర్ 4లో నేరస్తులకు విధించే శిక్షలు, అంటే గతంలో గరిష్టంగా 4 సంవత్సరాల శిక్షాకాలం ఉంటే ప్రస్తుతం తీసుకువచ్చిన చట్టంలో 20 సంవత్సరాల వరకు శిక్షాకాలం మరియు 2 లక్షల రూపాయల వరకు జరిమానా విధించడం, తిరిగి 2వసారం నేరం చేసినటువంటి వ్యక్తికి మరణశిక్ష కూడా విధించేటువంటి అధికారాలు ఈ చట్టంలో పొందపరచడం జరిగింది. చాప్టర్ 5లో అధికారులు అవలంబించవలసిన విధి విధానాలు, నేరస్తుల ఆస్తులను వారి ఆదాయాలను కూడా జప్తు చేయడం అనే అంశాలు పొందపరిచారు. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల వినియోగం నియంత్రించకపోతే మనుష్యులు మానవ మేధస్సును కోల్పోతారు, ప్రజా మరియు మానవ సంబంధాలు దెబ్బతీస్తుంది, సమాజంలో ఏకాకిని చేస్తుంది, అకాల మరణానికి కూడా దారితీస్తుంది. ఇంత 15 చట్టం వచ్చినప్పటికీ మత్తు పదార్థాల దుర్వినియోగం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. అందుకు కారణాలు, పొరుగు రాజ్యాల నుండి అనేక దారుల్లో మన దేశంలోకి మత్తు పదార్థాలను చేరవేయడం, మాఫియా ధనాకాంక్షతో కొంతమంది వ్యాపారుల ప్రవర్తన, అంతకంటే ముఖ్యంగా ప్రజలకు మత్తు పదార్థాల వినియోగం గురించి, దుర్వినియోగం గురించి సరైనటువంటి అవగాహన లేకపోవడం కారణాలు. మత్తు పదార్థాల దుర్వినియోగాన్ని అరికట్టడం ఒక ప్రభుత్వం న్యాయస్థానాల బాధ్యతే కాదు, మనందరి బాధ్యత కూడా. సరైన అవగాహన కోసం మనందరం కలిసి మత్తు పదార్థాల దుర్వినియోగాన్ని ఎదుర్కోవడం, యువతను కాపాడుకోవటం మన బాధ్యత.
1: మీరింతవరకు మత్తు పదార్థాల వినియోగం వ్యసనమే కాదు నేరం కూడా శ్రీ సోము కృష్ణమూర్తి గారి ప్రసంగం విన్నారు.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో విజయ్ యేసుదాస్ పాడిన సుద్దాల అశోక్ తేజ సాహిత్యం, గురుకిరణ్ సంగీతం, చిత్రం మహారథి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో కొన్ని చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినబోయే పాట నర్తనశాల. ఈ చిత్రానికి పి సుశీల పాడిన సీనియర్ సముద్రాల గీతం. సంగీతం సుశల దక్షిణామూర్తి. ఎంతమా

కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట వేటూరి సుందరామూర్తి గీత రచనలో వి రామకృష్ణ పి సుశీల పాడిన పాట వినబోతున్నారు చిత్రం అమరదీపం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు వన్డే ఆర్జే బందరు త్రివేణి గారితో పరిచయ కార్యక్రమం ఇప్పుడు విందాం.
1: ఆకాశవాణి 90 ఇయర్ సెలబ్రేషన్ లో భాగంగా కండక్ట్ చేసిన ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ లో విన్ అయ్యి వన్డే ఆర్జేగా ఈ రోజు మనతో త్రివేణి ఉన్నారు. సో ఎలా ఫీల్ అవుతున్నావు త్రివేణి, ఇలాంటి మంచి ఆపర్చునిటీ వస్తుందని ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేసావా? మరి
2: నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యాను వన్డే ఆర్జేగా సెలెక్ట్ అయ్యారు అంటే. నార్మల్ గా అందరితో ఫ్రీగా మాట్లాడలేను, సో అందుకే నేను ఫస్ట్ చేయగలనా లేదా మాట్లాడగలనా లేదా అని కొంచెం ఆలోచిస్తూ ఉన్నప్పుడు మా అమ్మ ఎంకరేజ్ చేసింది అనమాట, ఇలాంటి ఆపర్చునిటీస్ మళ్ళీ మళ్ళీ రావు, ఎలా అయినా ఏదో ఒకటి మాట్లాడే నువ్వు వెళ్ళు అని పంపించింది. అందులోనే నేను చాలా ఆపర్చునిటీస్ నా చిన్న చిన్న భయాల వల్ల వదిలేసుకున్నాను. ఇంక ఇలాంటి ఆపర్చునిటీస్ అయినా కూడా వదలకూడదు, ఇలాంటి వాటి వల్లే మనం ఇంకా లైఫ్ లో ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవచ్చు. సో బాగుంది, ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతున్నాను నేను.
1: ఓకే, మంచి ఆపర్చునిటీ అనమాట. సో మరి త్రివేణి, నువ్వు ఇప్పుడు ఏం చదువుకుంటున్నావు?
2: నేను ప్రెసెంట్ అయితే బీకామ్ కంప్యూటర్స్ చదువుతున్నాను కేబిఎన్ కాలేజ్లో.
1: అవునా, మరి కాలేజ్ అంటే మనకి ఎన్నో మెమరబుల్ మూమెంట్స్ ఉంటాయి కదా, సో నీకు నచ్చిన ఒక మెమరబుల్ మూమెంట్ మాతో షేర్ చేసుకుంటావా? మరి
2: మెమరబుల్ మూమెంట్ అంటే నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదివేటప్పుడు మా సివిక్స్ సార్ మాట్లాడే వాళ్ళందరినీ ప్లేసెస్ మారుస్తూ ఉన్నారు. అప్పుడు అక్కడికి కొంతమందిని మార్చారు, ఆ అమ్మాయి నా ఫ్రెండ్ని మార్చే నా పక్కనేశారు. ఆయన కూడా అమ్మాయి మాట్లాడుతూనే ఉంది కంటిన్యూస్గా, నేను వింటూ ఉన్నాను. సార్ ఏమో సడన్గా త్రివేణి లేక అన్నారు. నేనేమో మాట్లాడడం చూసేశారేమో అనుకుని, సార్ నేనేం మాట్లాడలేదు సార్ అని నేను కన్విన్స్ చేయడానికి చూస్తున్నాను. ఎందుకు అంత కంగారు పడుతున్నావు, నువ్వు మాట్లాడుతున్నావు అని కాదు, నేను నిన్ను క్వశ్చన్ అడగడానికి లేపాను, పుచ్చకాయల దొంగ ఎవరంటే భుజాలు ఎందుకు తడుముకుంటున్నావు అన్నారు. అబ్బాయిలందరూ నవ్వేశారు.
1: ఒక ఫన్నీ మూమెంట్ అనమాట. అయితే అండ్ త్రివేణి, నువ్వు ఇలా అకాడమిక్స్ తో పాటు ఇలా కాంపిటీషన్స్ కానీ కాలేజ్ లో ఏమన్నా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేసావా? మరి
2: నాకు రైటింగ్ అంటే చాలా ఇష్టం. నేను డిగ్రీలో జాయిన్ అయినప్పటి నుండి ఏ రైటింగ్ కాంపిటీషన్ వచ్చినా కూడా పార్టిసిపేట్ చేస్తాను. ఎందుకంటే మనం మాట్లాడేదానికన్నా మన పేపర్తో మన చేతితో మన ఫీలింగ్స్ని రాస్తే ఇంకా డీప్గా ఆ ఫీలింగ్స్ రాయొచ్చు. అంటే నాకు ఎలా అనిపించింది అంటే నేను నా పేపరు మాత్రమే ఉంది అని ఇంకా ఎక్కువ ఇమాజిన్ చేసుకుని అక్కడ ఎలా జరుగుతుందో అలా అందంగా రాసుకోవచ్చు. సో నాకు రైటింగ్ అంటే చాలా ఇష్టం, ఎక్కువ స్టోరీ రైటింగ్ ఎస్ఏ రైటింగ్ వీటిలో ఎక్కువ పార్టిసిపేట్ చేస్తాను.
1: అమేజింగ్ త్రివేణి. అండ్ నువ్వు ఫ్రీ టైం దొరికినప్పుడు ఏం చేయడానికి ఎక్కువగా ఇష్టపడతావు?
2: నేనైతే మా చెల్లి డ్రాయింగ్ బాగా వేస్తుంది, సో నేను కూడా ఎంతో కొంత నేర్చుకోవాలి అని చెప్పి అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. ఇంకా నాకు పిల్లలతో ఆడుకోవడం ఇష్టం, నాకు అలవాటైన పిల్లల్ని ఇంకా మా ఇంట్లో పిల్లలు అన్నట్టే చూసుకుంటాను, అది అలవాటు అయితేనే. ఇంకా నాకు నిద్రపోవడం అంటే చాలా ఇష్టం, నిద్ర ఎక్కువ పోతాను నేను.
1: అవునా, ఓకే. అయితే సరదాగా ఇప్పుడు ఒక ఫన్నీ అండ్ లాజిక్ క్వశ్చన్ అడుగుతాను. నువ్వు ఎలాగో కంప్యూటర్ స్టూడెంట్ కనుక నీ లైఫ్ లో కంట్రోల్ జెడ్ అనే ఆప్షన్ ఉంటే ఏ మూమెంట్ ని అండో చేయాలని అనుకుంటావు?
2: నా లైఫ్ లో ఏ మూమెంట్ ని అండో చేయాలనుకుంటున్నానంటే, నేను 10th లో మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ బాగా చేసేవాళ్ళం, మేడం ఏమో మా టీం అందరిని బయట కూర్చోబెట్టి మమ్మల్ని వదిలేసేవాళ్ళు అనమాట, మీ సమ్స్ మీరు చేసేసుకోండి అని. నేనేమో ఆ టైం మొత్తం వేస్ట్ చేసేసి ఫ్రెండ్స్తో ముచ్చట్లాడుతూ మనకేంట్లే మ్యాథ్స్ వచ్చేసిద్దిలే అన్నది మాతో అంటే నెగ్లెక్ట్ చేసేసాను. మొత్తానికి అదే దెబ్బ కొట్టింది, మ్యాథ్స్ లో తక్కువ మార్క్స్ వచ్చాయి. మేబీ అందులో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసి ఉంటే ఇంకా మంచి ఆపర్చునిటీస్ వచ్చేవేమో. ఇప్పుడు దీనివల్ల నేనేం తెలుసుకున్నానంటే, దేన్ని నెగ్లెక్ట్ చేయకూడదు, మనకు వచ్చిలే అన్న నెగ్లిజెన్సీతో ఉండకూడదని నేను ఆ రోజు నుండి తెలుసుకున్నాను.
1: అంటే నువ్వు దీనివల్ల దేన్ని ఇగ్నోర్ చేయకూడదని నేర్చుకున్నావు అనమాట. సరే త్రివేణి, ఇప్పుడు సరదాగా క్వశ్చన్ అడుగుతాను. సపోజ్ నీకు సూపర్ పవర్ సెలెక్ట్ చేసుకునే ఆపర్చునిటీ వస్తే ఏ పవర్ ని సెలెక్ట్ చేసుకుంటావు?
2: ఇది సిల్లీగా ఉండొచ్చు కానీ నాకు ఎప్పటి నుండో ఉంది, రోబో మూవీలో బుక్ ఇలా ఇలా తిప్పగానే అందులో ఉన్న నాలెడ్జ్ మొత్తం బ్రెయిన్ లోకి వెళ్ళిపోద్ది కదా, అలా ఉంటే బాగుండు అనిపించింది.
1: అవును, నిజంగా అలాంటి సూపర్ పవర్స్ ఉంటే చాలా సరదాగా ఉంటుంది కదా. సరే త్రివేణి, ఇప్పుడు దాకా ఎన్నో ఫన్నీ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలను మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు ఒక చక్కని పాటను విందాం. నీ ఫేవరెట్ మూవీ నుంచి ఒక సాంగ్ మా కోసం చెప్పగలవా? మరి
2: నాకు కొత్త బంగారు లోకంలో నిజంగా నేనే నా అన్న సాంగ్ అంటే ఇష్టం.

0: కదా త్రివేణి, ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. టెక్నాలజీ గ్రో అవుతున్న కొద్దీ సోషల్ మీడియా కూడా మన డైలీ లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. కానీ సోషల్ మీడియా రియల్లీ హెల్ప్ఫుల్లా, లేక కొన్నిసార్లు ప్రాబ్లం కూడా క్రియేట్ చేస్తుందా? నీ ఒపీనియన్ ఏంటి త్రివేణి దీని మీద?
1: మనం సోషల్ మీడియాని మంచిగా యూజ్ చేస్తే దాని అంత బెస్ట్ టీచర్ వేరేది ఉండదని నేను ఫీల్ అవుతూ ఉంటాను. అంటే మన సొసైటీలో ఏమేమి ఇష్యూస్ జరుగుతున్నాయి, వెయిట్ వెయిట్ మీద డిబేట్ జరుగుతుంది, అంటే ఏది మంచి ఏది చెడు అవేర్నెస్ మనకు వస్తుంది. అంటే ప్రతిదీ మనం ఎక్స్పీరియన్స్ చేయలేము, కొన్నిటిని మనం ఎక్స్పీరియన్స్ చేయడం వల్ల ఏది మంచి ఏది చెడు అని తెలుస్తుంది. కొంతమంది అంటే ఇప్పుడు మనం సోషల్ మీడియాలో ఒక మంచిగా పాజిటివ్ జరిగింది అనుకో, అరే వాళ్ళలా ఉండాలి, అలా మనం కూడా ఉండాలి అనుకుంటాం. అదే నెగిటివిటీ ఉంటే మనం అలా చేయకూడదు అని మన అమ్మ నాన్న చెప్తారు, నువ్వు ఇలా ఉండొద్దు, నువ్వు ఇలా ఉండు అలా అని. దానివల్ల కూడా మనకి ఏది మంచి ఏది చెడు అని తెలుస్తుంది. కాయిన్కి టూ సైడ్స్ ఉన్నట్లే ఆబ్వియస్లీ ఉంటుంది. అంటే మొబైల్ని మనం అవసరం లేని దానికన్నా కూడా ఎక్కువ చూసేసి దానికి ఎడిక్ట్ అయిపోతున్నాం. నార్మల్గా గేమ్స్ కానీ, మనకేమి నాలెడ్జ్ రాకపోయినా గంటలు గంటలు తరబడి మన టైం అంతా వేస్ట్ చేసుకున్నాం. అదేదో మన కెరీర్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఆ టైంని మనం చాలా సాధించవచ్చేమో. ఇంకా అంటే ఇప్పుడు ఉన్న సొసైటీ ఎలా ఉందంటే మనుషులు మనుషులతో మాట్లాడడమే మానేశారు. మన హ్యాపీనెస్ కానీ సాడ్ కానీ ఇమోజీస్ రూపంలో, స్టేటస్ రూపంలో పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఫెస్టివల్స్ కానీ వెడ్డింగ్స్ కానీ ఆన్లైన్లోనే దీవించేస్తున్నారు, లేకపోతే అంటే మన లైఫ్ మొత్తాన్ని ఇంటర్నెట్లో పెట్టేస్తున్నారు. దానివల్ల ఉన్న రిలేషన్, మంచి రిలేషన్ని కూడా పోగొట్టుకుంటున్నాము. ఫైనల్గా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మనం ఫోన్ని ఎంతవరకు చూడాలో, మనకి ఏదైతే కావాలో అంతవరకే చూడాలి. ఓవర్ యూజ్ చేయడం వల్ల మనల్ని మనమే డ్యామేజ్ చేసుకుంటున్నాం. అంటే మన స్క్రీన్ టైం చూడడం వల్ల మన ఐస్ పాడైపోవడం, మనకి పర్సనల్ ఇష్యూస్ రావడం, ఇవన్నీ మన బాడీని మనమే రిస్క్లో పెడుతున్నాము. ఇంకా నేచర్లో టైం స్పెండ్ చేయడం వల్ల కూడా మన మెంటల్ హెల్త్ బాగుంటుంది, మనం మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటాం.
0: నైస్ పర్స్పెక్టివ్ త్రివేణి. ఫైనల్గా ఈ సోషల్ మీడియాకి పాజిటివ్ సైడ్ అండ్ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. మనం ఎలా యూజ్ చేస్తున్నాము ఈ సోషల్ మీడియా అన్నదే మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. సో మనం కరెక్ట్ వేలో ఉంటే ఇది మనకి ఎంతో బెనిఫిట్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు దాకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను మాట్లాడుకుందాం కదా, ఇప్పుడు సరదాగా ఒక టంగ్ ట్విస్టర్ని ట్రై చేద్దాం, ఓకేనా మరి? సో టంగ్ ట్విస్టర్ ఏంటంటే, తాటి చెట్టు కింద తాత తాటి తింటూ తాటి చెట్టు తలచాడు. సో ట్రై చేయదు నువ్వు.
1: తాటి చెట్టు కింద తాత తాటి తింటూ తాటి చెట్టు తలచాడు. తాటి చెట్టు కింద తాత తాటి తింటూ తాటి చెట్టు అలిచాడు.
0: ఓకే, పర్వాలేదు త్రివేణి, నైస్ ట్రై. సరే త్రివేణి, ఇప్పుడు సరదాగా క్వశ్చన్ అడుగుతాను. నువ్వు ఎలాగో కంప్యూటర్ స్టూడెంట్ కనుక క్విక్గా ఆన్సర్ చేస్తావని అనుకుంటున్నా. క్వశ్చన్ ఏంటంటే, 1 GB ఫొటోస్ ఎక్కువ స్పేస్ని ఆక్యుపై చేస్తుందా, లేదా 1 GB వీడియోస్ ఎక్కువ స్పేస్ని ఆక్యుపై చేస్తుందా?
1: రెండు ఒకేలా ఆక్యుపై చేస్తే రెండు 1 GB కదా.
0: నైస్ అబ్జర్వేషన్ త్రివేణి. ఈరోజు మన ప్రోగ్రామ్ ఫన్ క్వశ్చన్స్తో, టంగ్ ట్విస్టర్తో చాలా సరదాగా సాగింది. అండ్ ఫ్యూచర్లో నువ్వు అనుకున్న గోల్స్ అన్నీ అచీవ్ చేయాలని కోరుకుంటూ, ఆల్ ది వెరీ బెస్ట్ త్రివేణి.
1: థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. నేను ఇలా మాట్లాడతాను అనుకోలేదు, కానీ చాలా ఫ్రీగా మాట్లాడేశాను. ఇప్పుడు నాకు వచ్చిన కాన్ఫిడెన్స్ ఏంటంటే, నన్ను నేను ఎక్స్ప్లోర్ చేసుకోగలనా అనే ఫీలింగ్ వచ్చింది. నా లైఫ్లో ఇది ఫస్ట్ స్టెప్ అనుకుంటున్నాను దానికి. థ్యాంక్ యూ ఆకాశవాణి ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ.

చెప్పకుండా వచ్చే ఆ అనుభూతిని నీ గుండె చప్పుడు నీకు ముందే చెబుతుంది. ప్రేమ, ప్రేమ ఒకరోజు నిన్ను పలకరిస్తుంది. ప్రేమ ఆగి చూస్తుంది. ప్రేమ తడబడుతుంది. ప్రేమ నవ్వుతుంది. తలుపు మూసినా చప్పుడవ్వని వేడుకోల్ని వేచి ఉంది. ఒకవేళ ప్రేమ మళ్ళీ వస్తే దూరంగా ఆగి చూస్తే దగ్గరగా వెళ్ళు. ప్రేమతో పిలుపునివ్వు, అది చాలు. ప్రేమ నీ సొంతం, నీ హృదయం ప్రేమ సొంతం. మార్పులు ప్రశ్న, మార్పులే సమాధానం.

శ్రోతలకు ఒక ప్రకటన. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలనుద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. ప్రకటన విన్నారు.

0: నేను నగేష్ బాబు, ఎస్పీ ఈగల్. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి నెరవేర్చాలి మహనీయుల కల. సే నో టు డ్రగ్స్, ఎస్ టు లైఫ్.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 12 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ నుంచి ఆంగ్లంలో వార్తా ప్రసారం వింటారు.

0: नमस्कार, आकाशवाणी समाचार के साथ मैं लवलीन निगम।
1: పండుగ ప్రారంభమైంది. కోర్కెల రొట్టెల కోసం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. దీంతో స్వర్ణాల చెరువులో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. రాష్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో రొట్టెల పండుగను అధికారికంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 26 నుంచి 30 తేదీ వరకు వివిధ రకాల కార్యక్రమాలు జరగనున్నాయి. పల్నాడు జిల్లాలో మాచర్ల నగరవనం వద్ద ఆగి ఉన్న లారీని వాహనం వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు, 9 గాయపడ్డారు. క్షతగాత్రులను మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు మారుమూల ప్రాంతాల ప్రజల జీవన శైలిని మారుస్తున్నాయి, మౌలిక సదుపాయాల కల్పనలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అలాంటి పథకాల్లో ఒకటి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సిమెంటు రోడ్ల నిర్మాణం చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. రైతులు, కార్మికులు, విద్యార్థులకు రవాణా సౌకర్యాన్ని కల్పించడానికి ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని అమ్మపాలెం నుంచి తొండమానాడు వరకు 24 లక్షల రూపాయలతో 5 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం పూర్తి చేశారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి లబ్దిదారునికి సకాలంలో అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ సూచించారు. విజయవాడలో నిర్వహించిన జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ఉపాధి హామీ పథకంలో అర్హులైన ప్రతి ఒక్కరికి జాబ్ కార్డులు అందించి పనిదినాలు కల్పించాలని అధికారులకు సూచించారు. విజయవాడ ఆటోనగర్లో చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపడుతున్నామని స్వచ్చంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పటాభిరామ్ తెలిపారు. ఆటోనగర్లో నూతన కాంపాక్టర్ను ప్రారంభించిన ఆయన విజయవాడ నగరంతో పాటు ఆటోనగర్ ప్రాంతంలో రోజూ సేకరించే వ్యర్థాలను జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంటుకు తరలించే ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. నగరంలో చెత్త పేరుకుపోకుండా ప్రతిరోజు తరలించేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు పటాభిరామ్ వెల్లడించారు. మాదక ద్రవ్యాల వ్యసనం యువత భవిష్యత్తుకు, దేశ అభివృద్దికి ముప్పుగా మారుతోందని హోంమంత్రి వంగళపూడి అనిత అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతి సమీపంలోని ప్రైవేటు విశ్వవిద్యాలయంలో ఈగల ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అక్రమ గంజాయి సాగు, మాదక ద్రవ్యాల రవాణా నియంత్రణలో పోలీసు శాఖ, ఈగల బృందాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని అన్నారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: Shakti FM 101.3.
1: నేను నగేష్ బాబు, ఎస్పీ ఈగల్. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి నెరవేర్చాలి మహనీయుల కళ. సే నో టు డ్రగ్స్, ఎస్ టు లైఫ్.

0: BFM 101.3.
1: వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వింటున్నారు. నేను మీ ఆర్జే తేజు. మీకు తెలుసా, ప్రోగ్రామ్ లోకి మనం వచ్చేసాం 12:08 క్లాక్ లో. టైం చూస్తే అయితే మన భారతదేశం ఒక అందమైన ప్రదేశం కదా, అందరికీ తెలుసు. గొప్ప సంస్కృతి, వైవిధ్య భరితమైన ప్రకృతి దృశ్యాలు, చారిత్రక కట్టడాలు, రుచికరమైన ఆహారం, అసలు ఇవన్నీ ఇండియాలోని ప్రజలకే కాదు ఇతర దేశాల వారికి కూడా చాలా బాగా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. మరి మెయిన్ గా మన ఇండియాలోని కొన్ని విలేజెస్ అయితే అండి, వాటి న్యాచురల్ బ్యూటీ, సంస్కృతి, సాంప్రదాయాలతో టూరిస్టులని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి, చాలా ఎక్కువ మందిని సందర్శించేలాగా చేస్తున్నాయి. మరి విదేశీయులు కూడా ఎక్కువగా ఇష్టపడే ప్లేసెస్ కొన్ని ఉన్నాయన్నమాట మన దేశంలో. ఆ ప్లేసెస్ ఏంటి తెలుసుకుందాం. సో ఎక్కువగా విదేశీయులు ఆ ప్లేసెస్కి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు. మరి మన దేశంలో ఉన్న ఆ ప్లేసెస్ ఏంటి, కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుందాం. అయితే మీకోసం మీకు ఒక లవ్లీ ట్రాక్ అయితే ప్లే చేస్తున్నాను ఎదురులేని మనిషి మూవీ నుంచి. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఏం సంధ్య, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
1: ఏం చెప్పమంటావు సరియు, అజయ్కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
2: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
0: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్తీగా ఉంటారు.
2: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను.
3: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.

బ్రిస్బెన్ టు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో 12:15 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే, మరిక మన దేశంలో ఉన్న ప్లేసెస్ ఏవి ఎక్కువగా విదేశీయులు ఇష్టపడతారో తెలుసా? ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మలానా విలేజ్. మరి ఈ విలేజ్ హిమాచల్ ప్రదేశ్ లో ఉందన్నమాట, అది కూడా కుల్లు జిల్లాలో. హిమాచల్ ప్రదేశ్ లోని కుల్లు జిల్లాలో ఉన్న ఈ మలానా విలేజ్ కి చాలా మంది టూరిస్టులు ఎక్కువగా సందర్శిస్తూ ఉంటారు తెలుసా. దీన్ని ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన గ్రామాలలో ఒకటిగా పిలుస్తారు. మరి ఇక్కడ మనుషులకి బాహ్య ప్రపంచంతో అస్సలు సంబంధమే ఉండదండి. వాళ్ల సొంత సాంప్రదాయాలను, కఠినమైన నియమాలను ఫాలో అవుతూ ఉంటారంట. అయితే ఎప్పటి నుంచో తరతరాలుగా ఇంకా అవే ఫాలో అవుతూ ఉంటారు, వాళ్ళకున్న రూల్స్, వాళ్ళకి వాళ్ళ సాంప్రదాయాలు అదేంగా. సో ఇక్కడ ప్రజలు ఏంటంటే నో టచ్ రూల్ ఫాలో అవుతారు, ఎందుకంటే వాళ్ళ చాలా స్వచ్ఛతకి ప్రయారిటీ ఇస్తారనమాట. అంటే ఇక్కడికి వెళ్లే పర్యాటకులు ఎవరైనా సరే ఆ గ్రామస్తులను కానివ్వండి, వాళ్ళ ఇళ్ళని కానివ్వండి, గోడలని, ఆలయాలని ఇక్కడ వాటిని ఏవి కూడా తాకకూడదు, కనీసం తాకని కూడా తాకూడదు. జస్ట్ వెళ్ళామా, చూసామా, వచ్చామా అంతే తప్ప వాళ్ళని ఎవరిని ముట్టుకోకూడదు. పొరపాటున తాకాము అనుకోండి, అది వాళ్ళు అపవిత్రంగా భావించి జరిమానా కూడా విధిస్తారు. కాబట్టి అక్కడికి వెళ్ళిన వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి మలానా విలేజ్ కనుక వెళ్తే. సో ఇంకా వాళ్ళు ఏంటంటే ఈ మలానా వాళ్ళు ఒక రూల్, వాళ్ళని ఏమనుకుంటారు, తమను తాము అలెగ్జాండర్ ది గ్రేట్ ఒక ఉన్నాడు కదా, సో అలెగ్జాండర్ ది గ్రేట్ ఆయన సైనికుల వారసులుగా చెప్పుకుంటూ ఉంటారనమాట. సో వీళ్ళ లాంగ్వేజ్ కానివ్వండి, ఆచారాలు కానివ్వండి, హిమాచల్ ప్రదేశ్లోని ఇతర ప్రాంతాల వారికి చాలా పూర్తిగా డిఫరెంట్గా ఉంటుంది. సో ఉండడానికి హిమాచల్ ప్రదేశ్లో మన ఇండియాలోనే ఉంటున్నారు, కానీ ఇక మిగతా అందరితో సంబంధం లేకుండా వాళ్ళ లోకం ఏదో, వాళ్ళ రూల్స్ ఏంటో ఇంకా అలా ఉండిపోతారు. వెరీ ఇంట్రెస్టింగ్ కదా. సో అందుకే విదేశీయులు ఎక్కువగా ఇంట్రెస్టింగ్ చూపిస్తారంట ఇక్కడికి వెళ్ళడానికి, అది విషయం. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ విలేజెస్ ఇంకా ఉన్నాయి, మాట్లాడుకుందాం ఈలోపు. ఇంకొక లవ్లీ సాంగ్ మీకోసం ప్లే చేస్తున్నాను, వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు, మీకు తెలుసా ప్రోగ్రామ్ లో మనమున్నాం. అయితే మీకోసం ఒక చిన్న అనౌన్స్మెంట్. ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారు అర్హులైన అభ్యర్థుల నుండి బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా అసైన్మెంట్ పద్దతిపై దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హతలు: తెలుగు, ఆంగ్ల భాషలలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. అలాగే ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. అలాగే ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణ, డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు. వయోపరిమితి 35 సంవత్సరాలలో.

ఉండాలి. విద్య గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ కలిగి ఉండాలి, డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఇక దరఖాస్తుల సమర్పణ గడువు 31 జులై 2026. ఈ తేదీ లోపల మీ దరఖాస్తులను ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి 10 దినాలలో సమర్పించగలరు. ఇక మనమైతే మన దేశంలో ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ విలేజెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎక్కువగా విదేశీయులను అట్రాక్ట్ చేసే విలేజెస్ అనమాట. సో ఫస్ట్ అయితే మలానా విలేజ్ గురించి తెలుసుకున్నాం. అసలు అక్కడ ఫాలో అయ్యే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి కదా. ఇంకా నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి కొనోమా విలేజ్. మరి ఏషియాలోనే ఫస్ట్ గ్రీన్ విలేజ్ గా పేరు పొందిందనమాట ఈ కొనోమా. పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఫాలో అవుతారనమాట అక్కడ. మరి ఇంతకీ ఈ ప్లేస్ ఎక్కడుందో తెలుసా? నాగాలాండ్ లో. అయితే ఇక్కడ వాళ్ళు ప్లాస్టిక్ వాడకం కూడా చాలా వరకు నిషేధించేశారు. అయితే చెత్తను రీసైకిల్ చేసుకుంటూ నేచర్ కి హాని కలగకుండా జీవించడం అనేదే వీళ్ల స్పెషాలిటీ అనమాట ఈ కొనోమా విలేజ్. అయితే దీన్ని వారియర్స్ విలేజ్ అని కూడా పిలుస్తారు తెలుసా. అండ్ ఇంకా ఇక్కడ టెర్రస్ ఫార్మింగ్ కూడా చాలా చాలా ఫేమస్ అనమాట. మరి ఈ నాగాలాండ్ లో ఉన్న ఈ ప్లేస్ లో ప్రకృతి పరిరక్షణ, సుస్థిర జీవన విధానం, అలాగే ప్రత్యేకమైన సంస్కృతికి విదేశీయులు కూడా చాలా ఇష్టపడతారనమాట దీన్ని విజిట్ చేయడానికి. అది విలేజ్, ఈ విలేజ్ విశేషాలు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తెలుసుకుందాం ఒక సాంగ్ తర్వాత. వింటూ ఉండండి ఎందుకంటే ప్రేమంట సినిమా నుంచి సాంగ్. మరి వింటూ స్టేడియం టూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో టైం చూస్తే 12:27 అయిపోయింది కదా. సో తక్కువ డ్యూరేషన్ ఉన్న సాంగ్ అయితే ప్లే చేస్తాను ఎందుకంటే ప్రేమంట తర్వాత విందాం. సో వింటూ ఉండండి, స్టేడియం టూ వివిధ భారతి 101.3.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 12:30 కావస్తుంది. కొద్ది క్షణాలు తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి 12:40 వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు ప్రసారమవుతాయి.

ఆసుపత్రులు నిర్మించేందుకు సామూహికంగా కృషి చేయాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాదక ద్రవ్యాల దుర్వినియోగ సమస్యపై భారత్ బలమైన పోరాటం చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 28 ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా మొహరంను అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఇక వార్తలు వివరంగా. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నషాముక్త్ భారత్ను నిర్మించేందుకు సామూహికంగా కృషి చేయాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్న విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు, ఇతర సంస్థలను సామాజిక మాధ్యమ పోస్టులో అభినందించారు. వారి ప్రయత్నాలు మరింత బలమైన, ఆరోగ్యకరమైన, వ్యసనరహిత భారతదేశ నిర్మాణానికి తోడ్పడతాయని ఉపరాష్టపతి అన్నారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడంలో నిమగ్నమైన వారి కృషిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందించారు. ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాదక ద్రవ్యాల దుర్వినియోగ సమస్యపై భారత్ బలమైన పోరాటం చేసిందని అమిత్ షా అన్నారు. నార్కో కార్టెల్స్ను నిర్దాక్షిణ్యంగా నిర్మూలించామని అమిత్ షా సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఈ నెల 29 వరకు సీషెల్స్ దేశంలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆ దేశ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా ప్రధానమంత్రి హాజరవుతారు. ఈ వేడుకలలో భారత రక్షణ దళాల బృందం, 2 నావికాదళ నౌకలు పాల్గొంటాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఆ దేశ అధ్యకుడు డాక్టర్ పేట్రిక్ హర్మినీతో సమావేశమవుతారు. ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించి పరస్పర ఆసక్తిగల ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకుంటారు. అనంతరం ప్రధానమంత్రి ఆ దేశ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రవాస భారతీయులతోనూ ముచ్చటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ రాణి మాక్సిమాతో సమావేశమయ్యారు. దేశ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్టక్చర్ విప్లవం ఆర్థిక సేవలను మరింత అందుబాటులోకి సరసమైన ధరలకు ఎలా తీసుకువస్తుందో వారు చర్చించారు. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆర్థిక ఆరోగ్య ప్రత్యేక ప్రతినిధిగా ఆర్థిక చేరికపై ప్రపంచవ్యాప్తంగా సుదీర్ఘకాలంగా గళం విప్పుతున్న నెదర్లాండ్స్ రాణి మాక్సిమాను కలవడం తనకు చాలా సంతోషంగా ఉందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాగస్వామ్య దేశాలతో తన అనుభవాన్ని పంచుకోవడానికి భారత్ కట్టుబడి ఉందని నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ఉత్తరాఖండ్లో పర్యటిస్తారు. తన పర్యటనలో భాగంగా రుద్రపూర్లో జరిగే ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమంలో రైతులతో సమావేశమవుతారు. వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి పంటల పరిస్థితిని అంచనా వేసి వివిధ వ్యవసాయ సంబంధిత అంశాలపై రైతులతో మంత్రి చర్చలు జరుపుతారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ, రాష్ట మంత్రులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో రైతులు కూడా హాజరవుతారు. అనంతరం కేంద్ర మంత్రి ముఖ్యమంత్రితో కలిసి పంత్నగర్లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తారు. వాషింగ్టన్లో నిన్న జరిగిన 2వ పాక్స్ సిలికా సదస్సులో కృత్రిమ మేధ సాంకేతికతలను మెరుగుపరిచేందుకు బలమైన విశ్వసనీయ సప్లై చైన్లను నిర్మించేందుకు అమెరికా నేతృత్వంలోని ఒక చొరవపై భారత్ మరో 34 దేశాలతో కలిసి సంతకం చేసింది. ఏఐ అభివృద్దికి, ఆవిష్కరణలకు అనుకూలమైన నియంత్రణ విధానానికి పాల్గొనే దేశాలు మద్దతుగా నిలిచాయని, ఏఐ అవకాశాలపై ఉమ్మడి ప్రకటన కింద ఈ సంతకాలు జరిగాయని అమెరికా ఆర్థిక వ్యవహారాల అండర్ స్టేట్ సెక్రటరీ జేకబ్ హెల్బర్గ్ తెలిపారు. ఈ సదస్సులో భారత్ తరపున సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్, భారత పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ఉత్తరాఖండ్లో పర్యటిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 28 ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 135వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు

అనువాదం ప్రసారమవుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా మొహర్రంను అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. సత్యం, ధర్మం, న్యాయాన్ని రక్షించడం కోసం కర్బలా యుద్దంలో ప్రాణాలర్పించిన ప్రవక్త మహమ్మద్ మనుమడు, హజ్రత్ ఇమాం హుస్సేన్ ఆయన అనుచరుల అమరత్వానికి గుర్తుగా ఈ రోజును పాటిస్తారు. ఈ సందర్భంగా పీర్ల ఊరేగింపులు నిర్వహిస్తారు. మొహర్రం పండుగ సందర్భంగా హజ్రత్ ఇమాం హుస్సేన్ చేసిన త్యాగాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. హజ్రత్ ఇమాం సత్యం, న్యాయం అన్వేషణలో స్థిరంగా ఉండాలని ఎందరిలోనో స్ఫూర్తిని నింపుతూనే ఉన్నాడని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ పండుగ ధైర్యం, విశ్వాసంతో కూడిన శాశ్వత స్థిరత్వానికి గుర్తుగా నిలుస్తుందని నరేంద్ర మోదీ తెలిపారు. ఈరోజు వందేమాతర గీత రచయిత బంకించంద్ర చట్టోపాధ్యాయ జయంతి సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుభాకాంక్షలు తెలిపారు. బంకించంద్ర తన సాహిత్య కృషితో బానిసత్వంలో ఉన్న భారత్లో ఆత్మగౌరవం, దేశభక్తి, స్వేచ్ఛ అనే దీపాన్ని వెలిగించారని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఆయన రచించిన వందేమాతర గీతం దేశ స్వాతంత్ర్యోద్యమానికి ఆత్మగా నిలిచిందని, లక్షలాది దేశవాసుల హృదయాలలో మాతృభూమి పట్ల అంకితభావం, ధైర్యం, త్యాగస్ఫూర్తిని మేల్కొల్పిందని అన్నారు. బంకించంద్ర రాసిన ఆనందమఠం నవల దేశ సాంస్కృతిక చైతన్యం, జాతీయ ఐక్యత, ఆత్మగౌరవానికి ఒక శాశ్వతమైన పత్రమని ఓం బిర్లా అభివర్ణించారు. పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్, కోస్తా ఆంధ్రప్రదేశ్, కోస్తా కర్ణాటక, కొంకన్, గోవా, మధ్య మహారాష్ట, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురాలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, తూర్పు రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్లలో ఉరుములతో కూడిన గాలులు వీస్తాయని పేర్కొంది. రాబోయే 2-3 రోజుల్లో తెలంగాణ, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, కేరళం, మాహే, లక్షద్వీప్, సిక్కింలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఆ శాఖ తెలిపింది. ఫీఫా ప్రపంచకప్లో ఈరోజు ఫ్రాన్సిస్కో బే ఏరియా స్టేడియంలో జరిగిన గ్రూప్ డి మ్యాచ్లో ఆస్టేలియా పారాగ్వే జట్టుపై విజయం సాధించి నాకౌట్ దశకు అర్హత సాధించింది. లాస్ ఏంజిల్స్లో జరిగిన మరో గ్రూప్ డి మ్యాచ్లో టర్కీ అమెరికాపై 3-2 తేడాతో విజయం సాధించింది. కాన్సాస్ సిటీలో జరిగిన మరో మ్యాచ్లో నెదర్లాండ్స్ టునీషియాపై 3-1 తేడాతో విజయం సాధించి గ్రూప్ ఎఫ్లో అగ్రస్థానంలో నిలిచింది. పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిందని భారత్లోని జర్మన్ రాయబారి ఫిలిప్ అకర్మాన్ అన్నారు. ఫిలిప్ ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ, భారత్, జర్మనీల మధ్య వాణిజ్యం, రాజకీయ, వ్యూహాత్మక రంగాలలో బలమైన సహకారముందని, హరిత సుస్థిరాభివృద్ది భాగస్వామ్యం విజయవంతమైందని అకర్మాన్ అన్నారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న భారత్ ఇయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై ప్రసంగిస్తూ, దీనికి త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఎఫ్టీఏ ఒక పెద్ద మార్పును తీసుకువస్తుందని, ఇది జర్మన్ వ్యాపార సంస్థల నుంచి భారత్లోకి మరిన్ని పెట్టుబడులను గణనీయంగా ప్రోత్సహిస్తుందని అకర్మాన్ అన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పుదుచ్చేరిలోని పూరణన్ కుప్పంలో 400 ఏళ్లకు పైగా పురాతనమైన చారిత్రాత్మక ముళ్యన్ కుళం చెరువును పునరుద్దరించి ప్రారంభించారు. తావలకుప్పం సమీపంలో ఉన్న ఈ 2 ఎకరాల చెరువు పల్లవుల కాలం నాటిదని నమ్ముతారు. ఇది గ్రామానికి తాగునీటి, సాగునీటి వనరుగా ఉపయోగపడింది. ఇందులో సహజ ఊటల ద్వారా నిండిన 4 బావులు కూడా ఉన్నాయి. గతేడాది ఏప్రిల్లో ప్రారంభమైన పునరుద్దరణ పనులను పూరణన్ కుప్పం నివాసితుల భాగస్వామ్యంతో ధనసుందరం బాల్ చారిటబుల్ ట్రస్ట్ సమన్వయం చేసింది. నిన్న లండన్లో యూకే విదేశాంగ మంత్రి పీటర్ కైల్తో అర్థవంతమైన చర్చలు జరిపినట్లు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. భారత్ యూకే ఆర్థిక వాణిజ్య సహకారాన్ని మరింత పెంపొందించేందుకు వారు కొత్త అవకాశాలను అన్వేషించినట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా, వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నషాముక్త్ భారత్ను నిర్మించేందుకు సామూహికంగా కృషి చేయాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాదక ద్రవ్యాల దుర్వినియోగ సమస్యపై భారత్ బలమైన పోరాటం చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 28 ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా మొహర్రంను అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: विद भारती FM 101.3।
1: అమ్మా, ఈరోజు హాలిడే స్పెషల్ ఏం చేస్తున్నావు నాకు?
2: నువ్వు చెప్పమ్మా, వాట్ ఎవర్ చేయించేద్దాం మీ అమ్మతో.
1: నాకు వేడి వేడిగా గారెలు తినాలనుంది డాడీ.
3: ఏంటి చేసేది, గ్రైండర్ రిపేర్ వచ్చింది, ఇవాళ ఏం కుదరదు.
2: అది లేకపోతే ఏంటబ్బా, చక్కగా రోట్లు రుబ్బిన పిండితో గారెలు చేస్తే ఎంత టేస్టీగా ఉంటాయో. మోర్ ఓవర్ అలా అప్పుడప్పుడు గ్రైండర్ మిక్సీ వాషింగ్ మిషన్ లో గ్యాప్ ఇస్తే మనకి ఎక్సైజ్ లో ఉంటుంది, ఎలక్ట్రిసిటీ కూడా సేవ్ చేసినట్టుంటుంది.
3: చెప్పడం బానే ఉంటుంది, చేస్తే అప్పుడు తెలుస్తుంది.
2: నిన్నొక్కదానే చేయమనట్లేదు కదా మై హూనా, నేను కూడా హెల్ప్ చేస్తా, కలిసి చేద్దాం.
3: అయితే ఓకే, ఎస్, అవకాశం ఉన్నప్పుడల్లా ఎలక్ట్రిసిటీని సేవ్ చేద్దాం.

లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఇస్ రాజయ్ తేజు. అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం కదా, సో 12:42 PM క్లాక్ లో టైం చూస్తే ఇక మనం అయితే మాట్లాడుకుంటున్నాం ఇంట్రెస్టింగ్ విలేజెస్ గురించి, ఎక్కువగా విదేశీయులు ఇష్టపడే విలేజెస్ ఇన్ మన దేశంలో, సో మన భారతదేశంలో అనమాట. ఏషియాలోనే అత్యంత పరిశుభ్రమైన గ్రామంగా ఫేమస్ అయిన ప్లేస్ విలేజ్ తెలుసు కదా మీ అందరికీ కూడా, మాలినాంగ్. సో ఈ మాలినాంగ్ వచ్చేసి మేఘాలయలో ఉంది. ఇది మేఘాలయలో ఉన్న ఈ విలేజ్ గాడ్స్ ఓన్ గార్డెన్ అని కూడా పేరు తెలుసా దీనికి. మరి ఇక్కడ ప్లాస్టిక్ అనేది పూర్తిగా నిషేధించేశారు. ఇంకా రోడ్లన్నీ కూడా చాలా శుభ్రంగా ఉంటాయి. ప్రతి ఇంటి దగ్గర కూడా చెత్త వేయడానికి వెదురు బుట్టలను కూడా ఉపయోగిస్తారు. ఇక చెత్తని సేంద్రియ ఎరువుగా కూడా మారుస్తూ ఉంటారు వాళ్ళు. ఇంకా ఇక్కడ నివసించే వారు ఖాసీ తెగకు చెందినవారనమాట. వీరేంటంటే మాతృస్వామ్య వ్యవస్థను పాటిస్తారు. అంటే మనమేంటి, జనరల్గా మన ఫాదర్ ఇంటి పేరే కంటిన్యూ అవుతూ ఉంటుంది కదా మనకి, సో అక్కడ అలా కాదు, మదర్ ఇంటి పేరు కంటిన్యూ అవుతుంది పుట్టే పిల్లలకి తరతరాలుగా. ఇంకా అంతే, మదర్స్ వ్యవస్థ స్టార్ట్ అనమాట అక్కడ. సో మాతృస్వామ్య వ్యవస్థ పాటిస్తారనమాట, అక్కడ స్పెషాలిటీ అది ఆ విలేజ్లో స్పెషల్గా. ఇంకా ఇక్కడ అంటే ఆ తెగ సంబంధించిన వాళ్ళు, ఆ కాశీ తెగ సంబంధించిన వాళ్ళు. ఇంకా ఇక్కడ లివింగ్ రూట్ బ్రిడ్జెస్ కూడా చాలా ఫేమస్. రూట్స్ మనకి ఊడలతో, మర్రి చెట్టు ఊడలతో ఒక బ్రిడ్జ్ని ఏర్పాటు చేయడం, సో అలాంటి బ్రిడ్జెస్ చాలా ఫేమస్ అనమాట, అక్కడ ఎక్కువగా ఉంటాయి వంతెనలు. ఇంకా బ్యాంబూస్తో కట్టిన హౌసెస్ కూడా చాలా వరకు బాగా టూరిస్టులని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి అనమాట. బ్యాంబూస్తో ఇల్లులు కట్టుకోవడం, అందులో నివసించడం, వాళ్ళ లివింగ్ స్టైల్ టూరిస్టులని బాగా అట్రాక్ట్ చేస్తే మెయిన్గా విదేశీయులు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారనమాట ఇక్కడికి వెళ్ళడానికి. అది విషయం మేఘాలయలోని మాలినాంగ్ విలేజ్. ఏషియాలోనే అత్యంత పరిశుభ్రమైన గ్రామంగా దీనికి మంచి పేరుంది. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునే ముందు మీ అందరి కోసం ఇంకొక లవ్లీ ట్రాక్ ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఒక చిన్న అనౌన్స్మెంట్. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది.

0: FM 101.3. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మరి బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ చేస్తూ ఉన్నారు. మీకు తెలుసా ప్రోగ్రామ్ లో మనమున్నాం. అయితే విదేశీయులు ఎక్కువగా ఇష్టపడే ప్లేసెస్ ఏంటి మన దేశంలో, దీని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. ఇక నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఉత్తరాఖండ్ స్టేట్ లో వెళ్ళిపోవాలన్నమాట. సో ఒక అందమైన హిల్ స్టేషన్ అనమాట అది, చోప్తా దాని పేరు. సో ఉత్తరాఖండ్ స్టేట్ లోని ఒక అందమైన హిల్ స్టేషన్ చోప్తా, దీనిని మినీ స్విట్జర్లాండ్ అని కూడా పిలుస్తారు తెలుసా. సో అంత అందంగా ఉంటుంది, స్విట్జర్లాండ్ వరకు వెళ్ళలేని వారు చక్కగా చోప్తా చూస్తే చాలంట. సో అంత అద్భుతంగా ఉంటుంది. అండ్ మెయిన్ గా విజిట్ చేసే ప్లేసెస్ అంటే ఈ ప్లేస్ ని విజిట్ చేసే బెస్ట్ టైం ఎప్పుడో తెలుసా, మార్చ్ నుంచి జూన్ వరకు, అలాగే సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు. ఒక సో ఇలా ఈ ప్లేసెస్ ని, ఈ ప్లేస్ ని, చోప్తా ప్లేస్ ని విజిట్ చేయడానికి ఇది బెస్ట్ టైం అనమాట. ఇంకా స్నోని కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి మేము అని అనుకునే వాళ్ళకైతే డిసెంబర్ జనవరిలో కూడా వెళ్ళొచ్చు. సో అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ప్రపంచంలోనే ఎత్తైన శివాలయం ఉందన్నమాట అక్కడ, తుంగనాథ్ ఆలయం. సో ప్రపంచంలోనే ఎత్తైన శివాలయం తుంగనాథ్ ఆలయాన్ని చూడొచ్చు అక్కడికి వెళ్తే. ఇంకా చంద్రశిల పర్వతం కూడా చాలా ఫేమస్ అనమాట అక్కడ. సో సన్ రైజ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది ఆ పర్వతం మీద నుంచి చూస్తే. ఇంకా ట్రెక్కింగ్ చేసేవారు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారండి, చాలా ఎక్సైటింగ్ గా ఉంటారు. ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి బాగా నచ్చుతుందన్నమాట ఈ ప్లేస్. సో ఇవి మన ఇండియాలో విదేశీయులను బాగా అట్రాక్ట్ చేసే విలేజెస్ అనమాట. ఇది ఇవాల్టి మన మీకు తెలుసా ప్రోగ్రామ్. సో ఇండియాలోనే కాదు, చాలా వరకు ఐ మీన్ విదేశీయులకి కాదు, ఇండియాలో పీపుల్కి కూడా చాలా ఇష్టమైన ప్లేసెస్ అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ ఇవి. మరి డెఫినెట్గా లైఫ్లో ఒక్కసారైనా కానీ వెళ్ళి ఆస్వాదించడానికి ప్రయత్నిద్దాం. నెక్స్ట్ ఒక సాంగ్ అయితే మీకోసం ప్లే చేస్తాను. టైం చూస్తే 12:57.30 అయిపోయింది కదా. సో నెక్స్ట్ మళ్ళా ధీరాలో కలుసుకుందాం. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
2: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
5: ఏమైందమ్మా అలా ఉంటే?
2: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
5: ఆ కావాలి.
2: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
5: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
6: నేను నగేష్ బాబు, ఎస్పీ ఈగల్. డ్రగ్స్ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యువతే కాదు, యువత యొక్క తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి గనక ఈ డ్రగ్స్ బారిని పడితే జీవితం సర్వనాశనం అయిపోతుంది. యువతలో కూడా వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ డ్రగ్స్ విషయం పట్ల చాలా జాగ్రత్తగా ఉండి, ఈ సమాజాన్ని మనది, ఈ రాష్ట్రం మనది, ఈ దేశం మనది, దీని భవిష్యత్తును మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే డ్రగ్స్ని తప్పనిసరిగా మనం కంట్రోల్ చేయాల్సిందే.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్ని కష్టాలు ఎదురైనా సత్యమార్గంలో నడవాలనే స్ఫూర్తిని మనకు మొహరం అందిస్తుందని, మొహరం అంటేనే త్యాగం, సత్యం, న్యాయం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడమని, ఇమాం హుసేన్ త్యాగాన్ని మొహరం సందర్భంగా స్మరించుకుందామని, అందరికీ శాంతిని తీసుకురావాలని, ధర్మ మార్గాన్ని చూపాలని కోరుకుంటున్నానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని బారాషాహెద్ ఏఎస్పేట కస్మూర్లోని దర్గాలను టూరిజం సర్క్యూట్గా అభివృద్ది చేస్తామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులోని స్వర్ణాల చెరువు వద్ద జరుగుతున్న రొట్టెల పండుగలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. రాష్టం అన్ని విధాలా అభివృద్ది చెందాలని స్వర్ణాల చెరువులో మంత్రి రొట్టెను పట్టుకున్నారు. డ్రగ్స్ లేని సమాజ నిర్మాణానికి మనమందరం కృషి చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనే స్వామి అన్నారు. నషాముక్త భారత్ అభియాన్లో భాగంగా ప్రపంచ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు వాగ్దాన్ని నిర్వహించారు. డ్రగ్స్కు వ్యతిరేకంగా రాష్ట ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తోందని అన్నారు. మత్తు పదార్థాల నియంత్రణకు ఈగల్స్ పేరుతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు. యువత చదువు, ఆటలు లాంటి వాటిపై దృష్టి పెట్టాలని అనంతపురం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ పి జగదీష్ తెలిపారు. ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పోలీసు ఈగల్ టీం ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్ వికసిత్ భారత్ పెహచాన్ అనే పేరుతో డ్రగ్స్ నిర్మూలనపై నిర్వహించిన అవగాహన ర్యాలీ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాజశేఖర్తో కలిసి పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగ అక్రమ రవాణా వ్యతిరేక దినాన్ని ఈరోజు పాటిస్తున్నాం. ప్రతి ఏటా జూన్ 26వ తేదీన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగ అక్రమ రవాణా వ్యతిరేక దినం పాటించాలని ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభ ఇచ్చిన పిలుపు మేరకు 1987 డిసెంబర్ 7వ తేదీన ఒక తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి ఆమోదించింది. అప్పటి నుంచి ప్రతి ఏటా జూన్ 26న ఈ కార్యక్రమం జరుగుతోంది. మాదక ద్రవ్యాలను తీసుకోవడం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు, ప్రత్యేకించి యువతకు తెలియజేయడమే ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్ యానాములోని దిగువ ట్రోప్ ఆవరణలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్టంలోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: రే నందు, మెల్లకు పాల ప్యాకెట్ తీసుకురా.
1: సరేమా.
0: మెల్లకుండా ఇంకేం వెతుకుతున్నావు?
1: బైక్ కీస్ కనబడట్లేదు మా, ఇక్కడెక్కడ పెట్టాను.
0: దగ్గరలో ఉన్న షాపు కూడా బండి ఎందుకురా, నడుచుకుంటూ వెళ్ళు. అది నీకు మంచిది, నీ తర్వాత తరాలకు మంచిది.
2: వాకబుల్ డిస్టెన్స్ కి కూడా వెహికల్స్ యూజ్ చేసి ఫ్యూయల్ ని వేస్ట్ చేయొద్దు. సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

0: ఏం సంధ్యా, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
1: ఏం చెప్పమంటావు సరియు, అజయ్కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
2: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
0: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశనగ ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
2: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను.
3: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్.

0: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
1: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
0: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
1: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

లిస్టింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక ధీర ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం కదా. సో 1:06 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఇక ధీరాలో ఈ రోజు మనం ఏం తెలుసుకోబోతున్నాం, జనరల్ గా మహిళల పాత్ర మన దేశ అభివృద్ధి

లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక ధీర ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం కదా. సో 1:06 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఇక ధీరాలో ఈ రోజు మనం ఏం తెలుసుకోబోతున్నాం, జనరల్ గా మహిళల పాత్ర మన దేశ అభివృద్ధిలో ఎంతో కీలకమైనదిగా చెప్పచ్చు, ప్రజెంట్ జనరేషన్ లో అది కూడా. ఎందుకంటే ఒకప్పుడైతే మహిళలు మెయిన్ గా ఇంటి బాధ్యతలకే పరిమితం అయ్యేవారు. వాళ్ళు బయట ఏదైనా సాధించాలి అన్నా కూడా ఛాన్స్లు వచ్చేవి కాదు, చాలా కష్టాలు పడేవారు అనమాట ఛాన్సెస్ కోసం. అంటే బయట నేను ఉద్యోగం చేయాలి అన్నా సరే చాలా వరకు అందరినీ బ్రతిమలాడుకోవాలి, చాలా ఒప్పించుకోవాలి. కానీ ఇప్పుడు సీన్ సిచ్యువేషన్స్ మారిపోయాయి కాబట్టి ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు చాలా మంది మహిళలు ఎడ్యుకేషన్లో కానివ్వండి, టెక్నాలజీలో కానివ్వండి, ఇంకా చాలా రకాల రంగాల్లో గవర్నమెంట్ సపోర్ట్తో మెయిన్గా మహిళలు వ్యాపార రంగంలో కూడా విశేషంగా రాణిస్తున్నారు. తాము స్వయం ఉపాధిని పొందుతున్నారు, అలాగే ఇతరులకు కూడా ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగుతున్నారు. మరి మహిళల ఆర్థిక సాధికారతను పెంచడానికి మన కేంద్ర ప్రభుత్వం కూడా ఈ 12 ఏళ్లలో ఎన్నో రకాల స్కీమ్స్ ని అలాగే ఎన్నో రకాల కార్యక్రమాలని కూడా ఇంప్లిమెంట్ చేసింది. మరి వీటి వల్ల మహిళలు రుణ సదుపాయాలు, సబ్సిడీలు, ట్రైనింగ్, ఇలా ఎన్నో రకాల బెనిఫిట్స్ పొందుతున్నారన్నమాట. మరి ఈ 12 ఇయర్స్ అచీవ్మెంట్ లో మన గవర్నమెంట్ సాధించిన వాటిలో మెయిన్ గా మహిళా పారిశ్రామికవేత్తలకు సంబంధించి ఎన్ని రకాల యూజ్ఫుల్ స్కీమ్స్ అయితే ప్రవేశపెట్టింది, వీటి గురించి డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. సో స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఇజే రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యుద్భారతి ఎఫ్ఎం
0: 101.3. చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక ధీర ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం కదా, మెయిన్ గా మహిళా పారిశ్రామికవేత్తలకు సంబంధించిన యూజ్ఫుల్ స్కీమ్స్ ఏం స్టార్ట్ చేశారు మన గవర్నమెంట్ వాళ్ళు, దీని గురించి మనం ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకుంటున్నాం. అయితే ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ప్రధానమంత్రి ముద్రా యోజన గురించి. మరి ఈ స్కీమ్ ద్వారా ఏంటి, చిన్న వ్యాపారం స్టార్ట్ చేయాలి అనుకునే మహిళలకు తాకట్టు లేకుండానే రుణాలు అందిస్తారనమాట. అండ్ దీంట్లో మూడు విభాగాలు ఉన్నాయి, శిశు అండ్ కిషోర్ అలాగే తరుణ్. ఈ మూడు విభాగాల ద్వారా అవసరానికి అనుగుణంగా రుణాలైతే ఇస్తూ ఉంటారు. మరి దీని ద్వారా చాలా మంది మహిళలు టైలరింగ్ చేసుకోవాలన్నా సరే, బ్యూటీ పార్లర్లు రన్ చేసుకోవాలన్నా సరే, చిన్న చిన్న షాప్స్ ఏమైనా పెట్టాలి లేకపోతే ఆన్లైన్ బిజినెస్లు పెట్టుకోవాలి అనుకున్న వారికి ఈ స్కీమ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ అలాగే నెక్స్ట్ మహిళల కోసం స్టార్ట్ చేసిన మరొక యూజ్ఫుల్ స్కీమ్ ఏంటో తెలుసా, స్టాండప్ ఇండియా. మరి ఈ స్కీమ్ కింద ఏంటంటే మహిళలు కొత్త బిజినెస్లు స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి రుణాలు అందిస్తారు. అంటే ఎంత, 10 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు కూడా లోన్ పొందొచ్చు అనమాట. సో ఏమైనా కొత్త ఇండస్ట్రీస్ పెట్టాలనుకున్న వాళ్ళు, ఇంకా ఏమైనా తయారీ కేంద్రాలు స్టార్ట్ చేయాలన్నా, లేకపోతే మరీ ముఖ్యంగా ఫస్ట్ టైం బిజినెస్ రంగంలోకి దిగే మహిళలకైతే చాలా బాగా యూజ్ ఉంటుంది ఈ స్కీమ్ ద్వారా. సో ఈ విధంగా ఈ మన గవర్నమెంట్ ఫామ్ అయిన ఈ 12 ఇయర్స్లో మహిళల కోసం చాలా రకాల స్కీమ్స్ అయితే రావడం జరిగింది. మెయిన్గా మహిళా పారిశ్రామికవేత్తలకైతే చాలా యూస్ఫుల్ స్కీమ్స్ అయితే వచ్చాయని చెప్తున్నాను కదా, మరిన్ని ఇంకా బోల్డ్ అని కార్యక్రమాలు అయితే స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఆ డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం కొంతసేపట్లో. సో వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 1:20 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి 1:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 2 గంటలకు జాతీయ వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 2:30 వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. మొహరం పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట గవర్నర్, ముఖ్యమంత్రి. ఎర్రచందనం అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగించాలని అధికారులను ఆదేశించిన రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రాష్ట వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు. పల్నాడు జిల్లాలో జరిగిన రహదారి ప్రమాదంలో 4 మృతి, పలువురికి గాయాలు. ఇక వివరాలు. మొహరం పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలకు రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా సామాజిక మాధ్యమ వేదికగా విడుదల చేసిన సందేశంలో వారు స్పందిస్తూ, మొహరం త్యాగం, ధర్మం, మానవతా విలువలకు ప్రతీకగా నిలిచే పవిత్ర పండుగ అని పేర్కొన్నారు. శాంతి, సామరస్యం, సోదరభావంతో సమాజం ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగించాలని

0: రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. అనంతపురం జిల్లా నార్పాల మండలం బొందలవాడ గ్రామ సమీపంలో ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో సుమారు 2 కోట్ల రూపాయల విలువైన 109 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో 3 నిందితులను అదుపులోనికి తీసుకున్నట్లు అధికారులు ఉప ముఖ్యమంత్రికి వివరించారు. దీనిపై పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో స్పందిస్తూ, ప్రభుత్వం చేపట్టిన చర్యల ఫలితంగా గత 2 ఏళ్లలో ఎర్రచందనం అక్రమ రవాణా 70% మేర తగ్గిందన్నారు. రాష్ట సంపద అయిన ఎర్రచందనం అక్రమంగా తరలిపోకుండా అంతర్రాష్ట సమన్వయంతో అక్రమ రవాణా వ్యవస్థలను పూర్తిగా ఛేదించేందుకు చర్యలు మరింత వేగవంతం చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట వ్యాప్తంగా పలు జిల్లాల్లో మత్తు పదార్థాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్బంగా అనంతపురం జిల్లా పోలీస్ ఈగల్ ఆధ్వర్యంలో నషా ముక్తి భారత్ వికసిత్ భారత్ కి పెహచాన్ అనే నినాదంతో అనంతపురంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఇక విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రంలో నిర్వహించిన రాష్టస్థాయి కార్యక్రమంలో హోంమంత్రి మాట్లాడుతూ,
1: ఏం చేసినా కూడా ఈరోజు క్రైమే, నువ్వు ఏ స్థాయిలో ఉన్నావైనా అనవసరం, డ్రగ్స్ లో గనక దొరికితే స్ట్రైట్ అవే 6 నెలలు పైబడి జైల్లోనే ఉండే పరిస్థితి ఈ రోజుల్లోని ఆఖరికి కన్విక్షన్ పడిపోయిన తర్వాత కూడా బయటకు వచ్చే పరిస్థితులు కనిపించట్లే. ఈ రోజు ఎన్డీపీఎస్ యాక్ట్ కూడా చాలా మందికి ఈగల్ కన్ను అందరి మీద ఉంది. డ్రోన్స్ తిరుగుతున్నాయి, ఎక్కడ ఊరవతలకి వెళ్లి చెట్టు కింద కూర్చొని నేను గాంజా కొడతానన్నా కూడా ఒక డ్రోన్ నీ మీదకి నుంచి వెళ్తుంది, అక్కడ నుంచి ఫొటోస్ వచ్చినాయి అంటే నువ్వు అక్కడ నుంచి వెళ్లేలోపు పోలీసు అక్కడికి వచ్చి కూర్చుంటాడు. అంటే అంత అంత స్ట్రిక్ట్ గా కూడా ఈరోజు సర్వేలెన్సెస్ అనేవి పనిచేస్తున్నాయి.
0: అలాగే విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రాష్టస్థాయి ఈగల్ బృందం ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో వాక్తాన్ అవగాహన ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా ఈగల్ ఐజీ ఏకే రవికృష్ణ మాట్లాడుతూ,
2: ఈగల్ ఆంధ్రప్రదేశ్ పెట్టిన తర్వాత డ్రగ్స్ వసూలు అని రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద క్యాంపెయిన్ తీసుకుంది. రాష్ట్రంలో సుమారుగా 70 లక్షల మంది విద్యార్థులు, 40,000 ఈగల్ క్లబ్స్ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నింటికీ సహకరిస్తున్న ప్రజలకి, అదేవిధంగా ఇటీవల కాలంలో ఆపరేషన్ మత్స్యపురం సుమారుగా 849 హాట్స్పాట్స్ గుర్తించి డ్రోన్ సర్వేలెన్స్ ద్వారా విస్తృతమైన తనిఖీల ద్వారా ఇక్కడ కూడా డ్రగ్స్ తగ్గించడం జరిగింది. ప్రత్యేకంగా ఈగల్ ఆంధ్రప్రదేశ్ కి సహకరిస్తున్న అన్ని శాఖలకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.
0: మాదక ద్రవ్యరహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి కోరారు. నషాముక్తి భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన వాక్థాన్లో జిల్లా కలెక్టర్ పి రాజాబాబుతో కలిసి మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిలోని మాదక ద్రవ్య వ్యతిరేక చికిత్స వార్డును సందర్శించారు. యువతలో మత్తు పదార్థాల దుష్పరిణామాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తెలియజేస్తూ,
3: ఈరోజు నషా ముక్త్ భారత్ అభియాన్ కింద ప్రజల్లో మత్తు పదార్థాల వల్ల జరుగుతున్నటువంటి నష్టాలని తెలియజేసే విధంగా ఈ రోజు ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ మత్తు పానీయాల వల్ల జరుగుతున్నటువంటి అనర్థాల గురించి అందరికీ కూడా ఒక అవగాహన ఉండాలి. సో ప్రతి కుటుంబం కూడా ఒక సెల్ఫ్ పోలీసింగ్ గా ఉండాలి. ఏమి జరుగుతున్నప్పుడు కూడా వారే అరికట్టేలాగా అయితే పోలీస్ కి ఇన్ఫార్మ్ చేయడం గానీ, లేదంటే పిల్లలకు కౌన్సిలింగ్ చేయడం గానీ, పిల్లల్ని మందలించడం గానీ ఇవన్నీ కూడా చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పల్నాడు జిల్లాలో ఈరోజు జరిగిన రహదారి ప్రమాదంలో 4 మృతి చెందారు. మాచర్ల సమీపంలోని నగరవనం వద్ద ఈ తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి పొదలి వెళ్తున్న వాహనం వేగంగా వచ్చి రోడ్డుపై ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. వాహనంలో మొత్తం 13 మంది ప్రయాణిస్తుండగా 4 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని, పలువురు గాయపడ్డారని చెప్పారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సమాచార నిర్వహణ వ్యవస్థ ఏపీఐఎంఎస్ 2.0 విధానం ద్వారా రైతులకు రాయితీ ఎరువుల పంపిణీ పారదర్శకంగా జరుగుతోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు సాగు చేస్తున్న పంట, సాగు విస్తీర్ణం, ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రీయ సిఫార్సుల ఆధారంగా అవసరమైన పరిణామంలో ఎరువులు అందిస్తున్నామని చెప్పారు. రాష్టంలో ఎక్కడా ఎరువుల కొరత తలెత్తకుండా రైతులకు సకాలంలో ఎరువులు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎరువుల కొరత, నాణ్యత, అధిక ధరలు లేదా పంపిణీకి సంబంధించిన సమస్యలు ఎదురైతే రైతులు

0: టోల్ ఫ్రీ నెంబర్ 1552551కి ఫిర్యాదు చేయవచ్చునని మంత్రి సూచించారు. నెల్లూరు నగరంలోని స్వర్ణాల చెరువు వద్ద రొట్టెల పండుగ ఈరోజు ప్రారంభమైంది. 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో రాష్టంలోని వివిధ జిల్లాలతో పాటు ఇతర రాష్టాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు. భక్తులు బారా షాహీద్ దర్గాను దర్శించుకుని అనంతరం స్వర్ణాల చెరువులో రొట్టెలను పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటున్నారు. రొట్టెల పండుగలో పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డితో కలిసి ఈరోజు పాల్గొన్నారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని బారా షాహీద్ కసుమూరులోని దర్గాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ది చేస్తామని తెలిపారు. రొట్టెల పండుగకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేశామన్నారు. అమృత్ 2.0 పథకం కింద తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలో చేపట్టిన పలు అభివృద్ది పనులకు రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం పురంధేశ్వరి మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు కింద నగరంలో తాగునీటి సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు ఆధునిక మురుగునీటి నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఈ పనులు పూర్తయితే నగర ప్రజలకు నాణ్యమైన తాగునీరు అందుబాటులోకి రావడంతో పాటు పారిశుద్ధ్య వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని తెలిపారు. భారతీయ స్వాతంత్ర కాంక్షను, దేశభక్తి స్ఫూర్తిని ప్రజల్లో రగిలింపజేసిన వందేమాతరం గీత రచయిత బంకించంద్ర చటర్జీ జయంతి ఈరోజు. 1838 జూన్ 26వ తేదీన జన్మించిన ఈ బెంగాలీ కవి వందేమాతరం గీత రచన ద్వారా భారత ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించారు. చటర్జీ రాసిన ఆనందమఠ్ నవల్లోని వందేమాతరం గీతం స్వతంత్ర సంగ్రామంలో సమరశంఖంగా పనిచేసింది. స్వరాజ్య సంగ్రామంలో వందేమాతర గీతంతో భారతావాణి మొత్తాన్ని ఏకం చేసిన బంకించంద్ర చటర్జీ 1894 ఏప్రిల్ 8వ తేదీన తుదిశ్వాస విడిచారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నెంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ రోజు సాయంకాలం వరకు పంపవచ్చు. రాష్టంలో 16 వ్యసనముక్తి కేంద్రాలను 9.86 కోట్ల రూపాయలతో అభివృద్ది చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. విశాఖపట్నం, విజయవాడ, కడప కేంద్రాలను సెంటర్ ఫర్ ఎక్సలెన్సీలుగా అభివృద్ది చేయాలని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు మంత్రి తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మొహరం పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట గవర్నర్, ముఖ్యమంత్రి. ఎర్రచందనం అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగించాలని అధికారులను ఆదేశించిన రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రాష్ట వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు. పల్నాడు జిల్లాలో జరిగిన రహదారి ప్రమాదంలో 4 మృతి, పలువురికి గాయాలు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: జూన్ మే గర్మియో కి ఛుట్టియో కి దౌరాన్ శామ్ కో బహుత్ పతంగ్ ఉడాయి హై ఔర్ ఏక్ శ్రోతా లిఖ్ రహే కి సహీ బాత్ హై కి ఛోటా భాయి మై థా తో బడే భాయి సాహబ్ పతంగ్ ఉడాతే థే ఔర్ మేరా కామ్ థా చక్రీ పకడనా पर मैंने ये महसूस किया कि चक्री पकड़ना भी एक कला है. एक और श्रोता लिखते हैं कि ना तो मैंने चक्री पकड़ी ना पतंग उड़ाई, लेकिन आकाश में रंग बिरंगी पतंगों को देखने में बड़ा मजा आता था और जब पतंग कटकर आती थी छत पर तो जल्दी से उठाकर अपने बड़े भाई को दे देती थी. एक और श्रोता कहते हैं कि हमारे गाँव में यदा कदा कुछ बच्चे पतंग उड़ाते हैं और ख़ास त्यौहारों पर उड़ाते हैं. बचपन की याद ये है कि 2 पैसे में 4 पतंग लेकर आते थे और उड़ाते थे. अहमदाबाद में 2 साल पहले 2 महीने मैं वहां रहा तो आसमान पतंगों से भर गया था, जिसे देखकर मैं हक्का बक्का रह गया. और इसके अलावा एक श्रोता लिखती हैं कि मुझे पतंग उड़ाना अच्छा नहीं लगता, लेकिन जब रंग बिरंगी पतंगें आसमान में उड़ा करती हैं तो बहुत अच्छा लगता है. एक और श्रोता हैं जो ये लिख रहे हैं कि पतंग से पींच लड़ाने में मजा तो बहुत आता था, लेकिन

3 మనమైతే ధ్రువ మూవీ నుంచి సాంగ్ అయితే వినేసాం కదా. 2:31 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే ఎగ్జాక్ట్లీ. మరి సందేశ్ నదిలో మనం ఉన్నాం. మరి ఈ రోజు మన షోలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, అజ్ఞాతవాసంలో పాండవులు తమ ఆయుధాలను ఏ చెట్టుపై దాచారు? సో తెలిస్తే నాకు ఆన్సర్ పంపించవచ్చు. ఎలా తెలుసు కదా, 8662438114 నెంబర్కి. అజ్ఞాతవాసంలో పాండవులు ఆయుధాలను ఏ చెట్టుపై దాచిపెట్టారు? సో అన్ని ట్రిక్కీ ఆర్ లాజికల్ క్వశ్చన్సే కాదు కదా, పురాణాలకు సంబంధించినవి కూడా అప్పుడప్పుడు తెలుసుకోవడం బెటర్ కాబట్టి అడిగాను. మరి చూద్దాం మీకు ఎంతమందికి ఆన్సర్ కరెక్ట్గా తెలుసో. సో విన్నారు కాబట్టి ఆన్సర్స్ ఏంటో పంపిస్తూ ఉండండి. నెక్స్ట్ మీ అందరి కోసం దశావతారం సినిమా నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. ఆ తర్వాత ఆన్సర్స్ ఎవరు పంపించారో మీ నేమ్స్ అన్ని కూడా అనౌన్స్ చేస్తా. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3. నేను మీ RJ తేజు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధ ఎందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

ఫస్ట్ క్వశ్చన్ తేజో చాలా ఈజీగా అడిగేసింది, ఇంకా మిగతాయి కూడా చాలా ఈజీగా ఉంటాయేమో అమ్మయ్య అని అనుకుంటున్నారా? ఓకే, మరి చూద్దాం. మీరు ఆనందంగా మీరు పార్టిసిపేట్ చేయడమే నాకు కావాలి. మరి అజ్ఞాతవాసంలో పాండవులు ఆయుధాలను ఏ చెట్టుపై దాచారు అనగానే టక్కా టక్కా మెసేజ్లు వచ్చేసాయి మనకి. దీని మీద బాగానే నాలెడ్జ్ ఉందన్నమాట. ఇక కరెక్ట్ ఆన్సర్ తో మనకి శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మెసేజ్ పంపించారు. తర్వాత శుభ మధ్యాహ్నం, వెల్కమ్ టు సందేశం అంటూ మండూరు మధకుమార్, లక్ష్మీదేవి, వెంకటగిరి సాలి కాలనీ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహమాను జైనుద్దీన్ మెసేజ్ పంపించారు కానీ ఆన్సర్ రాలేదు ఇంకా. తర్వాత కరెక్ట్ ఆన్సర్ తో మెసేజ్ పంపించారు కేదర్ వీరేష్ గారు రాజోలి మండలం నుంచి. పెడన జోగనధర కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. గంజి శ్రీను గారు టీ కమ్మలపల్లి పుల్లంపేట, ఓకే కరెక్ట్ ఆన్సర్. తర్వాత మల్లికార్జున్ గారు ఫ్రమ్ విజయవాడ కరెక్ట్ ఆన్సర్. పాపారావు గారు టీ నర్సాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. తిరువీధుల వెంకట సుబ్బారావు గారు, శ్రీదేవి గారు కృష్ణా జిల్లా కాజా నుండి కరెక్ట్ ఆన్సర్. కర్నూలు మధుర్ నగర్ నుంచి ధర్మరాజు, లక్ష్మీబాయి, బాలాజీ, లక్ష్మీనారాయణ కరెక్ట్ ఆన్సర్. గోల్నపల్లి నుండి మిర్యాల గోవర్ధన్ కరెక్ట్ ఆన్సర్. మన్హర్ జమి మన్హర్ గారా, ఓకే మీ ఆన్సర్ మీ పేరు కాస్త మిక్సింగ్ చేయకుండా విడివిడిగా పంపిస్తే నాకు కొంచెం అర్థమవుతుంది. సో మనహర్ గారు కరెక్ట్ ఆన్సర్. తర్వాత అనంతపురం నుంచి అనురాధ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. తర్వాత వెంకట చలపతి గారు అలాగే రమేష్ గారు కూడా పంపించారు అనంతపూర్ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. సిరిగిరి హరికృష్ణ గారు నంద్యాల జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. జి రెడ్డన్న గారు ఎన్జీఓ కాలనీ కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. అక్కరపాక నుండి రమా గారు కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత గడ్డం అంకయ్య గారు బందరుపల్లి నెల్లూరు జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. హాయ్ మేడం బాగున్నారా అంటూ హైదరాబాద్ నుంచి లక్ష్మి, శ్వేతాల్, నిష్కా అండ్ హనీ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్ ఐఎమ్ ఫైన్ అండి. కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. మస్తాన్ సాహెబ్ గారు ఢిల్లీ నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజు గారు, శ్రీవత్స గారు, గణేష్ అండ్ వీళ్ళందరూ కోనాపూర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ తేజు గారు అంటూ కుసుమ గారు అంబటి నగర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య గారు, ఆర్ లక్ష్మీదేవి గారు కందికపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. సుధా గారు ఫ్రమ్ కొత్తగూడెం కరెక్ట్ ఆన్సర్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. తర్వాత రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష కరెక్ట్ ఆన్సర్. జమలయ్య గారు దొడ్డదేవరపాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, హాయ్ అండి నమస్తే అంటూ బిజిలీ వెంకటేష్ శ్యామల అడిగిన ప్రశ్నకు సమాధానం ఇది అని చెప్తూ కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. ఏకలవ్య నగర్, రంగారెడ్డి జిల్లా. ఓకే, రాజోలు నుంచి జయన్న గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు సిద్ధపట్నం నుంచి పంపించారు కడప జిల్లా కరెక్ట్ ఆన్సర్ అండి.

మహమ్మద్ జైనుద్దీన్ స్నేహమాను జైనుద్దీన్ గారు కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి దామర్ల చినమస్తానరావు గారు, దామర్ల పెద్దమస్తానరావు గారు నమస్తే అంటూ కరెక్ట్ ఆన్సర్ పెట్టారు. జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. తర్వాత నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, కరెక్ట్ ఆన్సర్. అబ్దుల్ కలాం గారు పెద్దపరిమి నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు ముజఫర్నగర్ నుంచి రామకార్తిక, వెన్నెల, తులసి, రాఘవేంద్ర, మదన్ కుమార్, అనురాధ, కరెక్ట్ ఆన్సర్. కొంకల గ్రామం నుంచి గురు, లహరి, అరవింద, తులసి, కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్ అండి. ముస్తాబాద్ నుండి సావిత్రి గారు, జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. కుమ్మరివీధి రాజోలి గ్రామం నుంచి బసోది ఈరన్న గారు కరెక్ట్ ఆన్సర్. సో ఆన్సర్స్ అందరూ కూడా కరెక్ట్ గా బాగానే గెస్ట్ చేసి పంపించేస్తారు. సో ఇవన్నమాట ఫస్ట్ క్వశ్చన్ కి నాకు వచ్చిన ఆన్సర్స్. ఇంతకీ అజ్ఞాతవాసంలో పాండవులు ఆయుధాలను ఏ చెట్టుపై దాచిపెట్టారు అంటే జమ్మి చెట్టు. దీన్ని అచ్చ తెలుగులో ఇంకా సెమి వృక్షం అని పిలుస్తాం. సో జమ్మి చెట్టు లేదా సెమి వృక్షం ఏదైనా కరెక్ట్ ఆన్సరే. విశేషంగా మనం దసరా టైంలో ఈ చెట్టుని పూజిస్తాం కూడా. ఇక రాజుల నుంచి బోరెల్లి సంధ్య గారు కూడా జమ్మి చెట్టు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేస్తారు. ఇక ఇవాళ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఏంటంటే మన తెలుగు స్టేట్స్ లో ఒక వింత పేర్లతో చాలా రకాల ఊర్లు అయితే ఉన్నాయండి. వాటిల్లో ఒక ఊరు గురించి నేను మిమ్మల్ని అడుగుతాను, అది ఏ జిల్లాలో ఉంది ఏంటి అనే సంగతి మీరు నాకు మెసేజ్ చేయాలి, ఓకేనా? సో మన తెలుగు స్టేట్స్ లో రూపాయి అనే పేరుతో ఒక గ్రామం ఉంది. మరి ఆ గ్రామం ఎక్కడుంది, ఏ జిల్లాలో అండ్ ఏ మండలం, కరెక్ట్ గా తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. అండ్ అలాగే జాగ్రత్తగా మెసేజ్ చేయండి, ఈ ఊరు పేరు ఏ జిల్లాలో ఉంది, అదే రూపాయి అనే ఊరు పేరు ఏ జిల్లాలో ఉంది, ఏ మండలంలో ఉంది అనే సంగతి మీరు చెప్పాలి. అండ్ మీ ఊరు పేరు కూడా చక్కగా నీట్ గా మెన్షన్ చేయండి, నేను కన్ఫ్యూజన్ లో ఆన్సర్ మాత్రం చెప్పకూడదు, ఓకేనా? సో నాకు నీట్ గా క్లియర్ గా మెసేజ్ పంపిస్తే మీ పేరు, ఊరు నేను అన్ని కూడా అనౌన్స్ చేస్తాను, ఓకేనా? సో మన తెలుగు స్టేట్స్ లో రూపాయి పేరుతో ఒక గ్రామం ఉందన్నమాట, అది ఏ జిల్లాలో ఉంది తెలిస్తే నాకు వాట్సాప్ చేయొచ్చు మీ ఆన్సర్స్ ని. వింటూ స్టేడియం టూ వివిధ భారతి FM 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక మనమైతే దేనికైనా రెడీ మూవీ నుంచి సాంగ్ అయితే వినేశాం కదా. 2:50 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. మీకోసం ఒక చిన్న అనౌన్స్మెంట్. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇక నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే అలా వెంట వెంటనే వచ్చేసాయండి. నేను ఏం అడిగానంటే, మన తెలుగు స్టేట్స్ లో రూపాయి అనే పేరుతో ఒక గ్రామం ఉంది, అది ఎక్కడుంది, దాని అడ్రస్ తెలిస్తే చెప్పండి నాకు అని చెప్పి అడిగాను కదా. మరి రాజుల నుంచి బోరెల్లి సంధ్య గారు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్సెట్రా ఎక్సెట్రా ప్లేస్ లో ఉందంట. సరే, కేదర్ వీరేష్ గారు రాజుల మండలి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. పెడన జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజ్ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు కరెక్ట్ ఆన్సర్. చాలా జాగ్రత్తగా చదవాలి ఈ మెసేజ్లు నేను, ఎందుకంటే మీ ఊరు పేరు ఆ ఊరు పేరు సేమ్ అనుకుని చదివే ప్రమాదం ఉందన్నమాట. ఇక అబ్దుల్ కలాం గారు పెద్దపరివి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు సిద్ధపట్నం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. టీవీ సుబ్బారావు గారు శ్రీదేవి గారు

కాజా జిల్లా నుంచి పంపించారు, ఐ మీన్ కాజా నుండి పంపించారు కృష్ణా జిల్లా. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి పాలెం పోలయ్య గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, కొంకల గ్రామం నుంచి గురు, లహరి, అరవింద, తులసి, కరెక్ట్ ఆన్సర్ అండి. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. ఇక నేను అందరి పేర్లు టకటక అనౌన్స్ చేస్తాను, ఎందుకంటే అందరూ మోస్ట్లీ కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు కాబట్టి. ఇన్ కేస్ రాంగ్ అయితే రాంగ్ అని మెన్షన్ చేస్తా, ఓకేనా? సో మీ పేర్లు అయితే వరుసగా చెప్పేస్తాను. రాజోలు నుంచి జయన్న గారు, అనంతపురం నుంచి మనకి వెంకటాచలపతి గారు, రమేష్ గారు, తాడేపల్లి నుంచి నాగమణి గారు, కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి గారు, రంగస్వామి శెట్టి గారు, ఓకే. సిహెచ్ వెంకటేశ్వర్లు గారు, ఓకే. నెక్స్ట్ మెసేజ్, పాపారావు గారు ఫ్రమ్ టి నరసాపురం. నెక్స్ట్ మెసేజ్, శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి స్పందన గారు, కృష్ణ సంతోష. తర్వాత మల్లికార్జున్ గారు ఫ్రమ్ విజయవాడ. కర్నూలు ముజఫర్నగర్ నుంచి అనురాధ గారు, మదన్ కుమార్, తులసి, రాఘవేంద్ర, రామకార్తిక, వెన్నెలవల్లి. తర్వాత కమ్మపల్లి నుంచి గంజి శ్రీను గారు. తర్వాత నెక్స్ట్ మెసేజ్, సిరికిరి హరికృష్ణ గారు నంద్యాల జిల్లా నుంచి, అనంతపురం నుంచి అనురాధ గారు, కాల శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కోదాడ, తామల్ల పెదమస్తానరావు గారు, చిన్నమస్తానరావు గారు ఫ్రమ్ మంగళగిరి, కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రమ్ భీమునిపాడు, జయం భాష అండ్ ఫ్యామిలీ ఫ్రమ్ కర్నూల్. ఇక కందకాయపల్లి గ్రామం నుంచి ఆర్ వెంకట సుబ్బయ్య గారు, ఆర్ లక్ష్మీదేవి గారు, వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, దేవాంగ. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహమాను జైనుద్దీన్. కన్నెవీడు విలేజ్ ఎన్టీఆర్ డిస్టిక్ నుంచి సుందర్ అండ్ రూప్లా. ఏంటో మీ పేరు అర్థం కాలేదు, సెండర్ రూప్లానా? ఓకే. ఇంకా నెక్స్ట్ మెసేజ్, ఏకలవ్యనగర్ రంగారెడ్డి జిల్లా నుంచి బిజ్లీ వెంకటేష్ అండ్ శ్యామల, మన్హర్ గారు మెసేజ్ పంపించారు. ఈరోజు కొత్త క్వశ్చన్ అడిగారు, కొత్త విషయం తెలుస్తుంది మేడం అంటున్నారు. ఓకే, మీకైతే తెలియదు అనమాట, వినండి అయితే ఎక్కడుందో చెప్తా. కుసుమ గారు ఫ్రమ్ అమ్మటి నగర్, కరెక్ట్ ఆన్సర్. తర్వాత నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, కర్నూలు మధూర్ నగర్ నుంచి ధర్మరాజు, లక్ష్మీబాయి, బాలాజీ అండ్ లక్ష్మీనారాయణ, కేవీ రమణమూర్తి గారు ఫ్రమ్ శ్రీకాకుళం. తర్వాత నెక్స్ట్ మెసేజ్, ముస్తాబాద్ నుంచి సావిత్రి గారు, జయలక్ష్మి గారు, కాకాని నుంచి పద్మ గారు, భవ్య అండ్ చింటూ, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు, గడ్డం అంకయ్య గారు బందరుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి, నుండి నుంచి శోభారాణి గారు, రంగారావు, సాగర్, చాందిని, అవినాష్, శ్రియాంశ్, రుత్విక అండ్ వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్. తర్వాత మిగతా అందరూ కూడా కరెక్ట్గానే పెట్టారు. ఇంకా 2 మెసేజెస్ ఉన్నాయి, చెప్పేస్తా. ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు, గంగరాజు గారు, పెదరాజుపల్లి, మదనపల్లి నుంచి. తర్వాత లాస్ట్ మెసేజ్ వచ్చేసి జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్ల. సో రూపాయి అనే ఊరు పేరు ఇదివరకు ఎప్పుడైనా విన్నారా మీరు? సో ఆ నేటివ్ డిస్టిక్ వాళ్ళకైతే తెలుస్తుంది. సో రూపాయి అనే గ్రామం ఈవెన్ మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అస్సాంలో, ఇంకా గోవాలో, ఇలా కొన్ని ఏరియాస్లో కూడా, అంటే కొన్ని స్టేట్స్లో కూడా ఇదే పేరుతో ఉన్నాయంట గ్రామాలు. వాటి వెనకాల హిస్టరీలు కూడా ఏవో ఉంటాయి. సో మొత్తానికి మన తెలుగు స్టేట్స్లో ఉన్న ఈ రూపాయి గ్రామం ఎక్కడో తెలుసా? శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలంలో ఉందన్నమాట. ఇది ఒక ట్రైబల్ విలేజ్. అయితే మరి ఈ ఊరికి ఎలా వచ్చింది ఆ పేరు అంటే, ఇంకొక మెసేజ్ కూడా వచ్చింది చెప్తాను. మంగళగిరి నుంచి హుసేన్ గారు, అలాగే యోగేష్ అండ్ విమల కూడా మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్తో. సో అప్పట్లో పూర్వ రోజుల్లో ఏంటంటే జమీందారుల పేర్లతో ఊర్లు రావడం కానీ, లేకపోతే ఇలా ఒక్కొక్క ఊర్లో ఫేమస్ వంటకాలతో ఫామ్ అయ్యే ఊరు పేర్లు ఉంటాయి. ఆ ఊర్లో ఏది ఫేమస్ అయితే ఆ పేరుతోనే ఊరు పేరుగా మారిపోవడం. సో పాత రోజుల్లో అలా పిలిచేవారు కదా, అలానే ఈ రూపాయి పేరు కూడా అలా రావడం స్టార్ట్ అయింది. నాణేలు ఎక్కువగా వాడేవారంట ఆ ఊర్లో, రూపాయి నాణేలు, కాబట్టి ఆ ఊరు పేరు రూపాయి నాణ్యం అనే పడిపోయింది. సో ఇది ఎప్పుడు ఎలా ఎన్ని సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిందో ఏమో తెలియదు, కానీ ఇప్పటికే అదే పేరుతో పిలవడం జరుగుతుంది. ఇంకా ఆ ఊరు చుట్టుపక్కల, ఆ గ్రామం చుట్టుపక్కల వేరే వేరే గ్రామాలు కూడా ఉన్నాయి, వాటి పేర్లు కూడా ఇలానే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయంట. సో రూపాయి ఊరు పేరు, అది దాని వెనుకున్న హిస్టరీ శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలంలో ఉంది
అది విషయం. అదొక ట్రైబల్

విలేజ్ అన్నమాట. సో ఇక నెక్స్ట్ మెసేజ్ కూడా ఉంది. గోవా రాష్ట్రానికి చెందినవారా? కాదండి, మిర్యాల తిరుమలయ్య గారు, ఆండాల్ గారు. సో ఇక ఈ క్వశ్చన్ ఇక్కడతో ఎండ్ చేసేద్దాం. ఒక సాంగ్ తర్వాత న్యూస్ హెడ్లైన్స్ వస్తాయి, ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో అడుగుతాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 700 టోల్ ఫ్రీ నెంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు కానీ నరేంద్ర మోదీ యాప్కు కానీ ఈరోజు సాయంకాలం వరకు పంపవచ్చు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పూర్వ ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు నాణ్యమైన సకాలంలో వైద్య సేవలు అందించడంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా అవగాహన కల్పించాలని ఉప ముఖ్యమంత్రి

పవన్ కళ్యాణ్ సూచించారు. ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని రాష్ట వ్యాప్తంగా పగడ్బందీగా అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మొహరం పర్వదినాన్ని పురస్కరించుకుని కృష్ణా జిల్లా మచిలీపట్నం కోనేరు సెంటర్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఓటర్ల జనగణన సర్ కార్యక్రమంలో పోలింగ్ బూత్లు వారీగా పార్టీ ఏజెంట్లు వారి పరిధిలో ఓటర్ల జాబితాను పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరూ నమోదు చేసుకునే విధంగా డివిజన్లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇంటింటికీ సర్వే నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట కన్వీనర్ అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సూచించారు. పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. తిరుపతిలోని ఎంఆర్ పల్లిలో నూతనంగా నిర్మించనున్న సెంట్రల్ పోలీస్ క్యాంటీన్, హోంగార్డ్స్ కోసం ప్రత్యేక గదుల నిర్మాణానికి డీజీపీ ఈరోజు భూమి పూజ చేశారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీకాకుళం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ, మానవహారం నిర్వహించారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిస్తే ఈగల్ నెంబర్ 1972 టోల్ ఫ్రీ నెంబర్కు తెలియజేయాలని విశాఖపట్నం రేంజ్ ఐజీ గోపీనాథ్ రెడ్డి ఈరోజు శ్రీకాకుళంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో కోరారు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 3 గంటల 4 నిమిషాలు అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే సందడే సందడీ ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. అయితే చాలా ఈజీ క్వశ్చన్ ఇంకొకటి నేను మీకోసం అడగడానికి రెడీగా ఉన్నాను. అన్ని కార్ల కన్నా వేగంగా ప్రయాణించేది ఏది? సో ఆన్సర్ తెలిస్తే నాకు వాట్సాప్ చేయొచ్చు 8662488114 నెంబర్ కి. విన్నారు కదా, అన్ని కార్ల కన్నా వేగంగా ప్రయాణించేది ఏది? చూద్దాం ఆన్సర్స్ ఎవరెవరు కరెక్ట్ గా పెడతారో. మరి మీకోసం అయితే ఇంకొక లవ్లీ ట్రాక్ అయితే ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ దేవదాస్. రామ్ పోతునేని హీరోగా ఇలియానా హీరోయిన్ గా వచ్చిన సినిమా దేవదాస్ మూవీ నుంచి మీకోసం సాంగ్ వస్తుంది. స్టే ట్యూన్డ్.

3 గంటల 15 నిమిషాలు అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. దేశ మధ్యలో సినిమా నుంచి సాంగతి వినేశాం కదా, అన్ని కార్ల కన్నా వేగంగా ప్రయాణించేది ఏది అని అడిగాను కదా. సరే నేను ఇక ఆన్సర్స్ అయితే చూశాను, అందరూ కరెక్ట్ గానే మెన్షన్ చేసేసారు కాబట్టి మీ పేర్లు అయితే జరివేస్తాను టకటక. ఒకవేళ రాంగ్ ఎవరైనా పంపిస్తే మాత్రం రాంగ్ అని చెప్తాను. ఇక కేదర్ వీరేష్ గారు రాజుల మండలం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్స్, తర్వాత ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయే మెసేజ్ లు. ఇక కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి శెట్టి గారు పంపించారు, తర్వాత కనకారావు గారు ఫ్రం పెడన, పెడన జోగనందర కాలనీ నుంచి అప్పలరాజు గారు, రామకృష్ణ గారు, స్వర్ణ, గౌతమి, రాజేశ్వరి, ఉదయ్ కర్నూలు నుంచి పంపించారు. షికారా, షికార్ ఎందుకు అవుతుంది కాదే. తర్వాత కాళ్ళ శ్రీనివాసరావు గారు ఫ్రం కోదాడ కరెక్ట్ ఆన్సర్, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్, భాస్కర్ గారు ఫ్రం పెడన, తర్వాత ఫణి సత్యశ్రీ ఫ్రం తెనాలి, జయం భాషా ఫ్యామిలీ ఫ్రం కర్నూలు, రమేష్ దొంతి ఫ్రం అనంతపూర్, మండల శ్రీరాములు, లక్ష్మమ్మ, కున్నూతల అగ్రహారం, లక్కిరెడ్డిపల్లి మండలం, అన్నమయ్య జిల్లా, తర్వాత బ్రహ్మర శర్మ, బాలాజీనగర్ ఫ్రం కర్నూలు, మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, మహమ్మద్ ఇనాయతుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా, నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, మిర్యాల తిరుమలయ్య గారు, ఆండాల గారు పంపించారు పుట్టుపాక నుంచి ఆన్సర్, అబ్దుల్ కలాం ఫ్రం పెద్దపరిమి పుట్టుపాక నుంచి కాదు, వినకొండ నుంచి ఎస్ సుబ్రహ్మణ్యాచారి గారు, విజయలక్ష్మి గారు, రాజోల నుంచి జయన్న గారు, గంజు శ్రీను గారు, తేజ, టీ కమ్మలపల్లి, కమ్మపల్లె పుల్లంపేట నుంచి, మంగళగిరి సాయినగర్ నుంచి తిరువీధుల బాబు గారు, తర్వాత మల్లికార్జున్, అలాగే అభిరామ్, కేశవనగర్ ధర్మవరం నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు, కోమలి కావ్యశ్రీ, కాపుగల్లు గ్రామం నుంచి, పాలెం పోలయ్య గారు ఫ్రం ఆలగడ్డ నంద్యాల జిల్లా, జమలయ్య గారు దొడ్డదేవరపాడు నుంచి, ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహమాను జైనుద్దీన్, కేవీ రమణమూర్తి గారు ఫ్రం శ్రీకాకుళం,

పశ్చిమ గోదావరి జిల్లా ఆకిబడి నుంచి కిషోర్ అండ్ లక్ష్మణ్ రావు, శేఖర్ ఫ్రమ్ కొదుమూర్, వీరేష్ అండ్ ఊర్మిళ, సుంకన్న పండు భూదేవి, పునీత్ నాగార్జున, హర్షవర్ధన్ కర్నూలు జిల్లా కల్లూరు మండలం నుంచి, జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్లా, పోలు శివదాస్ రెడ్డి తిరుపతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గుంటూరు దాసిరిపాలెం నుంచి, అక్కరపాక నుండి రమాగారు, కృష్ణాజీక జనం దిన్న టీవీ సుబ్బారావు గారు, శ్రీదేవి గారు పంపించారు, కానీ ఆన్సర్ ఏంటో రాంగ్ అన్నమాట. కొంకల గ్రామం నుంచి గురు, లహరి, అరవింద, తులసి. నెక్స్ట్ మెసేజ్, రంగారెడ్డి జిల్లా శంకరపల్లి, ప్రొద్దుటూరు కృష్ణ అండ్ సంతోష. మన్హర్ గారు కరెక్ట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య గారు, ఆర్ లక్ష్మీదేవి ఫ్రమ్ కందకాయపల్లి గ్రామం. సిరిగిరి హరికృష్ణ గారు నంద్యాల జిల్లా నుంచి. ఇక నెక్స్ట్ అనంతపురం నుంచి హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్ గారు. నెక్స్ట్ మెసేజ్, తోట అనిల్ కుమార్ గారు, కొల్లిమార్ల గుంటూరు నుంచి. నాకు ఇందాకడి నుంచి కొన్ని డిఫరెంట్ పేర్లు వస్తుంటే ఏంటా అని ఆలోచిస్తున్నాను. సో ఫైనల్గా ఆన్సర్ ఏంటంటే మీరు పంపించింది, మీరు నెట్లో వెతికారు, అన్నిటికంటే అన్ని కార్ల కన్నా వేగంగా ప్రయాణించేది ఆ కారు బ్రాండ్ పేరు అయితే చెప్పారు మీరు. సో కొన్ని ఆన్సర్స్ కనీసం పలకడానికి కూడా వీలు లేకుండా ఉందన్నమాట ఆ పేరు. సో ఎందుకులే, నేనైతే రిస్క్ చేయను. మొత్తానికి యాక్చువల్గా అన్ని కార్ల కంటే ఏది ఫాస్ట్గా ఉంటుంది ఈ వరల్డ్లో అనేది మాత్రం గూగుల్ చేసి మరీ చెప్పారనమాట, ఎంత సిన్సియర్గా. తోట అనిల్ కుమార్ గారు, కొల్లిమార్ల, గుంటూరు జిల్లా నుంచి. మీ వేలో మీరందరు కరెక్టే, కానీ నేను అడిగింది చాలా సింపుల్ ఫన్నీ ఆన్సర్ అనమాట. అంత కష్టపడి మీరు వెతికి మరీ పంపిస్తున్నారు అంటే గ్రేట్ అసలు. కర్నూలు డిస్టిక్ట్ నుంచి ఆవుల అజయ్ గారు, అరోరా గారు, ఈయన కూడా ఇంకొక ఏదో కార్ పేరు చెప్పారు. తర్వాత గరిష్టంగా 531 కిలోమీటర్లు ఇస్తుందండి ఇది అని చెప్పేసి మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి పంపించారు. తర్వాత నేను అనుకుంటే నా ఆన్సర్ పంపించారు దస్తగిరి సంధ్యా గారు, ప్రొద్దుటూరు నుంచి. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి కూడా కార్ బ్రాండ్ పేరే పంపించారు. తర్వాత కుసుమ గారు ఫ్రమ్ అమ్మటి నగర్. తర్వాత మంగళగిరి నుంచి దామర్ల చినమస్తానరావు, దామర్ల పెదమస్తానరావు గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అంకయ్య గారు బందరపల్లి నెల్లూరు జిల్లా నుంచి పంపించారు, స్పోర్ట్స్ కార్ అంటున్నారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ అండ్ సామల కరెక్ట్ ఆన్సర్. గంగరాజు గారు, రమాదేవి గారు పెద్దరాజుపల్లి మదనపల్లి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. వీళ్ళు కూడా హైపర్ కార్స్ సూపర్ కార్స్ అని అంటున్నారు కానీ ఎవరు రెండు కాదు. అనంతపురం నుంచి అనురాధ గారు. తర్వాత కరెక్ట్ ఆన్సర్, చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకంపాడి, నిజామాబాద్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు పంపించారు, రాంగ్ అండి. కృష్ణా జిల్లా నుంచి సుబ్బారావు గారు పంపించారు కానీ కాదు, కుర్రకారా కాదండి. రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు పంపించారు కాదు, అంత కష్టపడి చెప్పక్కర్లే మీరు ఆన్సర్ని. నెక్స్ట్ పాపారావు గారు టీ నర్సాపురం నుంచి పంపించారు. బ్రహ్మం గారు ఫ్రమ్ ఖమ్మం కరెక్ట్ ఆన్సర్. జి రెడ్డన్న గారు ఎన్జీఓ కాలనీ కడప. టీవీ సుబ్బారావు గారు కృష్ణా జిల్లా కాజు నుండి పంపించారు, కుర్రకారు అంటున్నారు. సో అన్ని కార్ల కన్నా వేగంగా ప్రయాణించేది చాలాసార్లు వినే ఉంటారు, ఆన్సర్స్ కరెక్ట్గా వస్తాయి అనుకున్నాను కానీ మధ్య మధ్యలో నాకు ఒరిజినల్ అసలు యాక్చువల్ స్పీడ్తో వెళ్లే కార్ ఏంటి అనేది మాత్రం నాకు చాలామంది పేర్లు అయితే పెట్టారు కానీ అంత కష్టపడద్దు మీరు. పుకారు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనా. సో అన్ని కార్ల కన్నా వేగంగా ప్రయాణించేది, నేనేదో జీకే రిలేటెడ్ ఏదో అడిగాను అనుకున్నట్టున్నారు బహుశా కదా. సో అన్ని కార్ల కన్నా వేగంగా ప్రయాణించే కారు ఏంటంటే పుకారు, షికారు ఇదంతా కాదు కానీ ఓన్లీ పుకారు.

ఇంకొక మెసేజ్ కూడా వచ్చింది మనకి, ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు పంపించారు, తర్వాత రఘురామ్ సింగ్ గారు పంపించారు, తర్వాత కేదర్ వీరేష్ గారు రాజుల మండలి నుంచి, తర్వాత కొల్లిపారి నుంచి మస్తానమ్మ గారు కూడా పంపించారు. ఇవన్నమాట ఆన్సర్స్ అయితే. పుకారు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక ఇక్కడతో మనము నాలెడ్జ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్ని పక్కన పెట్టేసి, ఇక సినిమా రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే మీకోసం

సో మడిగదేమని అని డిసైడ్ అయిపోయాను. సో మీకైతే తెలిసి ఉంటే కనుక మన రాఘవేంద్రరావు గారు ప్రొడ్యూస్ చేసిన ఫిలిమ్స్ ఇటు తెలుగు తెలుగు లాంగ్వేజ్ మాత్రమే కాకుండా కొన్ని హిందీ ఫిలిమ్స్ కూడా చేయడం జరిగింది. సరే, వాటిలో ఎన్ని ఉన్నాయి ఏంటి అనే క్వశ్చన్ సంగతి పక్కన పెట్టేస్తే, జనరల్గా షబానా అజ్మీ గారు ఫేమస్ హీరోయిన్ బాలీవుడ్లో, మరి షబానా అజ్మీ గారు హీరోయిన్గా రాఘవేంద్రరావు గారు, మన తెలుగు డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు ప్రొడ్యూస్ చేసిన సినిమా ఒకటి ఉంది, మరి ఆ సినిమా పేరేంటో తెలిస్తే నాకు వాట్సాప్ చేయొచ్చు మీరు. సో విన్నారు కదా, షబానా అజ్మీ గారు హీరోయిన్గా రాఘవేంద్రరావు గారు ప్రొడ్యూస్ చేసిన సినిమా పేరు ఏది తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: विद भारती FM 101.3।
1: వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వింటున్నారు కదా. సో 3:28 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే, నేను మిమ్మల్ని అడిగాను ఒక సినిమా రిలేటెడ్ క్వశ్చన్. షబానా అజ్మీ గారు హీరోయిన్ గా రాఘవేంద్రరావు గారు ప్రొడ్యూస్ చేసిన ఫిల్మ్ ఏది అని చెప్పి అడిగాను కదా. ఇదొక ఈ సినిమా ఏంటంటే భారతీయ ఆంగ్ల భాషా సంగీత నాటక చిత్రం అని చెప్పొచ్చు. అంటే ప్రముఖ నాటక రచయిత మహేష్ దత్తాని గారి రచన అనమాట ఇది. స్వయంగా ఆయనే దర్శకత్వం వహించి 2004 రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఒక కళాత్మక సంగీత భరిత చిత్రం. సో ఇది అంటే మ్యూజిక్ రిలేటెడ్ ఉంటుందన్నమాట, మొత్తం కూడా సంగీతానికి సంబంధించింది. అండ్ ఈ సినిమా మరి చెప్పాను కదా రాఘవేంద్రరావు గారు ప్రొడ్యూస్ చేశారు. మరి మీకు ఇంక ఇంతకంటే క్లూజ్ నేను ఇంకా ఎక్కువ ఇచ్చేస్తే ఇంకా సినిమా పేరు చెప్పినట్టే అవుతుంది. కాబట్టి కొంతమంది మన లిజనర్స్లో రాంగ్ ఆన్సర్స్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్స్ ఎవరు పంపించారో చూసేద్దామా. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కాదు రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత కాదర్ వీరేష్ గారు రాజుల మండలి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. కనకరావు గారు ఫ్రమ్ పెడన బట్ రాంగ్ ఆన్సర్ అండి. ఓకే, రెండు సినిమా పేర్లు పెట్టారు మీరు కనకరావు గారు. ఇప్పుడు రెండిట్లో ఒకటైతే కరెక్ట్. పెడన జోగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. జయం భాషా ఫ్యామిలీ అందరు కూడా పంపించారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. అబ్దుల్ కలాం ఫర్మ్ పెద్దపర్మి రాంగ్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా రాంగ్ ఆన్సర్. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రాంగ్ ఆన్సర్ అండి. మండల శ్రీరాములు లక్ష్మమ్మ కున్నుతుల అగ్రహారం లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య గారు లక్ష్మీదేవి గారు కందికేపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. టీవీ సుబ్బారావు గారు పద్మశాలి అండ్ శ్రీదేవి కృష్ణా జిల్లా నుంచి పంపించారు బట్ రాంగ్ ఆన్సర్ అండి. రాజుల నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఒక ఆన్సర్ అయితే కరెక్ట్గానే పెట్టారు బ్రహ్మర శర్మ గారు బాలాజీనగర్ కర్నూలు నుంచి. ఇక ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ నిజామాబాద్ జిల్లా కరెక్ట్ ఆన్సర్. రాజేష్ అండ్ అంబిక ప్రేమ్ సాయి వరుణ్ అండ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట్ర నుంచి పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. దస్తగిరి సంధ్యా గారు ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి మాత్రం పంపించారు కరెక్ట్ ఆన్సర్. డిఎస్ ప్రసాద్ గారు విజయవాడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి గారు రంగస్వామి శెట్టి గారు పంపించారు కానీ రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మెసేజ్ అనంతపురం నుంచి వెంకట చలపతి గారు టైలర్ రమేష్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. మంగళగిరి నుంచి దామర్ల చినమస్తన్రావు గారు దామర్ల పెదమస్తన్రావు గారు పంపించారు ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. వైవి రావు గారు విజయలక్ష్మి గారు జయలక్ష్మి గారు తిరుమలగిరి సికింద్రాబాద్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు పంపించారు కానీ రాంగ్ అండి. అక్కరపాక నుంచి రమా గారు కరెక్ట్ ఆన్సర్. కమత వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి పంపించారు ఆన్సర్ రాంగ్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. కుసుమ గారు ఫ్రమ్ అమ్మటినగర్ రాంగ్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ కొదుమూరు నుంచి వీరేష్ అండ్ ఊర్మిళ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఎర్రమల్లి సీతా మహాలక్ష్మి గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అమలాపురం నుంచి. సో ఇక మరిన్ని మెసేజెస్ నేను ఒక సాంగ్ తర్వాత వినిపిస్తాను ఓకేనా. సో వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి ఇందాక ఒక బ్యూటిఫుల్ సాంగ్ అరవింద సమేత వీరరాఘవ సినిమా నుంచి వినేశాం కదా. 3:37 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఇక సందడి సందడిలో మనమున్నాం బాలీవుడ్ హీరోయిన్ షబానా అజ్మీ గారు, ఈవిడ

పాత హీరోయిన్ అనమాట. అంటే ఓల్డ్ డేస్లో 1980s 1990s ఆ టైంలో చేశారు హీరోయిన్గా. సో షబానా అజ్మీ గారు హీరోయిన్గా రాఘవేంద్రరావు గారు ప్రొడ్యూస్ చేసిన సినిమా పేరు ఏంటి అని అడిగాను కదా. ఇంకా మన వాళ్ళు చాలామంది రాంగ్స్ ఆన్సర్స్ కూడా పంపించారు, కొంతమంది కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. మిగతా మెసేజెస్ ఎవరు చూశారు అంటే ఎవరు పంపించారు చూసేస్తే మల్లికార్జున్ గారు ఫ్రమ్ విజయవాడ మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ అండి. చంద్రశేఖర్ గారు, పద్మ గారు మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్ కాకారి నుంచి అనమాట. అంకయ్య గారు బందరుపల్లి నెల్లూరు జిల్లా నుంచి పంపించారు, దేవత అంటున్నారు కానీ కాదు. ఇదొక ఇటు ఇంగ్లీష్లో రిలీజ్ అయింది, హిందీలో వచ్చింది, తెలుగులో కూడా వచ్చింది. సో అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ చేయడం జరిగింది. ఆత్మకూరు నుంచి ఆరుశేషు గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. గంజి శ్రీను గారు టీ కమ్మపల్లె పుల్లంపేట నుంచి పంపించారనమాట, కరెక్ట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కోదాడ, కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో మెసేజ్ మనకి ఆవుల అజయ్ గారు పంపించారు, అలాగే అరోరా కర్నూలు జిల్లా నుంచి. నెక్స్ట్ మెసేజ్ చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట, నిజామాబాద్ నుంచి పంపించారు. తర్వాత కరెక్ట్ ఆన్సర్ కేవీ రమణమూర్తి గారు ఫ్రమ్ శ్రీకాకుళం, కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్ల, కరెక్ట్ ఆన్సర్. ఏబివి నాగేశ్వరరావు గారు హైదరాబాద్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్ అండి. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, కరెక్ట్ ఆన్సర్. రాజోలు నుంచి బోరెల్లి సంధ్య గారు, కరెక్ట్ ఆన్సర్. కడప జిల్లా ముదనూరు నుంచి అనంతనాగ్ త్రివేణి, నిఖిల్ అండ్ మణిదీప, కరెక్ట్ ఆన్సర్. టీవీ సుబ్బారావు గారు, శ్రీదేవి గారు, పద్మశ్రీ గారు కృష్ణా జిల్లా కాజా నుండి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజులి వెంకటేష్ శ్యామల, కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య గారు ఫ్రమ్ ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. రమేష్ దొంతి ఫ్రమ్ అనంతపూర్, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి వెంకట చలపతి గారు, రమేష్ గారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్ అండ్ సుమలత, సంతోష్, నిత్య సంతోషిని, కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత రమాదేవి గారు, జయతేజ, గంగరాజు గారు మదనపల్లి నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. షబీనా గారు కరబలకోట, కరెక్ట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు గారు, కరెక్ట్ ఆన్సర్. దేవసేన ఫ్రమ్ తిరుపతి, కరెక్ట్ ఆన్సర్. కోనేరు విష్ణు గారు ఫ్రమ్ అయ్యప్ప నగర్ విజయవాడ, కరెక్ట్ ఆన్సర్. అబ్దుల్ కలాం ఫ్రమ్ పెద్దపర్మి, కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మం గారు ఖమ్మం నుంచి పంపించారు కానీ రాంగ్ అండి. శివదాస్ రెడ్డి గారు, పోలు శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గుంటూరు జిల్లా తాసరపాలెం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ జాన్సన్ ఫ్రమ్ విజయవాడ, కరెక్ట్ ఆన్సర్. సులోచన ఫ్రమ్ కరీంనగర్, కరెక్ట్ ఆన్సర్. ముస్తాబాద్ నుంచి సావిత్రి గారు, జయలక్ష్మి గారు, కరెక్ట్ ఆన్సర్. ఇంతకీ సినిమా పేరేంటో తెలుసా? మార్నింగ్ రాగా. సో మార్నింగ్ రాగా ఫిలిం 2004లో రిలీజ్ అయింది అనమాట. సో షబానా అజ్మీ గారు మెయిన్ లీడ్ రోల్ ప్లే చేశారు, రాఘవేంద్రరావు గారు ప్రొడ్యూస్ చేసిన సినిమా ఇది. సో టైటిల్ మార్నింగ్ రాగా. నెక్స్ట్ ఒక మూవీ డైలాగ్ మిమ్మల్ని అడుగుతాను, ఆ మూవీ ఏ సినిమాలోది, ఐ మీన్ ఆ డైలాగ్ ఏ సినిమాలోదో మీరు గెస్ చేసి పంపించాలి, ఓకేనా? సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇంతకీ క్వశ్చన్ ఏంటంటే, నిజం చెప్పే ధైర్యం ఉన్నవాడికి అబద్ధం చెప్పే హక్కు లేదు, ఈ డైలాగ్ ఏ సినిమాలోది? తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి మీ ఆన్సర్స్ ని. విన్నారు కదా, నిజం చెప్పే ధైర్యం ఉన్నవాడికి అబద్ధం చెప్పే హక్కు లేదు, ఈ సినిమా, ఐ మీన్ ఈ డైలాగ్ ఏ సినిమాలోది? తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి. స్టేడియం టూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కదా. మరి ఇందాక సాంగ్ అయితే దిల్ మూవీ నుంచి వినేశారు ఆర్బి పట్నాయక్ అండ్ ఉషా కలిసి పాడిన పాట. 3:51 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. నేను మీ ఆర్జే తేజు. ఇక సందరే సందరి ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం కదా, నిజం చెప్పే ధైర్యం ఉన్నవాడికి అబద్దం చెప్పే హక్కు లేదు. ఏ డైలాగ్ ఏ సినిమాలోదే అని అడిగాను కదా. మరి చాలా మంది ఆన్సర్స్ పంపించేశారు. కరెక్ట్ ఆన్సర్స్ తో పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి పంపించారు. తర్వాత కేదర్ వీరేష్ గారు రాజుల మండలం నుంచి, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు భాస్కర్ గారు ఫ్రం పెడన, కనకారావు గారు ఫ్రం పెడన, రాజుల నుంచి జయన్న గారు, కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. యాకూబ్ బాషా అండ్ నూర్జహాన్ ఫ్రం కొత్తగూడెం కరెక్ట్ ఆన్సర్. తర్వాత రాంగ్ ఆన్సర్తో చంద్రశేఖర్ గారు పద్మ గారు పంపించారు కాకాని నుంచి అనమాట. అబ్దుల్ కలాం ఫ్రం పెద్దపర్మి కరెక్ట్ ఆన్సర్. పెడన జోగరేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ అండి. హిమాన్షి జోషిత జోగులాంబ గద్వాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజుల నుంచి బోరెల్లి సంధ్యా గారు కరెక్ట్ ఆన్సర్. తిరుపతి నుంచి దేవసేన తెలియదు తల్లి అంటున్నారు. ఓకే,

మహానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు. కరెక్ట్ ఆన్సర్ సిహెచ్ వేణు జయంపు గ్రామం నుంచి పంపించారు ఆన్సర్, కానీ రాంగ్ అండి. ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు, కరెక్ట్ ఆన్సర్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ అండ్ శ్రీహమాన జైనుద్దీన్, కరెక్ట్ ఆన్సర్. కాళ్ల శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కోదాడ, కరెక్ట్ ఆన్సర్. విజయవాడ నుంచి చాపరాల అరుణ గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. శ్రావణి ఫ్రమ్ హౌసింగ్ బోర్డ్ అనంతపూర్, హౌసింగ్ బోర్డ్ కాలనీ అనంతపూర్, కరెక్ట్ ఆన్సర్. తర్వాత దామర్ల చిన్నమస్తన్రావు గారు, పెదమస్తన్రావు గారు ఫ్రమ్ మంగళగిరి, కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటు కడప జిల్లా, కరెక్ట్ ఆన్సర్. ప్రియా శ్రీనివాసరెడ్డి ఫ్రమ్ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం. ఆర్ వెంకట సుబ్బయ్య గారు, లక్ష్మీదేవి గారు కందకాపల్లి గ్రామం నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఏకలవ్యనగర్ రంగారెడ్డి జిల్లా నుంచి బిజిలి వెంకటేష్ అండ్ శ్యామల, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ ఫ్రమ్ విజయవాడ, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు గారు, కరెక్ట్ ఆన్సర్. తర్వాత పోల్ శివదాస్ రెడ్డి గారు, తిరుపతమ్మ గారు దాసరిపాలెం గుంటూరు జిల్లా నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ అండ్ భూలక్ష్మి ఫ్రమ్ వెల్లుల్లా, కరెక్ట్ ఆన్సర్. సులోచన ఫ్రమ్ కరీంనగర్, కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్ అండ్ ఓకే, కరెక్ట్ ఆన్సర్ అండి. హరీష్ గారు విజయవాడ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఎర్రమల్లి సీత మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. చిలుక నారాయణ అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ నుంచి, కరెక్ట్ ఆన్సర్ అండి. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం, కరెక్ట్ ఆన్సర్. సాయి కుమారి ఫ్రమ్ రామానగర్, కరెక్ట్ ఆన్సర్. విఖ్యాత్ గారు చిత్తూరు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. అక్కరపక్క నుండి రమా గారు, కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమినిపాడు నుంచి, కరెక్ట్ ఆన్సర్. కుసుమ ఫ్రమ్ అమ్మటినగర్, కేవీ రమణమూర్తి గారు ఫ్రమ్ శ్రీకాకుళం, ఆవుల అజయ్ అరోరా ఫ్రమ్ కర్నూలు జిల్లా, తెనాలి నాజర్పేట నుంచి పోతయ్య గారు, అంకయ్య గడ్డం ఫ్రమ్ మందిరపల్లి నెల్లూరు డిస్టిక్, గంగరాజు రమాదేవి జయతేజ పెద్దరాజుపల్లి మదనపల్లి అనమయ్య జిల్లా, అనంతనాగ్ త్రివేణి నిఖిల్ అండ్ మణిదీప ఫ్రమ్ ముద్దునూరు కడప జిల్లా. సో ఇందాక చదివిన వాళ్ళందరూ కూడా కరెక్ట్గా గెస్ చేసేసారు. బట్ అనంతనాగ్ గారు మీరైతే మూడు సినిమా పేర్లు పెట్టారు, రెండు పెట్టారు కానీ రెండు కాదండి. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి పంపించారు ఆన్సర్, కానీ బిఫోర్ ప్రీవియస్ క్వశ్చన్కి పంపించినట్టున్నారు మీరు, దీనికి ముందు క్వశ్చన్కి కరెక్ట్గా ఓకే మార్నింగ్ రాగా అని. తర్వాత శర్మ గారు ఫ్రమ్ కర్నూలు, కరెక్ట్ ఆన్సర్. సో ఆన్సర్స్ అయితే ఇద్దరు ముగ్గురు ఏదో కన్ఫ్యూజ్ అయిపోయారు కానీ మొత్తానికి కరెక్ట్గా గెస్ చేశారు. డైలాగ్ ఏంటి, నిజం చెప్పే ధైర్యం ఉన్నవాడికి అబద్ధం చెప్పే హక్కు లేదు అని చెప్పి అడిగాను కదా, మరి ఈ డైలాగ్ అతడు ఫిలింలోది, త్రివిక్రమ్ గారి డైరెక్షన్లో వచ్చిన అతడు ఫిలింలో మహేష్ బాబు గారు చెప్పే డైలాగ్ అనమాట ఇది. సో ఇది ఇవాళ మన సందరే సందడి. మరి మీ అందరి కోసం అతడు నుంచి ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ రాణి క్వీన్ మ్యాగ్జిమాతో న్యూఢిల్లీలో ఈరోజు సమావేశమయ్యారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ప్రత్యేక ప్రతినిధిగా భారత్లో పర్యటిస్తున్న మ్యాగ్జిమాతో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్టక్చర్, ఆర్థిక చేరిక, డిజిటల్ చెల్లింపుల విస్తరణపై ప్రధానమంత్రి చర్చించారు. 2040 నాటికి మాదక ద్రవ్యరహిత భారత్ సాధనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఢిల్లీ నుండి వివిధ రాష్టాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, పోలీసు ఉన్నతాధికారులు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తదితర విభాగాల అధికారులతో ఈరోజు ఆయన దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. వరుస భూకంపాలతో తీవ్రంగా నష్టపోయిన వెనుజులా బాధితులకు అత్యవసర సాయం అందించేందుకు భారత్ ఆపరేషన్ అమిస్తాద్ పేరుతో ప్రత్యేక సహాయక చర్యలు ప్రారంభించింది. స్పానిష్లో అమిస్తాద్ అంటే స్నేహం. కర్నూలు జిల్లాలో జూన్ 28 నిర్వహించనున్న పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమం సందర్భంగా జిల్లాలో నవజాత శిశువు నుండి 5 సంవత్సరాల పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏసిరి అధికారులను ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఓటర్ల సవరణ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా

కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి చెప్పారు. తాడేపల్లిగూడెంలో కలెక్టర్ పాత్రికేయులతో మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన వారిని, అలాగే వృద్ధాప్యంలో ఇతర వైకల్యంతో ఉన్నవారిని, వలస కార్మికులను అందరినీ ఓటర్ల జాబితాలో ఉండే విధంగా తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకాలకు ప్రతి ఖాతాదారుడు తప్పక బీమా చేయించుకోవాలని రాష్ట గ్రామీణ బ్యాంకు రాజమహేంద్రవరం డిజిటల్ మేనేజర్ శ్యామ్ నవీన్ కుమార్ పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా దేవగుప్తంలో ఈ రోజు ఆయన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మార్కెటింగ్ శాఖలో జులై 1 నుంచి ఈ పర్మిట్ విధానం అమల్లోకి రానుంది. గంటకు 30 కిలోమీటర్ల చొప్పున పరిగణలోకి తీసుకుని లెక్కించనున్నట్లు మార్కెటింగ్ శాఖ పేర్కొంది. తద్వారా మార్కెటింగ్ కమిటీల ఆదాయం పెరగనుందని మార్కెటింగ్ శాఖ వర్గాలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి 4.3 టన్నుల బంగినపల్లి మామిడి పండ్లను సముద్ర మార్గంలో సింగపూర్ ఎగుమతి చేశారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ ఢిల్లీ నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తుకు చివరి తేదీ వచ్చే నెల 3. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక వెయ్యి అందరి కోసం ఒక చిన్న అనౌన్స్మెంట్. ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారు అర్హులైన అభ్యర్థుల నుండి బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా ఆన్ అసైన్మెంట్ పద్ధతిపై దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. దీనికోసం కావలసిన అర్హతలు తెలుగు ఆంగ్ల భాషలలో ప్రావీణ్యం కలిగి ఉండాలి, అలాగే ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణ, డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యత. వయోపరిమితి 35 సంవత్సరాల లోపు వారికి అవకాశం ఉంది. విద్య, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. దరఖాస్తు సమర్పణ గడువు 31 జులై 2026. ఈ గడువు లోపల దరఖాస్తులను ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి పని దినాలలో సమర్పించగలరు.

Yes, you're listening to Vivid Bharati FM 101.3. This is your RJ Teju. ఇక మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో. సో ఈ రోజు థీమ్ ఏంటి? హీరో థీమ్. సో ఏ హీరో సాంగ్స్ విన్నాం అబ్బాయి వల్ల? ఏ హీరో సాంగ్స్ వినబోతున్నామో తెలుసా? మన బాలకృష్ణ గారిది. సో నందమూరి బాలకృష్ణ గారి పాటలు ఎన్ని ఉన్నాయండి? అసలు చాలా బ్యూటిఫుల్ హిట్ సాంగ్స్ అయితే ఉన్నాయి. మరి ఆ హిట్ సూపర్ హిట్ సాంగ్స్ అని కూడా మీకోసం వినిపించడానికి నేనైతే రెడీగా ఉన్నాను. వివిధాల్లో ఈరోజు మనం బాలకృష్ణ గారి మాస్ సాంగ్స్ అన్ని కూడా విని ఎంజాయ్ చేసేద్దాం. మరి ఫస్ట్ అయితే మీకోసం అఖండ టూ, తర్వాత ధర్మక్షేత్రం, చెన్నకేశవరెడ్డి, గౌతమపుత్ర శాతకర్ణి, ఇలా వరుసగా బోల్డ్ అని మంచి మంచి సాంగ్స్ రెడీగా ఉన్నాయి. స్టేడియం టూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈజ్ యువర్ ఆర్జే తేజు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

వింటే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నందమూరి బాలకృష్ణ గారి సూపర్ హిట్ సాంగ్స్ అని వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కదా. మరి ఇక వివిధ ప్రోగ్రామ్ లో నెక్స్ట్ మళ్ళీ మనం వినబోయే పాట ఇప్పుడైతే గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా నుంచి విన్నేసాం. ఎన్ని రోజులైంది కదా ఈ సాంగ్ విని. ఇక లెజెండ్ నుంచి వినకపోతే ఎట్లా అండి? సో లెజెండ్ నుంచి ఒక ఎవర్గ్రీన్ సాంగ్ మీ కోసం బాలకృష్ణ గారి పాట వచ్చేస్తోంది. విజయ్ యేసుదాస్ అండ్ చిత్ర గారు పాడిన పాట, రామజోగ శాస్త్రి గారు లిరిక్స్ అందించారు. ఇక ఆ తర్వాత డాకు మహారాజ్ నుంచి సాంగ్ వస్తే ప్లే చేస్తాను, మహారథి సినిమా. సో ఇలా వరుసగా మీకోసం అందరి కోసం బాలకృష్ణ గారి పాటలు వినిపిస్తూ ఉంటాను. వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: BFM 101.3.
1: వింటూ తెలుస్తూ ఉన్నారు బాలకృష్ణ గారి పాటలు వివిధ ప్రోగ్రామ్ లో వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. యంగ్ హీరోస్ అయినా సరే సంవత్సరానికి ఒక సినిమా

అలా కొంచెం బ్రేక్ తీసుకుని మళ్ళీ ఇంకొక సినిమా అలా బ్రేక్ తీసుకుంటూ మెల్లగా ఫిల్మ్స్ కంప్లీట్ చేస్తారేమో కానీ మన బాలకృష్ణ గారు మాత్రం అస్సలు ఎక్కడ తగ్గట్లేదండి. సంవత్సరానికి ఎన్ని మూవీస్ లో అసలు షూటింగ్ లో ఎంత బిజీగా ఉంటున్నారంటే, ప్రస్తుతం ఎన్బీకే 111 ఫిల్మ్ తో చాలా బిజీ బిజీగా ఉన్నారు. ఆ సినిమా అలా షూటింగ్ జరుపుకుంటూనే మళ్ళీ వెంటనే ఇంకొక ఫిల్మ్ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్, ఐ మీన్ దానికి సంబంధించిన స్టోరీస్ వినడం, నెక్స్ట్ ఇంకా ఏం ఫిల్మ్స్ స్టార్ట్ చేద్దామని ఒకేసారి ఈ సంవత్సరంలోనే ఒక రెండు మూడు ఫిల్మ్స్ ఆయన చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఎప్పుడు అంత బిజీగా ఉంటూ మనల్ని ఎప్పుడు అలరిస్తూ ఎంతో హ్యాపీగా ఆయన హ్యాపీనెస్ ని కూడా మన ప్రేక్షకులందరికీ కూడా పంచుతూ ఎప్పుడు ఎనర్జెటిక్ గా ఆ డాన్సులు ఆ స్టెప్స్ చూస్తూ ఉంటే మనకు కూడా ఊపొస్తుంది కదా, మనకు కూడా ఆ డాన్సులు వేయాలనిపిస్తుంది. సో అంతటి మంచి మంచి సినిమాలు మనకు అందిస్తున్నారు బాలకృష్ణ గారు. మరి ఆయన నటించిన నరసింహనాయుడు, సమరసింహారెడ్డి మూవీస్ నుంచి సాంగ్స్ వినకపోతే ఎట్లా, మరి అవి కూడా వినేద్దాం. వివిధ ప్రోగ్రాంలో వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: విత్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెట్స్ పై వింటున్నారు. నేను మీ ఆర్జే తేజు. ఇక 4:50 అయిపోయింది కాబట్టి క్లాక్ లో టైం చూస్తే ఇప్పుడు వివిధ నుంచి మనం ఇప్పుడు వెన్నెల ప్రోగ్రామ్ అయితే వింటున్నాం. సో వెన్నెల స్పాన్సర్ ప్రోగ్రామ్ అయితే వింటారు.

అండ్ వెల్కమ్ టు వెనెలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. భార్యాభర్తలు పాలు నీళ్లలా కలిసిపోవాలని అంటూ ఉంటారు పెద్దలు. ఎవరైనా సరే కలకాలం ఒకరితో ఒకరు కలిసి బతకాలన్న ఆశతోనే వైవాహిక జీవితంలోకి అడుగు పెడతారు. ఎప్పటికైనా విడిపోవాలన్న కోరికతో ఎవరు కూడా కొత్త బంధంలోకి అడుగు పెట్టరు. పూర్వకాలంలో జీవిత భాగస్వాముల మధ్య అనురాగం, ప్రేమ, ఆప్యాయతతో పాటు ఓర్పు, సహనం ఉండేవి. అందువల్ల వారు తుది శ్వాస విడిచే వరకు ప్రాణానికి ప్రాణంగా బతికేవారు. కానీ నేటి తరంలో ఓర్పు, సహనం అనే లక్షణాలే కరువయ్యాయి. అందుకే పెళ్లైన జంటలు చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతూ ఉంటారు. కొందరైతే చిన్న గొడవలనే పెద్దవి చేసుకుని విడిపోయే స్టేజ్ వరకు వెళ్లిపోతారు. వివాహ బంధం తెగతెంపులు కావడానికి ప్రధానంగా మూడు విషయాలు కారణమవుతాయని ఫ్యామిలీ కౌన్సిలర్స్ చెప్తారు. అవేంటంటే ఇప్పుడు చేతన్ మీతో చెప్తాడు వెన్నెల ప్రోగ్రాంలు. ఇవి మీరు ఒక్కసారి విని కాస్త అర్థం చేసుకున్నట్టయితే ఇవి మీ వివాహ సంబంధమే కాదు పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ రిలేషన్షిప్స్ లో కూడా మీకు హెల్ప్ చేస్తాయి. పెళ్లైన కొత్తలో భార్యాభర్తలు ఇద్దరూ ఒకరిపై ఒకరు చాలా ప్రేమ కురిపిస్తారు. ఒకరంటే ఒకరు విడిచిపెట్టి ఉండలేనంత కేరింగ్ తీసుకుంటారు. ఇష్టాయిష్టాలు తెలుసుకుని భాగస్వామి మెప్పు పొందేందుకు ప్రయత్నిస్తారు. అయితే కాలం గడిచే కొద్దీ పిల్లలు పుట్టడం, కుటుంబ బాధ్యతలు మీద పట్టడంతో ఆ ఉత్సాహం అంతా నీరుగారిపోతుంది. ఒక్కసారి భాగస్వామిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు, అప్పుడే మళ్లీ సమస్యలు మొదలవుతాయి. చికాకులు, గొడవలతో జీవితం దుర్భరంగా మారిపోతుంది. అందువల్ల ఎన్ని పనులు బాధ్యతలున్నా పార్ట్నర్ను నిర్లక్ష్యం చేయకూడదు. ఆధిపత్యం కాపురంలో భార్యాభర్తలు ఇద్దరి పాత్ర కీలకమే. ఒకరు ఎక్కువ కాదు, మరొకరు తక్కువ కాదు, ఇద్దరూ సమానులే.

కాని కొందరు భార్యాభర్తలు సంసారంలో తనదే పై చేయిగా ఉండాలని ప్రయత్నిస్తారు. భార్యపై ఆధిపత్యం చెలాయించేందుకు భర్త, భర్తను డామినేట్ చేసేందుకు భార్య ప్రయత్నిస్తే ఆ కాపురం మూడాళ్ల ముచ్చటగానే ముగిసిపోతుంది. అందుకే జీవిత భాగస్వామిపై ఆధిపత్యం చెలాయించకుండా వారి ఇష్టాయిష్టాలేంటో తెలుసుకొని వారి మనసులో ఏముందో అర్థం చేసుకొని ప్రవర్తించాలి. మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. గౌరవం ఉండాలి. కాపురంలో దంపతులిద్దరూ ఒకరినొకరు గౌరవించుకోవడం చాలా ముఖ్యం. ఎదుటివారి అభిప్రాయాలకు తగిన గుర్తింపు ఇవ్వాలి. ప్రతి విషయంలోనూ నా మాటే నెగ్గాలి అని ఇద్దరిలో ఎవరు అనుకున్నా అది ఏదో ఒక రోజు సంసారాన్ని కూల్చేస్తుంది. కాబట్టి కాపురంలో భాగస్వాములు ఇద్దరూ ఎదుటివారిని గౌరవించాలి. భార్యాభర్తలు హ్యాపీగా ఉండాలంటే ఇప్పుడు చేతన్ చెప్పే టిప్స్ కొన్ని మీరు పాటించాల్సిందే. ఎప్పుడైనా సరే బంధం ఆనందంగా సాగిపోవాలంటే భార్యాభర్తలిద్దరూ కూడా కొన్ని టిప్స్ పాటించాలి. అప్పుడే వారి బంధం బాగుంటుంది, కలకాలం ఆనందమయంగా కొనసాగుతుంది. అసలు ఇంతకు వారిద్దరూ ఏం పాటించాలి, ఎలా ఉండాలనే విషయాలు గుర్తించి సైకాలజిస్టులు ఏం చెప్తున్నారో ఇప్పుడు చేతన్ మీతో షేర్ చేసుకుంటాడు. ఫోన్ పక్కన పెట్టండి. ఎస్, ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ ఫోన్కి తెగ అడిక్ట్ అయిపోతారు. ఎంతలా తినడమైనా పక్కన పెడతారేమో కానీ ఫోన్ మాత్రం పక్కన పెట్టరు. అయితే ఈ అలవాటు రిలేషన్షిప్స్కి మరింత ఎఫెక్ట్ చూపిస్తాయని నిపుణులు చెప్తున్నారు. మీ బంధం మధ్యలో ఫోన్ ప్రభావం అంతగా ఉండకూడదు. అందుకే మీరు మీ భాగస్వామితో గడిపే సమయంలో ఫోన్ని పక్కన పెట్టడం మర్చిపోవద్దు. ఇంపార్టెంట్ విషయం అయితేనే ఫోన్ అటెండ్ అవ్వండి, లేకపోతే వదిలేయండి. ప్రతి నోటిఫికేషన్ చూసుకుంటూ ఏముంటుందో అని పక్కన వారిని వదిలేసి ఆ ఫోన్లో ఉంటే మాత్రం మీ రిలేషన్షిప్ ఎఫెక్ట్ అయినట్టే. లైఫ్ పార్ట్నర్ ఎదురుగా అధికంగా ఫోన్ వాడడం అంత మంచిది కాదు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఫోన్ పక్కన పెట్టడం అలవాటు చేసుకోండి. దీనివల్ల మీ పార్ట్నర్తో మీరు హ్యాపీగా టైం స్పెండ్ చేయగలుగుతారు. కాబట్టి ఇప్పటి నుంచి మీ పార్ట్నర్తో గడిపే సమయంలో ఫోన్కి దూరంగా ఉండండి. ఒకప్పుడు పార్ట్నర్కి ఫోన్లో మెసేజెస్ చేసి కాల్ చేసి వీడియో కాల్స్లో అన్నీ చూసుకుంటారు. కానీ అదే పార్ట్నర్ ఇప్పుడు మీతో ఉంటే మళ్ళీ మీరు ఫోన్లో ఏం చేస్తున్నారు? సో కీప్ ద ఫోన్ అవుట్. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో ఎవరూ ఫ్యామిలీ లైఫ్ని అంతగా పట్టించుకోవడం లేదు. కానీ మీ పార్ట్నర్తో గడిపేందుకు ఒక రోజుని కేటాయించుకోండి. ఓ రకంగా చెప్పాలంటే ఆ రోజుని డెడికేట్ చేయండి, వారితో డేట్కి వెళ్ళండి. అలా చేయడం వల్ల మీ మధ్య బంధం మరింత బాగుంటుంది. అలా డేట్కి వెళ్ళాలనుకున్నప్పుడు రెగ్యులర్గా కాకుండా కాస్త కొత్తగా ప్లాన్ చేయండి. మంచి హోటల్ రూమ్ బుక్ చేసుకోండి, సర్ప్రైజెస్ ప్లాన్ చేయండి, గిఫ్ట్స్ ప్లాన్ చేసుకోండి. హ్యావ్ సమ్ అడ్వెంచర్ ఇన్ యువర్ లైఫ్. భార్యాభర్తలు అంటే ఎంతసేపు సినిమాలు షికార్లు మాత్రమే కాకుండా అప్పుడప్పుడు కలిసి ఇద్దరు అడ్వెంచర్స్ చేయండి. ఇలా చేయడం వల్ల ఓ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్సెస్ మీ సొంతం అవుతాయి. తెలియని ప్రాంతాలకు వెళ్ళండి, అక్కడ సాధ్యమైనంత వరకు సమయాన్ని గడపండి. ఇలా చేయడం వల్ల మీ పార్ట్నర్ గురించి కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. మీ రిలేషన్షిప్ బాగుండాలంటే ఒకరితో ఒకరు టైం స్పెండ్ చేయండి. ఇలా చేయడంలో మీరు పర్సనల్ టైంని బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. కాబట్టి ఎప్పుడు రొటీన్ కాకుండా అప్పుడప్పుడు కొంచెం వెరైటీగా చేయండి. వెరైటీ ఈజ్ ద స్పైస్ ఆఫ్ లైఫ్ అంటారుగా. చాలా వరకు సర్ప్రైజెస్ అంటే ఇష్టపడతారు. ఇది మన స్నేహితుల నుంచి అయితే ఆ ఆనందం రెట్టింపుగా ఉంటుంది. ఇది లవర్స్ కపుల్స్ మధ్యలో బాగా పనిచేస్తుంది. కాబట్టి అప్పుడప్పుడు ఒకరికొకరు సర్ప్రైజెస్ ఇచ్చుకోవడం చేస్తుండండి. ఇది చాలా మంచి అలవాటు. ఎందుకంటే తమ స్నేహితులు తమ కోసం ఆలోచించి ఏదైనా చేశారు అన్న ఆనందమే ఎదుటివారిని ఎక్కువగా ఆకర్షిస్తుంది. కాబట్టి ఒకరికొకరు సర్ప్రైజెస్ ఇచ్చి పుచ్చుకోండి. మెచ్చుకోవడం మర్చిపోవద్దు సుమా అంటారు. ఏదైనా గొడవలు తలెత్తినప్పుడు ఒకరినొకరు తిట్టుకుంటారు. అదే ఏదైనా మంచి పని చేస్తే మాత్రం మెచ్చుకోరు. కానీ ఇలా ఎప్పుడూ చేయకూడదు. పార్ట్నర్స్ ఎవరైనా సరే ఏదైనా మంచి పని చేస్తే ఒకరినొకరు మెచ్చుకోవడం మరవద్దు. ఫర్ ఎగ్జాంపుల్, వంట బాగా చేస్తే భార్యని భర్త మెచ్చుకోవడం వల్ల ఆ వంట చేసే

ఉండేందుకు అప్పటి వరకు భార్య పడిన కష్టాన్ని మొత్తం మర్చిపోతుంది. ఇదే భర్త విషయంలోనూ, ఏదైనా తను మంచి పని చేస్తే భార్య మెచ్చుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల ఇద్దరి మధ్య ఓ సానుకూల బంధం ఏర్పడుతుంది. ఇద్దరూ కలిసి సమయం గడపండి, మీకంటూ కాస్త సమయాన్ని కేటాయించుకోండి, ఆ సమయంలో ఆనందంగా సమయం గడపండి. ఇలా చేయడం వల్ల మీ ఇద్దరికంటూ ఓ సమయం ఏర్పడుతుంది. ఈ సమయంలో ఆనందంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి రిలేషన్షిప్ అయినా ఆనందమయంగా మారుతుంది. వెల్ డియర్ ఫ్రెండ్స్, విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హౌ టు స్పైస్ అప్ యువర్ లైఫ్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్. I'll get back to you with more such useful information in our next segment. Till then, bye. మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఈమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

BFM 101.3. ఆకాశవాణి కర్నూలు కేంద్రం.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు వినండి కర్నూలులో త్యాగరాజ సంగీత కళా సమితి సభ్యుల సమర్పణలో స్వరకీర్తనం సంగీత రూపకం. సంగీతం సమకూర్చిన వారు శ్రీమతి సరస్వతమ్మ, నిర్వహణ శ్రీ ఏ బాలకృష్ణ.
1: కర్నూలు శ్రీ త్యాగరాజ సంగీత కళా సమితి సభ్యులు సమర్పించిన స్వర కీర్తనం సంగీత రూపకం వింటారు. గానం డి సరిత, ఈఎస్ సుందరి, జి రాధిక, జి దీపిక, పి సుష్మారెడ్డి, టి నిఖిల, ఏ కృష్ణకాశ్యప్. వాద్య సహకారం వయలిన్ శ్రీ ఆర్ఎస్ ఏలియా, మృదంగం శ్రీ కె నాగరాజ్, సంగీతం శ్రీమతి ఏ సరస్వతమ్మ, కార్యక్రమ నిర్వహణ శ్రీ ఏ బాలకృష్ణ. స్వర కీర్తనం సంగీత రూపకం.

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు అన్న ఓ మహానుభావుడు మే 1767 వైశాఖ శుద్ధ పంచమి నాడు జన్మించారు. ఆయన ఎన్నో వేల కీర్తనలు పాడి శ్రీరాముని సేవలో ధన్యులయ్యారు. ఆయన ఎవరో కాదు, మన త్యాగరాజస్వామివారు. ఇప్పుడు ఆయన రచించిన కీర్తనలో ఒక కీర్తన అభీష్టవరద ఆదితాళం హంసధ్వని రాగంలో గానం చేస్తారు.

ముత్తుస్వామి దీక్షితుల వారు 1775వ సంవత్సరం పాల్గుణ మాసం కృతికా నక్షత్రంలో జన్మించారు. ఆయన కీర్తించిన కీర్తనల్లోని ఒక కీర్తన శ్రీ సరస్వతి.

0: ఇప్పుడు వింటాము ప్రకటన.
1: Are you constantly sneezing, have a blocked nose, or are suffering from allergy problems? Let's hear expert advice from city's renowned doctor.
2: Dr. Shekhar, general physician from Mandya. చాలా మంది అలర్జీలను చిన్న సమస్యగా భావిస్తారు, కానీ ఇవి రోజువారీ జీవితంపై గణనీయమైన ప్రభావం చూపించవచ్చు. ముక్కు బ్లాక్ అవ్వడం వల్ల నిద్రలో అంతరాయం కలగడం, అలసటగా అనిపించడం, తలనొప్పి రావడం, పనిలో లేదా చదువులో దృష్టి సారించకపోవడం ఇలా కష్టమవచ్చు. కొంతమందికి సరిగ్గా శ్వాస తీసుకోలేక చిరాకు కూడా కలుగుతుంది. అలాగే కొంతమందికి పోస్ట్ నేసల్ ఫిట్ అంటే తరచూ గొంతులో తెమ్మలలా ఫామ్ అవ్వడం.
1: A show in public interest by Dr. Reddy's Laboratories. This information is not a substitute for medical advice. Please consult your doctor while prepared with care. Dr. Reddy's assumes no liability for its content.

ఆబాల గోపాలాన్ని అలరించేవి శ్రీ అన్నమయ్య కీర్తనలు. శ్రీ అన్నమయ్య 1423 కడప జిల్లా తాళపాక గ్రామంలో జన్మించారు. వారు శ్రీ మహాలక్ష్మిని వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ ఎన్నో కీర్తనలు రచించారు. అందులో శ్రీ మహాలక్ష్మిని స్తుతిస్తూ వర్ణిస్తూ ఓ కీర్తన కరహరప్రియ రాగం ఆదితాళం ఒకపరికొకపరి వయ్యారమై అని గానం చేస్తున్నారు.

0: ఇప్పుడు విందాం ఆ ప్రకటన.
1: Are you constantly sneezing, have a blocked nose, or are suffering from allergy problems? Let's hear expert advice from city's renowned doctor.
2: Prabhatendra Shekhar, dental physician from Mandya. చాలా మంది అలర్జీలను చిన్న సమస్యగా భావిస్తారు, కానీ ఇవి రోజువారి జీవితంపై గణనీయమైన ప్రభావం చూపించవచ్చు. ముక్కు బ్లాక్ అవ్వడం వల్ల నిద్రలో అంతరాయం కలగడం, అలసటగా అనిపించడం, తలనొప్పి రావడం, పనిలో లేదా చదువులో దృష్టి సారించకపోవడం ఇలా కష్టమవచ్చు. కొంతమందికి సరిగ్గా శ్వాస తీసుకోలేక చిరాకు కూడా కలుగుతుంది. అలాగే కొంతమందికి పోస్ట్ నేసల్ డ్రిప్ అంటే తరచూ గొంతులో తెమ్మలలా ఫామ్ అవ్వడం.
1: A show in public interest by Dr. Reddy's Laboratories. This information is not a substitute for medical advice. Please consult your doctor while prepared with care. Dr. Reddy's assumes no liability for its content.

ఇప్పుడు పాడబోయే పాట నారాయణ తీర్థుల వారిది. నారాయణ తీర్థుల వారు 1635వ సంవత్సరం గుంటూరు జిల్లా మంగళగిరిలో జన్మించారు. ఆయన కీర్తనల్లోని మచ్చుకు ఒక కీర్తన బిళహరి రాగం ఆదితాళం పూరయ మమకామం.

రామదాసు 1630-1640 ప్రాంతమున నెలకొండలో జన్మించారు. ఆయన శ్రీరామునిపై ఎన్నో కీర్తనలు రచించి స్తుతించారు. ఆయన కీర్తనల్లో ఒకటి చరణములే నమ్మితి కాఫీరాగం ఆదితాళం గానం చేయబోతున్నారు.

1484 సంవత్సరంలో పురంధరదాసరు జన్మించారు. ఆయన కన్నడ సాహిత్యంలో ఎన్నో కీర్తనలు రచించారు. ముఖ్యంగా పురంధరదాసరు వారు రచించిన విఠలుని కీర్తనలు ప్రఖ్యాతిగాంచాయి. అందులోని ఒక కీర్తన యారే రంగన హిందోళి రాగం ఆదితాళంలో గానం చేస్తున్నారు.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఓ ప్రకటన.
1: Are you constantly sneezing, have a blocked nose, or are suffering from allergy problems? Let's hear expert advice from city's renowned doctor.
2: ప్రతిభచంద్ర శేఖర్, డెంటల్ ఫిజిషియన్ ఫ్రమ్ నంద్యాల. చాలా మంది అలర్జీలను చిన్న సమస్యగా భావిస్తారు, కానీ ఇవి రోజువారీ జీవితంపై గణనీయమైన ప్రభావం చూపించవచ్చు. ముక్కు బ్లాక్ అవ్వడం వల్ల నిద్రలో అంతరాయం కలగడం, అలసటగా అనిపించడం, తలనొప్పి రావడం, పనిలో లేదా చదువులో దృష్టి సారించకపోవడం ఇలా కష్టమవచ్చు. కొంతమందికి సరిగ్గా శ్వాస తీసుకోలేక చిరాకు కూడా కలుగుతుంది. అలాగే కొంతమందికి పోస్ట్ నేసల్ గ్రిప్ అంటే తరచూ గొంతులో దెమ్మలలా ఫామ్ అవ్వడం.
1: A showed in public interest by Dr. Reddy's Laboratories. This information is not a substitute for medical advice. Please consult your doctor. While prepared with care, Dr. Reddy's assumes no liability for its content.
0: మీరు ఇంతవరకు కర్నూలు త్యాగరాజ సంగీత కళా సమితి సభ్యుల సమర్పణలో స్వరకీర్తనం సంగీత రూపకం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సంధ్యారాగం తెలుగు సినీ గీతాలు కార్యక్రమంలో ముందుగా విందాం తాగుడు మూతల దాంపత్యం. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన వేటూరు గీతం. సంగీతం సమకూర్చిన వారు ఎంఎం కీరవాణి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: సంధ్యారాగంలో తర్వాత విందాం. ఎంఎం కిరవాణి స్వీయ సంగీత నిర్వహణలో గంగతో కలిసి వాడిన పాట, చిత్రం పేరు ఈ అబ్బాయి చాలా మంచోడు.

విన్న పాట గరగట గోపయ్య చిత్రంలో ఉంది గానం మనోచిత్ర. సాహిత్యం రాజశ్రీ, సంగీతం ఇళయరాజా. సంధ్య రాగంలో తర్వాత విందాం. ఆకోష్ సంగీత నిర్వహణలో మనో పాడిన పాట, చిత్రం పేరు హరిశ్చంద్ర.

విన్న పాట కాలపాని చిత్రంలోనిది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర సంధ్యారాగంలో. చివరిగా విందాం రాజశ్రీ సాహిత్యం, ఇళయరాజా సంగీతం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ పాడిన పాట ఖైదీ వేట, చిత్రం పేరు

0: మీరు వినే పాటతో ఈనాటి సంధ్యారాగం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. ఈ పూట ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు వింటారు. వినే ముందు కొన్ని ప్రకటనలు.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడువులో తామర
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఈ ప్రసారంలో సాయంత్రం 6:25 అభిరుచి కార్యక్రమం ఉంటుంది. కుటుంబ సంక్షేమ గీతం 7:00. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. పల్లెసిమ్మలు కార్యక్రమంలో 7:15 వర్మి కంపోస్టు తయారీ ఉపయోగాల గురించి జి శ్వేత గారి ప్రసంగం ఉంటుంది. అలాగే జానపద గీతాలు ప్రకటనలు ఉంటాయి ఇవాళ పల్లెసిమ్మలు కార్యక్రమంలో. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. సమర్పణ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. 8:00 జానపద సంగీతం. ఇందులో శ్రీ పి పెద్ద సవారన్న బృందం పాడిన జానపద గీతాలుంటాయి. 8:15 చిత్రసీమ. రాత్రి 8:30 తెలుగులో జాతీయ వార్తలుంటాయి విజయవాడ కేంద్రం నుండి. 8

0: 40 నిమిషాలకు లలిత గీతం, 8:45 హిందీలో వార్తలు, 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఈరోజు రాత్రి 9:30 హలో కర్నూలు ఎఫ్ఎం తెలుగు సినీ గీతాల ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఉంటుంది. 10 గంటలకు ఏకచిత్రగానంలో ప్రేమాభిషేకం చిత్రం నుండి పాటలుంటాయి. 10:30 అలనాటి మధుర గీతాలు. రాత్రి 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలుంటాయి ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు.
1: సరుకులు పట్టి ఇచ్చింది కట్టినావా?
2: ఆ, ఎప్పుడో కట్టినానమ్మా. ఎత్తుకోబా.
1: ఎట్లా ఎత్తుకుపోయేది? నువ్వేమైనా క్యారీ బ్యాగ్ ఇచ్చినావా?
2: క్యారీ బ్యాగులు బ్యాన్ అంట కదమ్మా, అవి ఎట్లా?
1: క్యారీ బ్యాగ్ కు 2 రూపాయలు ఖర్చు అవుతుందని కథలు చెప్పాకు. వేలకు వేలు సరుకులు కొంటాం గానీ క్యారీ బ్యాగ్ ఇచ్చేకి బాధ. బ్యాన్ అంట బ్యాన్.
3: చట్టాలు ఎన్ని చేసినా మనం ఆచరించుకుంటే వ్యర్థమే. చిత్తశుద్ధితో క్యారీ బ్యాగుల వాడకం ఆపండి, పర్యావరణాన్ని పరిరక్షించండి. రే బజారీ
4: అయ్యా,
3: ఇంట్లో పనికిరాని టైర్లు, కవర్లు, ప్లాస్టిక్ సామాన్లు ఎతకపోయి చెరువులో వేసి కాల్చిరా, ఇల్లు ఖాళీ అవుతుంది.
4: అలాగయ్యా, కాల్చొత్తా.
0: టైర్లు, ప్లాస్టిక్ సామాన్లు, కవర్లు ఎలా పడితే అలా కాల్చరాదు. అది పర్యావరణానికి హాని చేయటమే కాక ప్రజలకు, పశువులకు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు కలగజేస్తాయి.
5: క్యారీ బ్యాగుల వాడకం మానండి, ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టండి.
0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 6:05 కావస్తోంది. మరి కాసేపట్లో ఢిల్లీ కేంద్రం నుండి ఆంగ్లంలో వార్తలు వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఇక వార్తల వివరాలు. డ్రగ్స్పై పోరాటం అంటే యువత భవిష్యత్ను కాపాడడమే అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి తన సందేశాన్ని అందిస్తూ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, డ్రగ్స్ అక్రమ రవాణాదారులను చట్టం ముందు నిలబెడతామని అన్నారు. డ్రగ్స్ మహమ్మారి బారిన పడ్డ వారికి అన్ని విధాల సహాయం అందించి సాధారణ జీవితంలోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాల రవాణాపై జీరో టాలరెన్స్ విధానంతో ప్రభుత్వం ముందుకు వెళుతోందని, ప్రతి కుటుంబానికి సురక్షిత భవిష్యత్ అందించేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. డ్రగ్స్ వద్దు బ్రో ప్రచారానికి ప్రజలంతా సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు. వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులను ఆదేశించారు. తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ, దోమల నియంత్రణ చర్యలపై ఆ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, కమిషనర్ కృష్ణతేజ, ఇతర ఉన్నతాధికారులతో ఈరోజు అమరావతిలో ఉప ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. ప్రజారోగ్య పరిరక్షణను ప్రతి గ్రామ పంచాయతీ అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకోవాలని సూచించారు. క్రమం తప్పకుండా పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని, అన్ని పంచాయతీల్లోనూ బ్లీచింగ్ పౌడర్, క్లోరిన్ బిళ్లలు తగిన మోతాదులో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా అవగాహన కల్పించాలని, ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. ప్రతి శుక్రవారం అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి మురుగునీటి నిల్వలను తొలగించే ఏర్పాటు చేయాలన్నారు. దోమలు పెరిగితే డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, ప్రతి గ్రామంలో క్రమం తప్పకుండా ఫాగింగ్ నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. ముహర్రం త్యాగానికి, సత్యానికి గుర్తుగా నిలుస్తుందని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం కోనేరు సెంటర్లో ముహర్రం పండుగ సందర్భంగా ఈరోజు ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని మాట్లాడుతూ,
1: కర్బలా మైదానంలో అసూలు బాసినటువంటి అమరవీరుల కోసం వారి త్యాగాల్ని స్మరించుకుంటూ, మరి నేటి సమాజంలో కూడా వాళ్ళ త్యాగాలను మరొకసారి గుర్తు చేయాలన్న ఉద్దేశంతో ఈ మొహరం కార్యక్రమాన్ని చేసుకుని వాళ్ళకి చెస్ట్ బీటింగ్ చేసుకుని రక్త తర్పణ ద్వారా వాళ్ళకి నివాళులు అర్పించుకుంటూ ఉంటారు. ఇది దేశ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చేసుకుంటారు. దానికి తగ్గట్టుగా ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసి ఎవరికి ఇబ్బంది రాకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానీ, విటమిన్ ట్యాబ్లెట్స్ కానీ అవైలబిలిటీలో ఉంచడం జరిగింది.
0: ఆంధ్రప్రదేశ్ ఈగల్ పోలీస్ విభాగం సమర్థవంతంగా పనిచేస్తోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ చెప్పారు. ఢిల్లీ నుండి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, పోలీసు ఉన్నతాధికారులు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తదితర విభాగాల అధికారులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృశ్య మాధ్యమ విధానంలో సమావేశం ఈరోజు నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ మాట్లాడుతూ, గతంలో ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతం గంజాయి రవాణాకు అనుకూలంగా పేరు పొందిందని, నేడు ఆంధ్రప్రదేశ్

0: మాదక ద్రవ్యాల నియంత్రణలో జాతీయ స్థాయిలో ఆదర్శంగా నిలిచిందన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఈగిల్ ప్రధాన కార్యాలయం రాష్ట్ర మాదక ద్రవ్యాల నిరోధక వ్యవస్థకు కేంద్రీకృత నిఘా కేంద్రంగా పనిచేస్తోందని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు అందరూ సహకారం అందించాలని హోంమంత్రి వంగలపూడి అనిత కోరారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈరోజు నిర్వహించిన నషాముక్త్ భారత్ అభియాన్ వికసిత్ భారత్కి పెహచాన్ కార్యక్రమంలో హోంమంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈగల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నామని తెలిపారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని మంత్రి పిలుపునిస్తూ,
1: గాంజాకి అలవాటు పడిన తర్వాత ఏం చేయాలి అనే దానికన్నా గాంజాలకి డ్రగ్స్ కి అలవాటు పడకుండా యువతని ఎలా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అనేకమైన ప్రోగ్రాములు తీసుకుంటుంది. దగ్గర దగ్గర 13 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు స్టార్ట్ చేయడానికి చాలా ఉత్సుకత చూపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ జనరేషన్ కి మీరు కింగ్స్ క్వీన్స్, మీ తాలూకా శక్తి సామర్థ్యాన్ని మీరు ఎంత జాగ్రత్తగా వినియోగించుకుంటే అవకాశాలు వస్తాయో మీరందరూ ఆలోచన చేసుకోవాలి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ వినియోగంపై ప్రజల్లో మరింతగా అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలోని ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆర్టీజీఎస్పై మంత్రి లోకేష్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీజీఎస్ లక్ష్యాలు, ప్రాజెక్టుల ప్రగతిపై ఆ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రభుత్వ శాఖల సమాచారాన్ని క్రోడీకరించేందుకు చేపట్టిన డేటా లేక్ పనులను జూలై నాటికి పూర్తి కావాలని ఆదేశించారు. కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల మంజూరులో అడ్డంకులు తొలగించాలన్నారు. రేషన్ కార్డు విభజన, కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడం, తొలగించే ప్రక్రియను మరింత సులభతరం చేయాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరంలో స్థానిక పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, శాసనసభ్యులు అదితి విజయలక్ష్మి గజపతిరాజు, కోళ్ల లలిత కుమారిలతో కలిసి మంత్రి ఈరోజు ప్రజాదర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ప్రజల నుండి వినతులను స్వీకరించారు. సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజారంజకంగా పాలన కొనసాగిస్తున్నదని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ఎస్ఐఆర్ జిల్లా అంతటా కొనసాగుతోందని కలెక్టర్ చదలవాడ నాగరాణి చెప్పారు. తాడేపల్లిగూడెంలో జరుగుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ఆమె ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 18 ఏళ్ల వయస్సు నిండిన వారిని ఓటర్ల జాబితాలో చేర్చడంతో పాటు అర్హులైన వారందరినీ ఓటర్ల జాబితాలో ఉండే విధంగా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఓటర్ల జాబితాను పారదర్శకంగా తయారు చేసేందుకు కట్టుబడి ఉన్నామని కలెక్టర్ పేర్కొంటూ,
2: ఇంటింటికి ఎన్రోల్మెంట్ ఫార్మ్స్ అందివ్వడం, అర్హులైన సిటిజన్స్ అందరినీ కూడా ఓటర్స్ గా యాడ్ చేయడానికి మేము చర్యలు తీసుకుంటున్నాము. 18 ఇయర్స్ రీసెంట్ గా కంప్లీట్ అయిన అడల్ట్స్, ఓల్డ్ ఏజ్ బెడ్ రిడెన్ పేషెంట్స్, డిసేబుల్డ్ పీపుల్, 21st జూలై పబ్లిష్ చేసే ఓటర్ లిస్ట్ టైం కి ఒక క్లీన్ లిస్ట్ అనేది తయారు చేసుకోవాలని చెప్పేసి మా యొక్క లక్ష్యంగా ముందుకెళ్తున్నాము.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఆల్ ఇండియా రేడియో న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఆల్ ఇండియా రేడియో న్యూస్, డిడి న్యూస్, పిఎంఓ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. వాతావరణం. ఆగ్నేయ మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈరోజు ఉత్తర తెలంగాణ, దాని పరిసర ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానంలలో కొన్ని చోట్ల ఈరోజు, రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని వివరాలను వాతావరణ శాఖ అధికారి వెంకటరావు తెలియజేస్తూ,
3: ఉపరితల ఆవర్తనం సగసముద్ర మట్టానికి 3.1 నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నది. ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాములు తేలిపాటి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు మరియు రేపు తేలిపాటి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల రేపు

0: అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది.
1: ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకాలను ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ రాజమహేంద్రవరం రీజనల్ మేనేజర్ పి శ్యామ్ నవీన్ కుమార్ కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా దేవగుప్తంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఆవరణలో ఈ రోజు జరిగిన క్రెడిట్ అవుట్రీచ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. రేపు ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు వింటారు. వినే ముందు ఓ ప్రకటన.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవీ డాట్ ఇన్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: రేపటి ప్రసారంలో రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం ఉంటుంది. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. భక్తిరంజని కార్యక్రమంలో 6:10 పివి అనంతశయనం బృందం ఆలపించిన శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం ప్రసారమవుతుంది. 6:30 సూక్తి సుధలో శ్రీమతి సమ్మెట ఉమాదేవి గారి హితోక్తులుంటాయి. పొలం పనుల కార్యక్రమం రేపు ఉదయం 6:35 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు రిలే వింటారు. 6:55 ప్రసార వివరాలు. 7:00 లలితగీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. కాంతిరేఖలు కార్యక్రమంలో 7:15 పత్రికా సమాచారం ఉంటుంది. అలాగే క్యాన్సర్ నివారణలో అవగాహన కార్యక్రమాల గురించి డాక్టర్ బి రవీంద్రబాబు గారితో పరిచయం ఉంటుంది. అలాగే చరిత్రలో ఈరోజు ప్రత్యేకత ప్రకటనలు ఉంటాయి. రేపటి కాంతిరేఖలు కార్యక్రమంలో రేపు ఉదయం 8:00 హిందీలో వార్తలు, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:35 అభిరుచి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినీ గీతాలు వింటారు. 9:30 చిత్రాంజలి. 10:00 వసుదైక కుటుంబం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. అనంతరం ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలుంటాయి. 11:00 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 12:40 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. 1:20 ప్రాంతీయ వార్తలుంటాయి విజయవాడ కేంద్రం నుండి. 12:30 తిరిగి వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 2:00 జాతీయ వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 2:30 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. రేపు సాయంత్రం 5:00 పుట్టింటి బంగారం హాస్యనాటిక ప్రసారమవుతుంది. రచన పి లక్ష్మీదేవి, నిర్వహణ దేవదాస్. అనంతరం సంధ్యారాగం తెలుగు సినీ గీతాల కార్యక్రమం ఉంటుంది. 6:00 ప్రసార వివరాలుంటాయి. 6:05 ఢిల్లీ కేంద్రం నుండి ఆంగ్లంలో వార్తలు వింటారు. 6:10 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు రిలే అవుతాయి. రేపు సాయంత్రం 6:25 అభిరుచి ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినీ గీతాలుంటాయి. 7:00 కుటుంబ సంక్షేమ గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో వర్షాకాలంలో పశువుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కోసిగి మండలం అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పి వెంకట సుబ్బయ్య గారి ప్రసంగం ఉంటుంది. అలాగే జానపద గీతాలు ప్రకటనలు ప్రసారమవుతాయి రేపటి కిసాన్ వాణి కార్యక్రమంలో.

7:45 మహిళా ప్రభుల కుటుంబ నిర్వహణలో మహిళలు గమనించాల్సిన ముఖ్య విషయాల గురించి కె పార్వతి గారి ప్రసంగం ఉంటుంది. 8:00 హలో కర్నూలు ఎఫ్ఎం, 8:30 తెలుగులో జాతీయ వార్తలుంటాయి విజయవాడ కేంద్రం నుండి. అనంతరం 8:40 లలిత గీతం వింటారు. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. రేపు రాత్రి 9:30 గజల్స్ సంగీత కార్యక్రమంలో భూపిందర్ మిథాలి ఆలపించిన హిందీ గజల్స్ ప్రసారమవుతాయి. 10:00 ఏకచిత్రగానంలో ఎంసీఏ మిడిల్ క్లాస్ అబ్బాయి చిత్రం నుండి పాటలుంటాయి. అలనాటి మధుర గీతాలు రాత్రి 10:30. 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి రేపు ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు వినండి అభిరుచి ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినీ గీతాలు. ముందుగా విందాం వేటగాడు. ఈ చిత్రం నుండి చక్రవర్తి సంగీత నిర్వహణలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన గీతం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాపా భూమేశ్వర్, భూలక్ష్మి, పారిపల్లి శ్రీశాంక్, జోగ అద్వైత, దాసరి రాజేశ్వర్, లలిత, అక్షర, బండి శివాజీ, చంద్రకళ, ఇంకా సహస్ర, జోగ నర్సయ్య, పద్మ, శ్రీహర్షిణి, బాస నరేందర్, శ్యామల భారతి, గుజ్జేటి ఆనంద్, సరోజిని, శ్రీనిక, బండి కిషోర్, హరిప్రియ, వేదశ్రీ, నవీన్ గౌడ్, వర్షిణి, అశ్విన్, జోగ నర్సయ్య, లక్ష్మి, శ్రీ అద్వైత వారి మిత్రులు, అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నంబర్ బస్తీ నుండి రాస్తున్నారు భారత్ లాల్, పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజ్, నందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోద్, లక్ష్మి, ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్. వీరంతా కోరుతున్న పాట వేటగాడు చిత్రంలో ఉంది.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
2: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
4: అభిరుచిలో తర్వాత శ్రోతలు కర్నూలు మద్దూరు నగర్ నుండి కాటగారు ధర్మరాజు, లక్ష్మీబాయి, లక్ష్మీనారాయణ, లక్ష్మణ్, బాలాజీ, శారద, విజయ, వాసవి, వైష్ణవి, ఉదిత్, ప్రణీత్, విజయ్, వినోద్, ఉపజ్ఞ, నవిజ్ఞ, చంద్రిక, చార్విక్, విష్ణుప్రసాద్, ఇంకా కరీంనగర్ జిల్లా అమనగుర్తు నుండి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, నంగి రామకృష్ణయ్య, గంగాధర శ్రీనివాస్, శివకోటి శేఖర్, పున్నా వెంకటేశం, కార్తీక్, బండి కృష్ణగౌడ్, అమరేందర్ వారి మిత్రులు వీరంతా కోరుతున్న పాట ప్రణయ గీతం చిత్రంలోంది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల బృందం. సాహిత్యం డాక్టర్ సి నారాయణరెడ్డి. సంగీతం రాజన్ నాగేంద్ర.

తర్వాత శ్రోతలు, మెట్పల్లి జగిత్యాల జిల్లా నుండి అనుమల్ల రాజేష్, లలిత, రాజేశ్వరి, నాగరాజు, అనుమల్ల హంసిని, హరిణి, నయన, మోక్షిత్, మహేష్, రజని, సుధీర, రజిత్, మణిచంద్ర, మణిదీప్, ఇంకా కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామలకోట నుండి దొగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర వీరంతా కోరుతున్న పాట అన్నయ్య చిత్రంలోంది. గానం ఉదిత్ నారాయణ్, సుజాత, సంగీతం సమకూర్చిన వారు మణిశర్మ.

అభిరుచిలో. తర్వాత గుప్పెడు మనసు ఈ చిత్రం నుండి ఎంఎస్ విశ్వనాథన్ సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఆత్రేయ గీతం వినండి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామం నుండి. మారెళ్ళ యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత, చిట్టి, రిక్కి, ఇంకా మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి మండలం సాయిపురి కాలనీ నుండి వనమా శేఖర్, రేఖ, లక్కీబాబు, అవియా, నవీన్ కుమార్, అశోక్ బాబు, బ్లేసి, శ్యామ్, వెంకటేష్ బాబు, అఖేల, బన్నాపురం, ఇంకా దశరథ్, వనజ, బాలనరసింహ, మహమ్మద్ సనతుల్లా, మహమ్మద్ సుబాన్, మహమ్మద్ రజాక్.

తర్వాత జీవన జ్యోతి. ఈ చిత్రం నుండి పి సుశీల పాడిన పాట వినండి. గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, స్వరకల్పన కెవి మహాదేవన్. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా కోరుట్ల రామ్నగర్ నుండి బంగి గణేష్, రజని, జయ, బెంగి కీర్తన, బెంగి విష్ణు, హర్షవర్ధన్, సత్యనారాయణ, రమ్య, త్రివేణి, రమేష్, వర్షిణి, ప్రియాంక, మహశ్రీ, వేదశ్రీ, బైండ్ల, తిరుపతి, ప్రభా, ప్రణీత, ఇంకా రుద్ర, రూప, చిన్నబాబు, సంధ్యారాణి, నాగమణి, చిట్టి, భూదేవి, భాగ్య వారి కుటుంబ సభ్యులు. అలాగే కర్నూలు జిల్లా కర్నూలు చితార్ వీధి నుండి మద్దయ్య, సాలమ్మ, చంద్రశేఖర్, లక్ష్మి, గురునందన్, మోక్షిత, పావని, రవిచంద్ర, దివ్య, శ్రీహరి, గీత, యశ్విన్, యశ్విత వారి కుటుంబ సభ్యులు. వీరంతా కోరుతున్న పాట జీవన జ్యోతి చిత్రంలో ఉంది.

అభిరుచిలో చివరిగా విందాం నోము ఈ చిత్రం నుండి. సత్యం సంగీత నిర్వహణలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు నంద్యాల జిల్లా పాణ్యం మండలం కందికాయపల్లె నుండి ఆర్తిమ్మ నాయుడు, వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి, అఖిల, అంజలి, అక్షయ్ కుమార్.

అభిరుచిలో చివరగవిందం అమర దీపం చిత్రం నుండి వీరామకృష్ణ పిసుశీల పాడిన వేటూరు గీతం సత్యం సంగీతంలో ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా జానకంపేట్ ఎడపల్లి నుండి చిలుక నారాయణ, అనసూయ, యమున వారి కుటుంబ సభ్యులు, అలాగే కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్వేత్.

0: మీరు విన్న ఈ పాటతో ఈనాటి అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు వినండి కుటుంబ సంక్షేమ గీతం. వినే ముందు ప్రకటన.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.

కుటుంబ సంక్షేమ గీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 7:05గా వస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పద్మకళ. ముందుగా ముఖ్యాంశాలు. మాదక ద్రవ్యరహిత దేశాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కృత్రిమ మేధ ఆవిష్కరణలు పారదర్శకత సామర్థ్యానికి సరికొత్త పునాదిగా మారుతోందని కేంద్ర సంస్కృతి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 28వ తేదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రారంభమవుతుంది. 2 T20ల సిరీస్లో భాగంగా భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ ఈ సాయంత్రం బెల్ఫాస్ట్లో ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. వార్తల ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన నషా ముక్త్ భారత అభియాన్ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతో నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రచారం ఒక శక్తివంతమైన ప్రజా ఉద్యమంగా మారిందన్నారు. మాదక ద్రవ్యరహిత దేశాన్ని నిర్మించాల్సిన ఆవశ్యకతపై కేంద్ర సహాయ మంత్రి బిఎల్ వర్మ రాసిన వ్యాసాన్ని సోషల్ మీడియాలో నరేంద్ర మోదీ పంచుకున్నారు. మాదక ద్రవ్యాల రహిత దేశాన్ని తద్వారా వికసిత్ భారత్ నిర్మించే మహాకార్యంలో ప్రతి పౌరుడు ముఖ్యంగా యువత భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. డ్రగ్స్ మహమ్మారి జాతీయ భద్రత సామాజిక స్థిరత్వం ఆర్థిక ప్రయోజనాలతో పాటు దేశ యువతను తీవ్రంగా వేధిస్తోందని దీనిపై అందరూ కలిసికట్టుగా యుద్దం ప్రకటించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన నార్కో కోఆర్డినేషన్ సెంటర్లో 10వ అత్యున్నత స్థాయి సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ 2004 నుండి 2014 మధ్య కాలంలో సుమారు 26 లక్షల కిలోల సింథటిక్ డ్రగ్స్ను స్వాధీనం చేసుకోగా 2014 నుండి 2026 మధ్య కాలంలో ఈ పరిణామం 1.18 కోట్ల కిలోలకు పెరిగిందన్నారు. డ్రగ్స్ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రభుత్వం చేపట్టిన ప్రచారం నిరంతరాయంగా ముందుకు సాగుతుందనడానికి ఈ గణాంకాలే నిదర్శనమని హోంమంత్రి స్పష్టం చేశారు.
1: मादक पदार्थों की समस्या केवल कानून व्यवस्था और सार्वजनिक स्वास्थ्य का मुद्दा नहीं है, नार्को टेररिज्म इको सिस्टम भी बन चुकी है। तो हमारी देश की आंतरिक सुरक्षा के लिए, हमारे देश के अर्थतंत्र की सुरक्षा के लिए और हमारे देश की युवा पीढ़ी के भविष्य के लिए ये हमारे लिए बहुत जरूरी है कि हम इस पर संपूर्ण विजय प्राप्त करें.
0: अंतर्जातीय मादक द्रव्याल दुर्विनियोगम అక్రమ రవాణాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నషా ముక్త్ భారత్ను నిర్మించేందుకు సామూహికంగా కృషి చేయాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తున్న విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు, ఇతర సంస్థలను ఉపరాష్ట్రపతి సామాజిక మాధ్యమ పోస్టులో అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఈ నెల 29 వరకు సీషెల్స్ దేశంలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆ దేశ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా హాజరవుతారు. ఈ వేడుకల్లో భారత రక్షణ దళాల బృందం, 2 నావికాదళ నౌకలు పాల్గొంటాయని విదేశ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఆ దేశ అధ్యక్షుడు డాక్టర్ పేట్రిక్ హార్మిల్తో సమావేశమవుతారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఆవిష్కరణలు పారదర్శకత సామర్థ్యానికి సరికొత్త పునాదిగా మారుతుందని కేంద్ర సంస్కృతి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్.

0: రావత్ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఏఐ ఇన్నోవేషన్ సమ్మిట్లో మంత్రి ప్రసంగిస్తూ, వికసిత భారత సంకల్పాన్ని సాకారం చేయడంలో ఆధునిక సాంకేతికత ఆవిష్కరణలు కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి తెలిపారు. దేశ ప్రగతి ఆవిష్కరణలు పరివర్తనాత్మక మార్పులను ముందుకు తీసుకెళ్లడంలో కృత్రిమ మేధ చార్టర్డ్ అకౌంటెన్సీ వృత్తి రెండు కూడా అత్యంత కీలకమైనవని షెకావత్ స్పష్టం చేశారు.
1: आने वाले समय में टूर ऑपरेटर्स की भूमिका को, ट्रैवल गाइड की भूमिका को, डेस्टिनेशन सिलेक्शन की भूमिका में आर्टिफिशियल इंटेलिजेंस अभी से बहुत बड़ा रोल प्ले करने लगी है. भारत जैसा देश जिसकी 10,000 साल से भी ज्यादा की पुरानी कंटिन्यूटी की सभ्यता है, हम अपने सभ्यगत यात्रा को दुनिया के पर्यटकों को आकर्षित करने के लिए एआई बेस्ड कंटेंट बना करके उनको आकर्षित कर सकते हैं, उनके बेहतर अनुभव दे सकते हैं.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 28 ఆదివారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 135వ సంచిక.

0: एआई बेस्ड कंटेंट बना करके उनको आकर्षित कर सकते हैं, उनके बेहतर अनुभव दे सकते हैं।
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 28 ఆదివారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 135వ సంచిక. ఫోరం ఆఫ్ రెగ్యులేటర్స్ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ అధ్యక్షత వహించారు. అన్ని రాష్ట్రాల విద్యుత్ నియంత్రణ మండలి, ఉమ్మడి విద్యుత్ నియంత్రణ మండలి చైర్పర్సన్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వినియోగదారులకు నమ్మకమైన నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందించడానికి, వారి సమస్యలను వేగంగా పరిష్కరించడానికి ఒక పారదర్శకమైన బాధ్యతాయుతమైన నియంత్రణ వ్యవస్థ అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇది వ్యాపార సరళీకరణ, జీవన సరళీకరణను మరింత పెంపొందిస్తుందని పేర్కొన్నారు. జాతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు భూటాన్ విద్యాశాఖ మంత్రి ఈజాంగ్ దే థాపాతో సమావేశమయ్యారు. ఉపాధ్యాయుల శిక్షణ, నైపుణ్యాభివృద్ది, ఉపాధి అవకాశాలు, డిజిటల్ విద్య, కృత్రిమ మేధ, పర్యాటకం, వైద్యం, సంపూర్ణ ఆరోగ్యం వంటి అంశాలపై చర్చించామని సామాజిక మాధ్యమ వేదికగా ఆయన తెలిపారు. అభ్యాసం, ఆవిష్కరణలు, సామర్థ్య పెంపొందింపు వంటి వాటిపై ఇరు దేశాలు కలిసి పనిచేయడానికి అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు. వివిధ ఐరోపా దేశాలకు చెందిన పాత్రికేయుల బృందంతో కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్లో ప్రస్తుతం జరుగుతున్న తీవ్రమైన పరిణామాలు, మార్పులు, ప్రపంచంలో నెలకొన్న అస్థిరత, భారత్ యూరప్ దేశాల మధ్య పెరుగుతున్న పరస్పర అవగాహన, సహకారం గురించి మంత్రి వారితో చర్చించారు. జర్నలిస్టుల భారత పర్యటన, ఇక్కడి అనుభవాలు భారతదేశంపై వారికి మరింత లోతైన అవగాహనను కల్పిస్తాయని, అలాగే భారత్ యూరప్ భాగస్వామ్య శక్తి సామర్థ్యాలను పెంపొందించడానికి ఎంతగానో దోహదపడతాయని డాక్టర్ జయశంకర్ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు దేశవ్యాప్తంగా మొహరంను అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. సత్యం, ధర్మం, న్యాయాన్ని రక్షించడం కోసం కర్బలా యుద్దంలో ప్రాణాలర్పించిన ప్రవక్త మహమ్మద్ మన్మడు, హజరత్ ఇమాం హుసేన్, ఆయన అనుచరుల అమరత్వానికి గుర్తుగా ఈ రోజును పాటిస్తారు. ఈ సందర్భంగా పీర్ల ఊరేగింపులు నిర్వహిస్తారు. మొహరం పండుగ సందర్భంగా హజరత్ ఇమాం హుస్సేన్ చేసిన త్యాగాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. హజరత్ ఇమాం సత్యం, న్యాయం అన్వేషణలో స్థిరంగా ఉండాలని, ఎందరికో స్ఫూర్తి నింపుతూనే ఉన్నారని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ పండుగ ధైర్యం, విశ్వాసంతో కూడిన శాశ్వత స్థిరత్వానికి గుర్తుగా నిలుస్తుందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. లండన్లోని లీ వ్యాలీ హాకీ అండ్ టెన్నిస్ సెంటర్లో జరిగే ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో భారత పురుషుల హాకీ జట్టు తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 10:30 ప్రారంభమవుతుంది. నిన్న ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో నిర్ణీత సమయానికి స్కోరు 2-2 సమం కాగా, షూటౌట్లో భారత్ 4-1 ఓటమి పాలైంది. ఆ మ్యాచ్ ముగిసిన 24 గంటల్లోపే భారత్ మళ్లీ ఇప్పుడు పాకిస్తాన్తో తమ సెమీఫైనల్ ముందస్తు మ్యాచ్ ఆడబోతోంది. భారత గౌరవ్ డీలక్స్ టూరిస్ట్ రైల్ ద్వారా డివైస్ ఈస్ట్ టెంపుల్ టూర్ పేరిట 11 రోజుల ప్యాకేజీని ఐఆర్సీటీసీ ప్రకటించింది. ఢిల్లీలో ప్రారంభమయ్యే ఈ రైలు ప్రయాణం ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తుంది. పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్, కోస్తా ఆంధ్రప్రదేశ్, కోస్తా కర్ణాటక, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. 2 T20 సిరీస్లో భాగంగా భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ ఈ సాయంత్రం బెల్ఫాస్ట్లో ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. కడపటి వార్తలందే సమయానికి ఐర్లాండ్ జట్టు 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 68 పరుగులతో ఆడుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మాదక ద్రవ్య రహిత దేశాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కృత్రిమ మేధ ఆవిష్కరణలు పారదర్శకత సామర్థ్యానికి సరికొత్త పునాదిగా మారుతుందని కేంద్ర సంస్కృతి పర్యాటక శాఖ మంత్రి

0: గజేంద్ర సింగ్ శెఖావత్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 28వ తేదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతతో సమాప్తం. రేపు ఉదయం 6:45కు ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తలతో కలుద్దాం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం పల్లె సీమలు ఈనాటి కార్యక్రమంలో ముందుగా విందాం వర్మి కంపోస్ట్ తయారీ ఉపయోగాల గురించి జి శ్వేత గారి ప్రసంగం.
2: వర్మి కంపోస్ట్ విచక్షణారహితంగా రసాయన ఎరువులను వాడడం వల్ల భూమిలో ఉన్న జీవరాశులు సమతుల్యత దెబ్బతిని భూములు నిస్సారమై ఉత్పాదక శక్తి క్షీణిస్తుంది. రైతులు సులభంగా లభ్యమయ్యే నత్రజని ఎరువులను ఎక్కువగా వాడడం వల్ల మొక్కల శాఖీయ భాగాలు బాగా ఎదిగి అనేక రకాల చీడపీడల బారిన పడి పంటలలో నష్టాలని చవిచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులు భూసారాన్ని పరిరక్షించడం కోసం తక్కువ ఖర్చుతో అన్ని పోషకాలను మొక్కకు అందించి ప్రామాణిక దిగుబడిని పొందడానికి గాను సేంద్రియ ఎరువులను వినియోగించాల్సిన అవసరం ఎంతో ఉంది. అటువంటి సేంద్రియ ఎరువులలో ముఖ్యమైనది వర్మి కంపోస్ట్. వానపాము లేదా ఎర్రల సంతతిని వృద్ధి చేయడాన్ని వర్మి కల్చర్ అని, ఈ వానపాముల వ్యర్థ పదార్థాలను ఆహారంగా తీసుకొని విసర్జించిన పదార్థాలను వర్మి కంపోస్ట్ అని అంటారు. వర్మి కంపోస్టుకు అవసరమైనవి వానపాములు. వానపాములు వెన్నముక్క లేని జీవులు. ఇందులో 3600 రకాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా 2 రకాలుగా చెప్పుకోదగినవి. బోరియాలు చెయ్యి రకము నేలను గుల్ల చేసి భూమి లోపలి పొరలలో ఉంటుంది. ఈ రకం వానపాము వర్మి కంపోస్ట్ తయారీకి అంతగా పనికిరాదు. బోరియాలు చెయ్యని రకము భూమిపై పొరలలో ఉంటూ బోరియాలు చెయ్యని రకము. ఇది వర్మి కంపోస్ట్ తయారీకి బాగా అనుకూలంగా ఉండి మట్టిలో గల సేంద్రియ పదార్థాలను తూనకాలు చేసి జీవన ఎరువును తయారు చేస్తాయి. కనుక రైతులు ఇటువంటి రకాలను ఎన్నుకోవడం మంచిది. వీటి జీవిత కాలము 2.5 సంవత్సరాలు. సేంద్రియ శేష వ్యర్థ పదార్థాలు పంట పొలాల్లోని వ్యవసాయ ఉత్పత్తుల శేష వ్యర్థ పదార్థాలు, ముఖ్యంగా చెత్త, ఆకులు, పశువుల విసర్జితాలు, కూరగాయల వ్యర్థాలు. వర్మి కంపోస్ట్ను ఎలా తయారు చేయాలి? మనకు పనికిరాని వ్యర్థ పదార్థాల నుండి వానపాముల ద్వారా జీవన ఎరువు తయారు చేయుటకు భూమిపై పొరలలో ఉండే రకాలను ఎంచుకోవడం లాభదాయకం. ఇవి భూమిపై పొరలలోనే ఉంటాయి కనుక వీటిని నేరుగా పడే వర్షము సూర్యరశ్మిల బారి నుండి రక్షించడానికి పాక లేదా చవకగా లభించే తాటాకులు ఉపయోగించే షెడ్ తయారు చేసుకోవాలి. 3 అడుగులు వెడల్పు, 1.5 అడుగు లోతు, అవసరమైనంత పొడవుతో బెడ్స్ తయారు చేయాలి. దీనికి గాను కడప బండలను ఉపయోగించుకోవచ్చు. ఇసుక పగిలిన ఇటుక ముక్కలతో 5 సెంటీమీటర్ల మందముతో బెడ్ అడుగున వేసుకుంటే ఎక్కువైన నీరు భూమిలోకి ఇంకడమే కాకుండా వానపాములు నేలలోనికి పోకుండా అడ్డంగా ఉంటుంది. బెడ్కు బెడ్కు మధ్య కనీసం 2 అడుగుల ఖాళీ ఉంచినట్లయితే నీరు చల్లేందుకు మరియు వానపాములకు గాలి సోకేందుకు వీలుగా ఉంటుంది. తరువాత 2-4 అంగుళాల మందం వరకు కూలిన వ్యర్థ పదార్థాలను చిన్న ముక్కలుగా చేసి వేయాలి. బెడ్డింగ్ మెటీరియల్గా కుళ్ళిన కొబ్బరి పీచు, కొబ్బరి ఆకులు, వరి గడ్డి, కలుపు మొక్కలను వేయవచ్చు. దీనిపైన 2-4 అంగుళాల మందాన కుళ్ళిన పశువుల ఎరువును వేయాలి. ఇలా సుమారు 12 అంగుళాల మందం వరకు పొరలు పొరలుగా వేసి నీళ్లు చిలకరించాలి. 48 గంటల తర్వాత 1 చదరపు మీటరుకు 1000 వానపాములు చప్పున బెడ్స్పై వదిలి వీటిపైన 6 అంగుళాల వరకు వ్యర్థ పదార్థాలను వేసి చివరగా బెడ్పై గోనె సంచులతో కప్పి ప్రతిరోజు నీళ్లు చిలకరిస్తూ పోయినట్లయితే సుమారుగా 6-8 వారాలలో నాణ్యమైన వర్మి కంపోస్ట్ తయారవుతుంది. కంపోస్ట్ తయారైనట్లు తెలుసుకోవడం ఎలా? ఎరువు నల్లగా ఉంటుంది.

0: చాలా తేలికగా ఉండి ఎక్కువ వానపాములు గోనె పట్టాలకు అంటుకొని ఉన్నట్లయితే ఎరువు తయారైందని తెలుసుకోవచ్చు. కంపోస్టు నుండి వానపాములను వేరు చేయడము. కంపోస్టు తయారీ అయిన తరువాత 2-3 రోజులు నీటిని చల్లడం ఆపేయాలి. అప్పుడు వానపాములు తేమను వెతుక్కుంటూ బెడ్ అడుగు భాగానికి చేరుకుంటాయి. తయారైన కంపోస్టును గోపురాలుగా చేసి 2-3 గంటలు ఉంచిన తరువాత జల్లెడలో జల్లించి సంచులలో నింపి చల్లని ప్రదేశంలో నిల్వ ఉంచుకోవాలి. తరువాత వానపాములను మరొక బెడ్కి మార్చుకోవాలి. కంపోస్టు తయారైన ప్రతిసారి వానపాముల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. కంపోస్టు తయారీలో జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి? గాజు ముక్కలు, ప్లాస్టిక్ లాంటివి వ్యర్థ పదార్థాలలో లేకుండా చూడాలి. బెడ్లో ఎల్లప్పుడూ 40-50% తేమ ఉండాలి. పదునైన పరికరాలను వాడరాదు. వానపాములకు గాయాలు తగలకుండా చూడాలి. ఎలుకలు, చీమలు, తొండలు ఇలాంటి పురుగు బారి నుండి రక్షించుకోవాలి. వర్మీ కంపోస్ట్ వల్ల వచ్చే ప్రయోజనాలు. వర్మీ కంపోస్ట్ ఎరువుగా మిగతా సేంద్రియ ఎరువుతో పోల్చుకుంటే 10% పోషక పదార్థాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా మొక్కలకు కావాల్సిన పలు రకాల ఎంజైమ్లు, హార్మోన్లు, రోగ నిరోధక శక్తిని పెంచే ఆక్సినోమైటులను సమపాలల్లో ఉంది. మొక్కలను ఆరోగ్యంగా ఉంచి పురుగు మందుల ఆవశ్యకతను పరోక్షంగా తగ్గిస్తుంది. నేలను సారవంతము చేసే సూక్ష్మ జీవుల పెరుగుదలకు తోడ్పడతాయి. అందుకే వీటిని జీవనగాలి అంటారు. నీటి పరిగ్రహణ శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా నాణ్యత, రంగు, రుచిగల ఉత్పత్తులను పెంచి అంతర్జాతీయ విఫణిలో మంచి ధర పొందేలా చేస్తుంది. ఈ కారణాల వలన వానపాములు రైతుల మిత్రులంటారు. వర్మీ కంపోస్ట్ పోషకాలు. 1 టన్ను వర్మీ కంపోస్ట్ సుమారుగా 15-30 కిలోల నత్రజని, 10-20 కిలోల భాస్వరం, 11-18 కిలోల పొటాషియం లభిస్తుంది. అంతేకాకుండా ముఖ్యమైన సూక్ష్మ పోషక మూలకాలైన జింక్, ఇనుము, మ్యాంగనీస్, రాగి, బోరాన్, ద్వితీయ పోషకాలైన కాల్షియం, మెగ్నీషియం మరియు గంధకం తగు మోతాదుల్లో లభిస్తుంది. మోతాదు. వర్మీ కంపోస్ట్ సాధారణ పైర్లు అన్నిటికీ ఎకరాకు 1-1.5 టన్నులు వేయవచ్చును. పండ్ల మొక్కలకు వయసుని బట్టి 5-25 కిలోల ఒక్కొక్క మొక్కకు 2 దఫాలుగా వేయాలి. పూల కిండీలకు 200 గ్రాముల చొప్పున వేసినట్లయితే నాణ్యమైన దిగుబడిని పొందవచ్చును. వర్మీ కంపోస్టును అన్ని రకాల రసాయన జీవ సంబంధ ఎరువులతో కలిపి నిర్భయంతరంగా వాడుకోవచ్చు. వర్మీ కంపోస్ట్ నిల్వ. 1 ఆవు సంవత్సరానికి 3.5 టన్నుల పేడను ఇస్తుంది. దీన్ని కంపోస్టుగా మారిస్తే సుమారు 1.5 టన్నుల కంపోస్టు తయారవుతుంది. ఇది 20 కిలోల నత్రజని, భాస్వరం, పొటాషియం అందిస్తుంది. అయితే ఇది 3.5 టన్నుల పేడకు 7 టన్నుల వ్యర్థ పదార్థాలు, 30 టన్నుల మట్టి మొదలగు వాటితో వర్మీ కంపోస్ట్ తయారు చేస్తే 40 టన్నుల వర్మీ గుళికలు తయారవుతాయి. ఇవి నేలకు 500 కిలోల నత్రజని, భాస్వరం, పొటాషియం అందిస్తుంది. వర్మీ కంపోస్ట్ ధర. ప్రస్తుత మార్కెట్లలో టన్ను వర్మీ కంపోస్ట్ 4-5 వేల రూపాయలుగా ఉంది. అయితే రైతు తన పొలంలో తయారు చేసుకుంటే టన్నుకు 1200 రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి రైతు స్థాయిలో వర్మీ కంపోస్ట్ తయారు చేసుకొని వాడడం వల్ల పర్యావరణ పరిరక్షణ జరగడమే కాక రైతుకు సాగు ఖర్చులు ఆదా అయ్యి భూసార సంరక్షణ జరిగి నాణ్యమైన దిగుబడి సాధించి సరైన గిట్టుబాటు ధరను పొందగలుగుతారు.
1: వర్మీ కంపోస్ట్ తయారీ గురించి, అలాగే ఉపయోగాల గురించి జి శ్వేత గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు విందాం సాంప్రదాయ వ్యవసాయం గురించి సంభాషణ.

0: ఈసారి భూమి కన్నా రసాయన మందులు పెడితే దిగుబడి ఎక్కువ వస్తుంది అన్నట్లా అనుకుంటుండ పెడుతుండ అందుకే.
1: అదేం తెలిసిన్నోడా, భూమి సత్వరానిగా రసాయనిక మందులు పెడుతున్నావా? ఇదేం ఇడ్డూరం రా, ఈ కాలం పిల్లలు వ్యవసాయం చేస్తున్నారు చూడు. వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారో మరి ఏం చేస్తున్నారో నాకు అర్థమే కాదురా. నా పిల్లలు కూడా నా మాట యా పొద్దునైనాకుండున్నారు. మేము మీ నాయన చేసేటప్పుడు వ్యవసాయము అసలు యా రోజు కూడా పట్టణానికి పోయి రసాయనిక మందులు తెచ్చింది లేదు. యా రోజు కూడా మేము పుట్టుక నుంచి భూమిలోనే పుట్టినాము, మళ్ళా భూమిలోనే కలిసిపోతాము, మళ్ళా భూమిలోనే రసాయనిక మందులు వేయకూడదని ఆ రోజే తీర్మానం చేసుకుంటాం మేము చిన్నగున్నప్పుడే. మీకంటే చదువులు సందేహాలు వచ్చు కాబట్టి రసాయనిక మందులు ఇవన్నీ తెచ్చి చేసుకుంటున్నారు, కానీ మాకు ఆ రోజుల్లో ఏం చదువులు వచ్చు ఏమి వచ్చు. ఇప్పుడు అప్పుడు బస్సులు లేవు ఏమి లేవు, పట్టణానికి పోదామంటే బస్సు కూడా మన ఊరికి ఒక పూట వస్తే రోజుల్లో ఒక పూట వచ్చి పోయేది అంతే. ఇంకా ఇప్పుడైతే ఆటోలంట మోటార్ సైకిళ్ళు అంట ఇవన్నీ ఇంటింటికి. ఇప్పుడు నా మన్మనులు కూడా బండ్లు వాడుతున్నారు, చిన్న పొటగాళ్ళు బండ్లు వాడుతున్నారు. అర్థం కాకుండా ఉంది ఏమవుతుందో ఏమో, నాకైతే భయం అవుతుంటుంది. బండ్లు వేసుకొని పోతుంటారు, భయం అవుతుంటుంది నాకు. అయితే ఈ రసాయనిక మందులు వాడకూడదు రాసినోడా, ఇవి వాడడం వల్ల భూసారం చాలా తగ్గిపోతుంది. ఇది తెలియదు పిల్లలకి. భూసారం తగ్గిపోవడమే కాకుండా పంట నాణ్యత కూడా తగ్గిపోతుంది. ఈ పంట నాణ్యత తగ్గిపోయిన పంట తిన్నప్పుడు మనము దవాఖానాలకు పోవాల్సి వస్తుంది, రోగాలు ఎక్కువైతాయి, దవాఖానాలకు పోవాల్సి వస్తుంది. నేను నా కొడుకులకు కూడా చెప్పినా ఈ రసాయనిక మందులు ఇవన్నీ వేయొద్దండి అంటే ఏ వాడు చెప్పా ఈడు చెప్పా ఇళ్ళే చెప్పా మళ్ళీ చెప్పా అని చెప్తారు. చెప్తే కానీ నేను అయితే తిడతా, తిట్టి ఇంకా నేనే పొలం కాడికి పోయి నేనే ఉంటాలే, మీరు చేయొద్దనరా మీరు ఇంట్లో ఉండండి అని చెప్పి చెప్తా ఉన్నా. అయితే సాంప్రదాయ పద్ధతుల్లో పంటల్ని పండించుకోవడం చాలా ఉత్తమము. ఇప్పుడు సాంప్రదాయ పద్ధతులు అంటే కూడా తెలియదు రాసినోడా మనల్లకి. మనము ఈ దిబ్బెరు ఉంటుందిలే, మనం మన ఇంట్లో పశువులు ఉంటుందిలే, ఈ పశువుల పేడ తర్వాత మన ఇంట్లో ఉన్న చెత్త శతారము దిబ్బలో వేస్తాం కదా. రోజు ఈ దిబ్బలో వేసినాక ఈ దిబ్బెరువు, ఈ దిబ్బెరువు ఏమవుతుంది అంటే మగ్గి మగ్గి మగ్గి మంచి ఎరువుగా తయారవుతుంది. మంచి ఎరువుగా తయారైనప్పుడు వేసైపోయినాక మనము ఖరీఫ్ స్టార్ట్ అయ్యే ముందు అప్పుడు పొలంలో వేసి కలే దున్ని అప్పుడు పంటలు నేసుకునేటోళ్ళం. అప్పుడు భూసారము పెరిగేది. భూసారం ఎంత పెరిగేదంటే మనం అధిక దిగుబడుల కోసం ఈరోజు హైబ్రిడ్ ఇత్తనాలు అయ్యి అని అంటారు కదా, అంతకన్నా ఎక్కువ పంట వచ్చేది ఆ రోజుల్లో. ఇంతేకాకుండా ఈ వానపాముల ఎరువు కూడా వేసేటోళ్ళం అప్పుడు. ఇంక ఇప్పుడే దాన్ని ఈ వానపాముల ఎరువుని కూడా అమ్ముతున్నారంట. ఇది ఏమంటారు దాన్ని, వర్మీ కంపోస్ట్ ఏమో అంటున్నారంట, అదే అమ్ముతున్నారు. దాన్ని కూడా మేము ఆ రోజుల్లో మేమే ఈ వానపాముల ఎరువు తయారు చేసుకొని ఈ పొలంలో వేసుకునేటోళ్ళము, కలెదున్నుకునేటోళ్ళము, తర్వాత పంట వచ్చేటప్పుడు వేసుకునేటోళ్ళము. దీనివల్ల భూమి సత్వ పెరిగేది. ఇంకా ఈ పురుగుల మందులు తర్వాత పురుగులు పంట అన్నాక పురుగులు ఆశిస్తాయి. ఈ పురుగులు ఆశించడం వల్ల మనకు పంట నష్టపోతుంది అని మనం అనుకుంటా ఉంటుంది. అయితే ముఖ్యంగా పురుగుల్ని నివారించడానికే అంతర పంటలు వేస్తే మంచి లాభదాయకంగా ఉంటుంది. ఇంకొకటి ఏమంటారా అంటే ఎర్ర పంటలు కూడా వేయాల, ఇంకొకటి వచ్చేసి రక్షక పంటలు వేయాల. ఈ మూడు రకాల పంటలు మన ప్రధాన పంటలో, అంటే ప్రధాన పంట, మధ్యలో అంతర పంట, తర్వాత ఎర్ర పంట, చుట్టూ రక్షక పంటలు. ఇట్లా వేస్తే మన పొలాన్ని మనం కాపాడుకుంటాం, మన పంటని మనం కాపాడుకుంటాం, ఇక ఈ పురుగులు తెగుళ్ళ నుంచి మనము చాలా వరకు మన పంటని మనం కాపాడుకొని మంచి నాణ్యతమైన పంటని మనం తీసుకొని రావచ్చు. ఈ నాణ్యతమైన పంటని మనం తింటే మన ఆరోగ్యం కూడా చాలా బాగుపడుతుంది. మనకేం కావాలా, డబ్బు కావాలనా? ఆరోగ్యం కావాలా కదా, అంతే కదా, ఆరోగ్యమే కదా కావాల్సింది. డబ్బు కావాలనా బినికి?
2: ఆరోగ్యమే మనకి, ఆరోగ్యమే మహాభాగ్యం.
1: మరి ఇంకా ఆరోగ్యం కన్నా ఏం మించింది ఏముంది? మరి ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలా? ఇప్పుడు ఇప్పుడు చెప్పి ఏం చేయాలా?
2: ఈ రసాయన ఎరువులు వదిలేసి మనకు పూర్వీకులు చేసినటువంటి వ్యవసాయము, అదే సేంద్రియ వ్యవసాయము, తర్వాత దిబ్బెరువులు మనకి గ్రామంలో అందుబాటులో ఉండే ఎరువుల్ని వాడుకొని మంచి భూమికి సత్వ పెంచుకోవాలంటావు.
1: కరెక్ట్ చెప్తే రాసినోడా, పంట అన్నాక పురుగు వస్తుంది కదా, ఈ పురుగు మందుల్ని ఆశించేదానికి నివారణ మార్గం కూడా చెప్తే కదా, అది కూడా ఒకసారి చెప్పు మళ్ళా.
2: అంటే పురుగు మందులు కొట్టకుండా ఎర్ర పంటలు వేసుకోవాలని.

0: ఏరా చిన్నోడా, పొద్దుగాలనే పొలంలో ఏం చేస్తున్నావు?
1: ఏం లేపేదా, భూమికి సత్వ కోసం రసాయన మందులు పెడుతున్నావు పేదా. పోయినసారి పురుగు మందులు తెగుళ్ళు ఎక్కువ వచ్చిండే, ఇంకా రసాయన మందులు కొడితే పెద్దగా దిగుబడి రాలే.

0: చెప్తివి అంతర పంటలు, తర్వాత రక్షక పంట అంటే పురుగులు చేనులో పడకముందే మనకి రక్షక పంట చుట్టూ వేసింటాం కాబట్టి దాని మీద పడతానే మనం గుర్తించవచ్చు అని కూడా చెప్పినావు. కరెక్టే పెద్ద, అది చేస్తే నేను బాగుంటుందని అనుకుంటున్నాను నేను.
1: ఇప్పుడు బాగా అర్థమైంది కదరా చిన్నోడా, ముందుగా మనము సత్వ పెంచుకోవాలంటే ఈ దిబ్బెరువు, వర్మీ కంపోస్టు ఇట్లాంటివి వేసుకొని కలెదున్నుకోవాలా. రసాయనిక మందుల జోలికి పోరాదు. ఇక పురుగులు తెగు ఆశించక మునిపే మనం వేసే ప్రధాన పంటలో అంతర పంట, తర్వాత ఎర్ర పంట, తర్వాత రక్షక పంటలు ఇట్లాంటి పంటలు వేసుకుంటే మనకి ఈ పురుగుల తెగుళ్ళ బెడద కూడా తప్పుతుంది. దానివల్ల ఆరోగ్యమైన పంట, నాణ్యతమైన పంట, అధిక దిగుబడి గల పంట లభిస్తుంది.
0: సరే పెద్దయ్య, మరి ఈ కాలంలో చేసినటువంటి సాంప్రదాయ వ్యవసాయం గురించి చాలా బాగా చెప్పినావు పెద్దయ్య. మేము కూడా రాబోయే తరాల వాళ్ళకు కూడా ఇది చెప్పి ఖచ్చితంగా సాంప్రదాయ వ్యవసాయాన్ని పాటించాలని చెప్తాం పెద్దయ్య. నేను కూడా చేస్తా పెద్దయ్య.
1: శభాస్రా చిన్నోడా, భూమిని ప్రేమించుకుందాం, సాంప్రదాయ పద్ధతుల్లో సాగు చేద్దాం, రాబో తరాలకు బంగారమైన భూమిని, ఆరోగ్యాన్ని ఇద్దాం.
2: సాంప్రదాయ వ్యవసాయం గురించి సంభాషణ విన్నారు.
3: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.

0: రైతు సోదరులకు ముఖ్య గమనిక. కేంద్ర ప్రభుత్వం
1: 2024-25
0: ఖరీఫ్ కాలానికి గాను వ్యవసాయ ఉత్పత్తులపై ప్రకటించిన కనీస మద్దతు ధరలు ఈ విధంగా ఉన్నాయి.
1: ఒడ్లు సాధారణ రకం 2,300 రూపాయలు, ఒడ్లు గ్రేడియే రకం 2,320 రూపాయలు, జొన్న
0: హైబ్రిడ్
1: 3,371 రూపాయి, జొన్న మాల్దండి రకం 3,421 రూపాయి, సజ్జలు 2,625 రూపాయలు, రాగులు 4,290 రూపాయలు, మొక్కజొన్న 2,225 రూపాయలు, కందులు 7,550 రూపాయలు, పెసలు 8,682 రూపాయలు, మినుములు 7,400 రూపాయలు, వేరుశెనగ 6,783 రూపాయలు, పొద్దుతిరుగుడు విత్తనాలు 7,280 రూపాయలు, సోయాబీన్ 4,892 రూపాయలు, నువ్వులు 9,267 రూపాయలు, నల్ల నువ్వులు 8,717 రూపాయలు, పత్తి మధ్య రకం 7,121 రూపాయి, పత్తి మేలు రకం 7,521 రూపాయి.
0: గమనిక విన్నారు.

0: మరిచిపోతుంది కదా.
1: జానపద గీతాలు విన్నారు. ఇంతటితో ఇవాళ్టి పల్లెసీమలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 7:45 వస్తుంది. మరి కాసేపట్లో వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. సమర్పణ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఈనాటి కార్యక్రమంలో భారత కేంద్ర ప్రభుత్వం జలశక్తి మంత్రిత్వ శాఖ యొక్క జల్ జీవన్ మిషన్ 2.0 ఆధ్వర్యంలోని హర్ ఘర్ జల్ ప్రతి ఇంటికి నీరు పథకం గురించి సీనియర్ జర్నలిస్ట్ శ్రీ ఎంఎన్వి ప్రసాద్ గారి ప్రసంగం విందాం.
1: జలం జనం జీవనాధారం. ప్రజల అవసరాలకు తగినంత నీరు అత్యవసరం. అందరికీ నీరందించాలన్న ప్రధాన లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న హర్ ఘర్ జల్ పథకం ఆశించిన విధంగా ప్రగతి పథంలో ముందుకు కొనసాగుతోంది. దేశ ప్రజలందరికీ ట్యాపుల ద్వారా సురక్షిత నీటిని అందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకంపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. దేశంలోని జలజీవన్ మిషన్ ఆధ్వర్యంలో ఈ హర్ ఘర్ జల్ లక్ష్య సాధన దిశగా ముందుకు వెళుతోంది. 2020 జూన్ నాటికి దేశ జనాభా దాదాపు 147,66,25,576కు చేరుకుంటుందని ప్రభుత్వ అంచనా. ప్రతి కిలోమీటర్ పరిధిలో 497 మంది జనసాంద్రత ఉంటుందని గణాంకాలు చెబుతున్నాయి. అభివృద్ధి రేటు 0.86% నుంచి 0.87% గణాంకవేత్తలు సూచిస్తున్నాయి. మొత్తం జనాభాలో 37.6%, అంటే దాదాపు 55,55,00,000 పైగా జనాభా ఉన్నటువంటి పట్టణ ప్రాంతాల్లో మిగిలిన జనాభా అంతా గ్రామీణ ప్రాంతాల్లోనే జీవనం కొనసాగిస్తున్నారు. ప్రతిరోజు దేశంలో 62,939 మంది పుడుతుంటే 27,023 మంది మరణిస్తున్నారు. ఇవి కాకుండా వలసలు సగటున రోజుకు 1,260 వరకు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. భారీ జనాభా ఉన్న అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో అందరికీ నీరందించడం భారీ శ్రమతో కూడుకున్న విషయమే. భారతదేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలలోని 11,35,84,180 గృహావసరాలకు కుళాయిల ద్వారా నీరందించగలగడం చాలా పెద్ద బాధ్యత. కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు నాటికి 3,03,62,838 గృహాలకు మాత్రమే కుళాయిల ద్వారా లేదా ట్యాపుల ద్వారా నీటిని సరఫరా చేయగలిగినట్లు రికార్డులు తెలియజేస్తున్నాయి. మిగిలిన 16,12,43,082 కుటుంబాల సంగతి ఏమిటి? ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో పెద్ద సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఇందుకోసం ప్రత్యేకంగా నిధులను కేటాయించాలని తలపించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇందుకోసం 8.7 లక్షల కోట్ల రూపాయలు వెచ్చించడానికి నిర్ణయించారు. ఈ మేరకు అంచనాలను కూడా సిద్ధం చేశారు. దీనిలో భాగంగా 25-26 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర బడ్జెట్ నుంచి తక్షణ అవసరాల కింద 67,000 కోట్ల రూపాయలను బడ్జెట్లో ఈ హర్ ఘర్ జల్ పథకానికి జలజీవన్ మిషన్ కింద కేటాయిస్తున్నారు. కేవలం ఆర్థికంగా నిధులు కేటాయించి గ్రామీణ పట్టణ ప్రాంతాలకు పైపుల ద్వారా నీటి సరఫరా చేయడమే కాకుండా వాటిని నాణ్యతగా అందించాలన్నది కూడా కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యంలో ముఖ్యమైంది. దేశంలోని మధ్యప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో వరదలు ఇతర ప్రకృతి వైపరీత్యాల కారణంగా నీరు కలుషితమవుతోంది. రాజస్థాన్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలలో భూగర్భ జలం అడుగంటిపోయి ముఖ్యంగా వేసవికాలంలో మంచినీటి సమస్య జటిలంగా మారింది. రాజస్థాన్లో అయితే 62.7% భూగర్భ జలం అంతా అడుగంటిపోయింది. హర్యానా, పంజాబ్లో కూడా ఇదే పరిస్థితి నెలకొనడం ఇబ్బందికరంగా మారింది. ఈ సమస్యలకు తోడు వాతావరణ మార్పులు, పారిశ్రామికీకరణ పట్టణ ప్రాంతాల్లో నీటి కోసం డిమాండ్ను పెంచాయి. ఆంధ్రప్రదేశ్లోని కొన్ని గిరిజన ప్రాంతాలు, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో కూడా తీవ్రంగా నీటి సమస్య ఏర్పడింది. ముఖ్యంగా ఈ వేసవిలో దాహతితో ఆ జిల్లాలన్నీ అలమటిస్తున్నాయి. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాలకు సమస్యలు తప్పడం లేదు. 20-50 సంవత్సరం నాటికి దేశంలోని 30 నగరాలు నీటి సమస్యను తీవ్రంగా ఎదుర్కొంటాయని అధికారులు, శాస్త్రవేత్తల అధ్యయనాలు వెల్లడవుతోంది. ఇందులో దక్షిణాది నగరాలైన విశాఖపట్నం, బెంగళూరు సహా భారత్లోని అతిపెద్ద నగరాలైన ముంబై, కోల్కతా, జైపూర్, ఇండోర్, థానే, వదోదర, శ్రీనగర్, రాజ్కోట్, నాసిక్, లక్నౌ, హుబ్లీ, ధార్వాడ, నాగపూర్, అమృత్సర్, చండీగఢ్, లుధియానా ఉండటం ప్రధానమంత్రిని కలవరపరిచింది. దీంతో ఆయన కీలక ఆదేశాలు జారీ చేస్తూ అందరికీ నీరందించాల్సినటువంటి లక్ష్యాన్ని మరింత అన్ని రాష్ట్రాలకు విస్తరింపజేయాలని సూచించారు. యునైటెడ్ నేషన్స్ ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సుల ప్రకారం

ప్రతి వ్యక్తికి రోజువారీ అవసరాల కోసం 50 నుంచి 100 లీటర్ల నీటి అవసరం ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో నీటి వినియోగంలో మార్పులు కూడా ఉంటాయి. కుటుంబానికి కనీసం 5 సభ్యుల ప్రాతిపదికన దేశంలోని దాదాపు 20 కోట్ల పైచిలుకు కుటుంబాలకు తక్షణ నీటిని కుళాయిల ద్వారా లేదా పైపుల ద్వారా పరిశుభ్రంగా సరఫరా చేయాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం జలజీవన్ మిషన్ చేపడుతున్న పనుల ప్రగతిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పరిశీలించారు. పేరు ప్రఖ్యాతులైన సంస్థలకు వాటిని సమీక్షించాలని ఆదేశించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI రీసెర్చ్ రిపోర్టు ప్రకారం జలజీవన్ మిషన్ అందుబాటులో వచ్చిన తర్వాత 9 కోట్ల మంది మహిళలకు నీటి కష్టాలు తప్పినట్లుగా తెలుస్తోంది. గతంలో దూర ప్రాంతాల నుంచి నీటిని కష్టనష్టాల కొరకు తెచ్చుకోవడానికి గంటల కొద్దీ శ్రమపడేవారు. దీనివల్ల వారు పనికి వెళ్లటం మానేశారు. అవి కూడా సాధ్యం కాక ఆదాయం కోల్పోయారు, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. ఇలాంటి ఎన్నో సమస్యలు, క్లిష్టమైన సమస్యలను మహిళలు, పేదలు ఎదుర్కొన్నారు. జలజీవన్ మిషన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మహిళలకు సంబంధించి 5.5 కోట్ల పని గంటలు ప్రతిరోజు వృధా కాకుండా మిగులుతున్నాయని, 4 లక్షల డయేరియా మరణాలను నియంత్రణలోకి వచ్చాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన నివేదికలో వెల్లడించింది. ఇంకా నోబెల్ లారెట్ ప్రొఫెసర్ మైకేల్ క్రైమెర్ అధ్యయనం మేరకు సురక్షిత నీరు లభ్యత వల్ల దేశంలో ప్రతి ఏటా 5 సంవత్సరాల సమస్యలోపున్న పిల్లల మరణాలు 30% తగ్గాయని, తద్వారా ఏటా 1,36,000 మంది మరణించకుండా జలజీవన్ మిషన్ కాపాడగలుగుతోందని తన అధ్యయనంలో పేర్కొన్నారు. జలజీవన్ మిషన్ అమలు ద్వారా దేశంలో 59.9 లక్షల ప్రత్యక్ష, 2.2 కోట్ల పరోక్ష సంవత్సరాల ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ వెల్లడించింది. జలజీవన్ మిషన్ 2.0 కింద అన్ని గ్రామాలకు హర్ ఘర్ జల్ పథకాన్ని వర్తింపచేసి దాదాపు 20 కోట్ల మేర గృహాలకు 2028 డిసెంబర్లోగా నీరందించాలన్నదే కేంద్రం లక్ష్యం. దీన్ని సాధించేందుకు ఇతర అన్ని ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు రాష్ట్రాలతో కలిసి పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. తెలంగాణలో 53,98,218 గృహావసరాలకు 100% కుళాయి నీరు లభ్యమవుతోంది. ఆంధ్రప్రదేశ్లో 95,53,160 కుటుంబాలకు 71,83,155 గృహాలకు మాత్రమే సరఫరా అవుతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. అంటే ఇంకా మరో 24% గృహావసరాలకు ఆంధ్రప్రదేశ్లో పైపుల ద్వారా నీటి సరఫరా అవసరం అనేటువంటి విషయం అర్థమవుతోంది. దేశంలోని 11 రాష్ట్రాలు మాత్రమే కుళాయి ద్వారా పూర్తి స్థాయిలో మంచినీటి సరఫరా పొందుతున్నట్లు జలజీవన్ మిషన్ వివరాల ద్వారా తెలుస్తుంది. ఇందులో తెలంగాణ కూడా ఉంది. పాఠశాలలు, అంగన్వాడీలు, ఆసుపత్రులకు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశం. ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని 11 రాష్ట్రాల్లోని పాఠశాలలకు 100% హర్ ఘర్ జల్ పథకం ద్వారా మంచినీరు అందుతోంది. తెలంగాణలో 99% మేరకు మాత్రమే ఈ లక్ష్యాన్ని సాధించగలిగారు. పాఠశాలల్లో తాగునీటి అవసరాలకే కాకుండా టాయిలెట్స్, చేతుల పరిశుభ్రతకు కూడా ఈ నీరు సరఫరా చేయాలని, ఇది కూడా జలజీవన్ ద్వారానే కొనసాగాలని ప్రధానమంత్రి ఆదేశించారు. మంచినీటి సరఫరాతో పాటు దాని నాణ్యత నిర్ధారణ కోసం కూడా ప్రత్యేకంగా దేశంలో 2,870 ప్రత్యేక ల్యాబొరేటరీలు ఏర్పాటు చేసి పరీక్షల నిర్వహణ కోసం 24,80,000 మంది పైచిలుకు మహిళలకు దశలవారీగా శిక్షణ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాలలో శిక్షణ పొందిన మహిళలు నీటి పరీక్షలని సక్రమంగా చేయడం కోసం 5,07,586 కిట్స్ను కూడా జలజీవన్ మిషన్ కింద కేంద్రం సరఫరా చేసింది. కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో సుశిక్షితులైన సిబ్బంది ఇప్పటివరకు నిర్వహించిన నీటి నమూనా పరీక్షలలో 1,64,504 శాంపిళ్లు కలుషితమైనవని నిర్ధారించారు. కేంద్ర ప్రభుత్వం కేవలం నీటి సరఫరా చేయడమే కాకుండా క్రిమిరహిత నీటిని సరఫరా చేయడమే లక్ష్యంగా పెట్టుకోవడంతో ఈ నాణ్యత ప్రమాణాలు నిలబెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండటంతో ఈ పరీక్షలు తప్పనిసరి అవుతోంది. తద్వారా నీటి ద్వారా సంక్రమించే వ్యాధులను కట్టడి చేయాలని, ప్రజారోగ్యాన్ని మెరుగుపరచాలని కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. జలజీవన్ మిషన్ను సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానం చేసి సరఫరాకు ఎదురవుతున్న అన్ని ఆటంకాలను అధిగమించాలని ప్రధానమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు సమస్యల నిర్ధారణ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం కొన్ని చర్యలు కూడా చేపడుతోంది. ఎంతో వ్యయ ప్రయాసల కూర్చి 1,00,00,000 నిధులను హర్ ఘర్ జల్ పథకం కింద కేటాయించిన కేంద్ర ప్రభుత్వం 28 డిసెంబర్ నాటికి దేశంలోని అన్ని కుటుంబాలకు పైపుల ద్వారా నీరు సరఫరా చేయాలన్న లక్ష్యం వేగంగా పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం వ్యయ ప్రయాసలను భరిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కృషికి ఇతర రాష్ట్రాలు సహకరించి ప్రజల భాగస్వామ్యం మరింతగా పెంపొందితే ఈ లక్ష్యం 2028 కన్నా ముందే సాధించుకోవచ్చు.

0: మీరింతవరకు భారత కేంద్ర ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖ యొక్క జల్ జీవన్ మిషన్ 2.0 ఆధ్వర్యంలోని హర్ ఘర్ జల్ ప్రతి ఇంటికి నీరు పథకం గురించి సీనియర్ జర్నలిస్ట్ శ్రీ ఎంఎన్వి ప్రసాద్ గారి ప్రసంగం విన్నారు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు వినండి ఓ సినీ గీతం.

మీరు విన్న పాట గోదావరి చిత్రంలోనిది, గానం గాయత్రి, సాహిత్యం వేటూరి, సంగీతం కెఎం రాధాకృష్ణన్.

0: అలాగయ్యా, కాల్ చేస్తా.
1: టైర్లు, ప్లాస్టిక్ సామాన్లు, కవర్లు ఎలా పడితే అలా కాల్చరాదు. అది పర్యావరణానికి హాని చేయటమే కాక ప్రజలకు, పశువులకు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు కలగజేస్తాయి.
2: క్యారీ బ్యాగుల వాడకం మానండి, ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టండి.
3: ఆకాశవాణి కర్నూలు కేంద్రం జానపద సంగీతం ఈనాటి కార్యక్రమంలో శ్రీ పి పెద్ద సవరణ బృందం పాడిన జానపద గీతాలు వింటారు.

జానపద సంగీతం కార్యక్రమంలో శ్రీ పి పెద్ద జవారన్న బృందం పాడిన జానపద గీతాలు విన్నారు. శరీరానికి వ్యాయామాల వల్ల శరీరం భారం కాకుండా మనిషి ట్రిమ్గా స్లిమ్గా ఫ్రెష్గా ఉండటానికి వీలవుతుంది. వ్యాయామం కేవలం ఆకర్షణీయంగా కనిపించడానికి మాత్రమే కాదు, శరీర ఆరోగ్య పరిరక్షణకు మానసిక ఉల్లాసానికి కూడా వ్యాయామం అవసరం. స్విమ్మింగ్, ఇది శరీరానికి సమగ్రమైన వ్యాయామంగా చెప్పొచ్చు. దీనివల్ల శరీరానికి పటుత్వం నాజుకుతనం పెరుగుతాయి. గర్భిణీ స్త్రీలు కూడా స్విమ్మింగ్ చేయడం మంచిదని వైద్య నిపుణుల అభిప్రాయం. వారానికి ఒకసారి చొప్పున ప్రారంభించి నెల అయ్యేసరికి వారానికి 3 సార్లు స్విమ్మింగ్ చేయాలి. ఒక స్విమ్మింగ్ వల్ల 550 కేలరీల శక్తి ఖర్చు అవుతుంది. స్విమ్మింగ్లో కూడా క్రాల్, బ్రెస్ట్ స్ట్రోక్ వంటివి చాలా మంచిది. ఇక సైక్లింగ్, దీనివల్ల గుండె బలాన్ని పుంజుకుంటుంది, శక్తి పెరుగుతుంది. ఇక ఇది కూడా శరీరానికి మంచి వ్యాయామమని చెప్పొచ్చు. ఏ వయసు వారైనా దీన్ని చేయవచ్చు. సైక్లింగ్ చేసేటప్పుడు మనసు ప్రశాంతంగా ఉంచుకొని గుండె నిండా ఊపిరి పీల్చుకుంటూ నెమ్మదిగా సైకిల్ తొక్కాలి. 1 గంట సైక్లింగ్ వల్ల 350 నుంచి 400 కేలరీల శక్తి ఖర్చు అవుతుంది. ఇక యోగా, ప్రపంచమంతా ఆమోదిస్తున్న ఉత్తమ వ్యాయామం యోగా. దీనివల్ల శరీర పటుత్వం నాజుకుతనం పెరుగుతాయి. ఇంకా హుందాతనం పెరిగి ఉచ్ఛ్వాస నిశ్వాసాల వల్ల రిలాక్సేషన్ కలుగుతుంది. యోగాను వీలైనంత వరకు 4 కలిసి నేర్చుకోవడం మంచిది. 1 గంట యోగా వల్ల 180 నుండి 300 కేలరీల శక్తి ఖర్చు అవుతుంది. అలాగే వ్యాయామంలో నెక్స్ట్ స్కిప్పింగ్, ఎక్కడైనా ఏ వయసు వారైనా చేపట్టగలిగే తేలికైన వ్యాయామం స్కిప్పింగ్. దీనివల్ల బలం ఓపిక పెరిగి భుజాలకు చేతులకు దృఢత్వం పెరుగుతుంది. తాడు మధ్య నిలబడి 2 కొసలు పైకెత్తినప్పుడు బాహుమూలాల వద్దకు వస్తే అది సరైన తాడుగా గుర్తించాలి. రోజుకు 15 నుండి 30 నిమిషాల చొప్పున వారానికి 3 రోజులు స్కిప్పింగ్ చేస్తే 1/2 గంటకు 150 కేలరీల శక్తి ఖర్చు అవుతుంది. అలాగే ఏరోబిక్స్ వల్ల కూడా గుండెకు కండరాలకు రక్త ప్రసరణ బాగుంటుంది, శరీర పటుత్వం పెరుగుతుంది.

సమగ్ర శరీర ఆరోగ్యానికి ఇది ఉత్తమమైన వ్యాయామం. వ్యాయామం గురించి కొన్ని వివరాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, చిత్రసీమ, తెలుగు సినీ గీతాలు వింటారు.

0: విన్న పాట కిరాయి కోటిగాడు. చిత్రంలోంది గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. సాహిత్యం వేటూరి, సంగీతం చక్రవర్తి.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల

0: మళ్ళీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: చిత్రసీమలో తర్వాత విందాం. రాజశ్రీ సాహిత్యం, ఇళయరాజా సంగీతం, మథుర గీతం చిత్రం నుండి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట

చిత్రసీమ విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 8:30 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముఖ్యాంశాలు. నషాముక్త్ భారత్ అభియాన్ ప్రజల భాగస్వామ్యంతో ఒక ప్రజా ఉద్యమంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆవిష్కరణలు, పారదర్శకత, సామర్థ్యానికి కృత్రిమ మేధ ఏఐ కొత్త పునాదిగా మారుతోందని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. వెనిజులాలో భూకంపానంతర సహాయక చర్యలకు మద్దతుగా భారత్ ఆపరేషన్ అమిస్తాద్ ప్రారంభించినట్లు కేంద్ర మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ప్రకటించారు. 2 T20ల సిరీస్లో భాగంగా భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య తొలి క్రికెట్ మ్యాచ్ బెల్ఫాస్ట్ స్టేడియం వేదికగా జరుగుతోంది. వార్తల వివరాలు. నషాముక్త్ భారత్ అభియాన్ ప్రజల భాగస్వామ్యంతో ఒక ప్రజా ఉద్యమంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పేర్కొన్నారు. డ్రగ్స్ లేని భారతదేశాన్ని నిర్మించాల్సిన ప్రాముఖ్యతపై సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి బిఎల్ శర్మ రాసిన ఒక వ్యాసాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ ఈ విషయాలను పంచుకున్నారు. డ్రగ్స్ రహిత భారతదేశం, వికసిత భారత్ నిర్మాణ లక్ష్యంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మోదీ పిలుపునిచ్చారు. మంత్రి బిఎల్ వర్మ తన వ్యాసంలో మత్తు పదార్థాల దుర్వినియోగాన్ని దేశ యువత భవిష్యత్తుతో, దేశ పురోగతితో ముడిపడి ఉన్న ఒక తీవ్రమైన సమస్యగా ప్రభుత్వం పరిగణిస్తోందని పేర్కొన్నారు. ఆవిష్కరణలు, పారదర్శకత, సామర్థ్యానికి కృత్రిమ మేధ ఏఐ కొత్త పునాదిగా మారుతోందని కేంద్ర సంస్కృతి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఈరోజు నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ సమిట్లో కేంద్ర మంత్రి ప్రసంగించారు. వికసిత్ భారత్ సంకల్పాన్ని సాకారం చేయడంలో ఆధునిక సాంకేతికత, ఆవిష్కరణలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడిన గజేంద్ర సింగ్ షెకావత్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రతి రంగాన్ని మార్చబోతోందని, ప్రతి ఒక్కరి జీవితాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని చెప్పారు. నషాముక్త్ భారత్ నిర్మాణానికి దేశ ప్రజలు తమ ఉమ్మడి సంకల్పాన్ని పునరుద్ఘాటించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధక దినోత్సవం సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఉపరాష్ట్రపతి తన సందేశాన్ని అందిస్తూ, ఈ ఉద్యమాన్ని చురుగ్గా ముందుకు తీసుకెళ్తున్న విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు, ఇతర సంస్థలను అభినందించారు. బలమైన, ఆరోగ్యకరమైన, వ్యసనరహిత భారతదేశాన్ని నిర్మించడంలో అవి అమూల్యమైన సహకారాన్ని అందిస్తున్నాయని పేర్కొన్నారు. వ్యసనానికి బదులుగా ఆశ, ఆరోగ్యం, ఒక లక్ష్యంతో కూడిన జీవితాన్ని ఎంచుకునేలా యువతను ప్రేరేపించడానికి అందరూ కలిసికట్టుగా నిలబడాలని ఉపరాష్ట్రపతి కోరారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన నార్కో కోఆర్డినేషన్ సెంటర్ 10వ అత్యున్నత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. మత్తు పదార్థాల ముప్పు దేశ భద్రతకు, సామాజిక స్థిరత్వానికి, ఆర్థిక ప్రయోజనాలకు, యువత భవిష్యత్తుకు ప్రమాదకరమని పేర్కొన్నారు. ఈ పోరాటంలో విజయం సాధించేందుకు ఆధ్యాత్మిక నాయకులు, యువతతో సహా అందరూ ఒకే వేదికపైకి రావాలని హోంమంత్రి అమిత్ షా కోరారు. 2004 నుండి 2014 మధ్య కాలంలో అధికారులు దాదాపు 26 లక్షల కిలోల సింథటిక్ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారని, 2014 నుండి 2026 మధ్య కాలంలో స్వాధీనం చేసుకున్న సింథటిక్ డ్రగ్స్ పరిమాణం 1.8 కోట్ల కిలోలకు పెరిగిందని ఆయన పేర్కొన్నారు. డ్రగ్స్ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రభుత్వం చేపట్టిన ప్రచారం స్థిరమైన పురోగతిని సాధిస్తోందని అమిత్ షా తెలియజేస్తూ,
1: ఆజ్ హమారా దేశ్ నార్కోటిక్స్ కే ఖిలాఫ్ లడాయి కే ఐసే నాజుక్ మోడ్ పర్ ఖడా హై, ఆనే వాలే 3 సాల్ తయ్ కర్నే వాలే హై కి నశా హమ్ పర్ విజయ ప్రాప్త్ కరేగా యా హమ్ నశే పర్ విజయ ప్రాప్త్. దేశ్ కే ఆనే వాలే 100 వర్ష కే భవిష్య కే లియే దృఢతా కే సాథ్ జీత్నీ చాహియే और हमारे संयुक्त प्रयास से जीतनी चाहिए. इसके लिए सभी सरकारों को एक साथ एक मंच पर आना होगा और सभी सरकारों में सभी विभागों को एक मंच पर आना होगा.
0: సత్యం, న్యాయం కోసం నిలబడేలా హజరత్ ఇమాం హుస్సేన్ నేటికి ఎంతో మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు అషూరాయే మొహరం సందర్భంగా హజరత్ ఇమాం హుస్సేన్ చేసిన త్యాగాలను ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్మరించుకున్నారు. ధైర్యం, దృఢ సంకల్పం యొక్క శాశ్వతమైన శక్తిని కూడా ఇది గుర్తు చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈరోజు అషూరాయే మొహరంను ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ప్రవక్త మొహమ్మద్ మనవడైన హజరత్ ఇమాం హుస్సేన్ అమరత్వాన్ని ఈరోజు సూచిస్తుంది. కర్బలాలో సత్యం, ధర్మం, న్యాయాన్ని కాపాడడం కోసం హజరత్ ఇమాం హుస్సేన్ తన ప్రాణాలను అర్పించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తాజియా ఊరే

0: గుంపులు నిర్వహించారు. ఢిల్లీలోని జామా మసీదు, నిజాముద్దీన్, ఓఖ్లా, మొహ్రాలి సహా వివిధ ప్రాంతాలలో మొహర్రం ఊరేగింపులు జరిపారు. కర్బలా అమరవీరుల అత్యున్నత త్యాగాన్ని చాటిచెప్పే మజాలిస్, ఆధ్యాత్మిక సమావేశాలు కూడా నిర్వహించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. వెనిజులాలో భూకంపానంతర సహాయక చర్యలకు మద్దతుగా భారత్ ఆపరేషన్ అమిస్తాద్ ప్రారంభించినట్లు విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు ప్రకటించారు. అత్యవసర మానవతా సహాయ సామగ్రితో రెండు భారతీయ వైమానిక దళ C-17 విమానాలు వెనిజులాకు బయలుదేరాయని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ సహాయంలో భారత సైన్యానికి చెందిన ఫీల్డ్ హాస్పిటల్ యూనిట్, రెండు భీష్మ్ క్యూబ్స్తో సహా 35 టన్నులకు పైగా సహాయక సామగ్రి, మందులు, వైద్య పరికరాలు ఉన్నాయని పేర్కొన్నారు. స్పానిష్ భాషలో అమిస్తాద్ అంటే స్నేహమని అర్థం. వాతావరణం. ఈరోజు ఉపహిమాలయ పశ్చిమ బెంగాల్, బీహార్, తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కొంకణ్, గోవాతో పాటు పలు ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD అంచనా వేసింది. రాబోయే 2-3 రోజుల్లో ఢిల్లీ, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, లడఖ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, విదర్భ, తూర్పు రాజస్థాన్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని IMD తెలిపింది. మరిన్ని వివరాలను వాతావరణ శాస్త్రవేత్త ఉమాశంకర్ దాస్ తెలియజేస్తూ,
1: Upcoming 7 days weather forecast, particularly there is possibility of heavy to very heavy rainfall, that is rainfall amounting 7 to 20 centimeter is likely over northeast India, subhuman West Bengal during the week. Apart from that, there is also possibility of isolated extremely heavy rainfall over subhuman West Bengal and Sikkim during 27 to 29th of June. Heat wave condition likely to continue over west over Uttar Pradesh during 3 days with the possibility of severe heat wave over East UP during 26th and 27th of June.
0: రెండు T20ల సిరీస్లో భాగంగా భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య తొలి క్రికెట్ మ్యాచ్ బెల్ఫాస్ట్ స్టేడియం ఎదురుగా జరుగుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ భారత్కు 183 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 7 ఓవర్లు పూర్తయ్యేసరికి 3 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. భారత బౌలర్లలో హర్షిత్ రాణా 3, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్ 2 వికెట్లు తీశారు. భారత్ జపాన్ 16వ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి వచ్చే నెల 1 నుండి 3వ తేదీ వరకు న్యూఢిల్లీలో అధికారికంగా పర్యటించనున్నారు. ఈ సదస్సు రెండు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించడానికి, బలోపేతం చేయడానికి ఇరుపక్షాలకు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. జపాన్ ప్రధాని తకైచి భారతదేశంలో అధికారికంగా పర్యటించడం ఇదే మొదటిసారి. గతేడాది ఆగస్టులో 15వ భారత్ జపాన్ వార్షిక సదస్సు కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టోక్యో పర్యటనను అనుసరించి ఈ పర్యటన జరుగుతోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఢిల్లీలో ఈరోజు భూటాన్ విద్యాశాఖ మంత్రి యిజాంగ్ దే థాపాతో సమావేశమయ్యారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆ వివరాలను పంచుకున్నారు. ఉపాధ్యాయుల శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, డిజిటల్ విద్య, కృత్రిమ మేధ, స్థిరమైన పర్యాటకం, సాంప్రదాయ వైద్యం, సంపూర్ణ ఆరోగ్యం వంటి అంశాలపై ఈ చర్చలు ప్రధానంగా సాగాయని తెలిపారు. విద్యాభ్యాసం, ఆవిష్కరణలు, సామర్థ్య పెంపొందింపు వంటి విస్తృత వేదికలపై ఇరు దేశాలు కలిసి పనిచేయడానికి అపారమైన అవకాశాలున్నాయని మంత్రి పేర్కొన్నారు. భారత్ భూటాన్ భాగస్వామ్యం భవిష్యత్పై ఉన్న ఉమ్మడి ఆకాంక్షలు, ఆధ్యాత్మిక బంధాలపై ఆధారపడి ఉందని అన్నారు. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ తన భారత్ గౌరవ్ డీలక్స్ టూరిస్ట్ రైలులో డివైన్ ఈస్ట్ టెంపుల్ టూర్ పేరుతో కొత్త పర్యాటక మార్గాన్ని ప్రవేశపెట్టింది. 11 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో భక్తులు, పర్యాటకులు ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్లోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలతో పాటు సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలను సందర్శిస్తారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నషాముక్త్ భారత్ అభియాన్ ప్రజల భాగస్వామ్యంతో ఒక ప్రజా ఉద్యమంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆవిష్కరణలు, పారదర్శకత, సామర్థ్యానికి కృత్రిమ మేధ AI కొత్త పునాదిగా మారుతోందని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. వెనిజులాలో భూకంపానంతర సహాయక చర్యలకు మద్దతుగా భారత్ ఆపరేషన్ అమిస్తాద్ ప్రారంభించినట్లు కేంద్ర మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ప్రకటించారు. రెండు T20ల సిరీస్లో భాగంగా భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య తొలి క్రికెట్ మ్యాచ్ బెల్ఫాస్ట్ స్టేడియం వేదికగా జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశం.

లలిత గీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 8:45 వస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:30 తెలుగు సినీ గీతాల ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది హలో కర్నూలు ఎఫ్ఎం.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం,
1: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడేది?
1: అసలు రాజేశ్వరి మేడం.
0: రాజేశ్వరి గారు. ఎక్కడి నుంచి అండి?
1: అక్కడ నుంచి మేడం. బాగున్నారా మేడం?
0: బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నా.
0: చెప్పండి, ఏ పాట విందాం?
1: దేవుడు సినిమా చేయడం మంచి సాంగ్ అండి మేడం.
0: దేవుళ్ళు. ఏ పాట వినిపించమంటారు? ఇందులో అయ్యప్పది ఉంది, వినాయకు ఉంది, మహాకనకదుర్గ అది ఉంది.
1: అదే కనకదుర్గ సాంగ్ అండి.
0: మహాకనకదుర్గ వచ్చేస్తుందండి ఆ పాట.
1: ఓకే, థ్యాంక్ యూ మేడం.
0: వెల్కమ్ అండి, వినేద్దాం.
1: ఓకే మేడం.

0: హలో
1: హలో,
0: కర్నూలు ఎఫ్ఎం అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: సంబంధం లేదు ఆ పాట వేయడం
0: మేడం. రక్త సంబంధమా మీరు అడిగింది?
1: అందములకి ముద్దు పాప
0: వచ్చేస్తుంది ఆ పాట. ఏం పేరండి మీ పేరు చెప్పారా?
1: నా పేరు లింగన్న మేడం, కొంగనపాడు.
0: కొంగనపాడు నుంచి ఇంతకుముందు చేశారా ఎప్పుడన్నా? మొన్న చేశారు కదా. మళ్ళీ కొంచెం గ్యాప్ ఇవ్వండి. అదే ఒక 20 డేస్ తర్వాత చేయండి మళ్ళీ. ఓకే అండి, వినేద్దాం పాట.

0: హలో
1: కర్నూల్ ఎఫ్ఎం అండి.
0: నమస్తే మేడం.
1: నమస్తే అండి. సత్యాలు గారు ఇంతకుముందు ఎప్పుడు చేశారు? పది రోజులండి. కొంచెం గ్యాప్ ఇవ్వాలండి.
0: సరే మేడం. హలో
1: హలో కర్నూల్ ఎఫ్ఎం.
2: ఉన్నారండి.
1: నమస్తే అండి. మీ పేరు?
2: హైదరాబాద్ మెడపట్నం మాట్లాడుతున్నాను.
1: చెప్పండి.
2: పవిత్ర బంధం చెప్తున్నానండి.
1: ఏదండి మీ వాయిస్ క్లియర్
2: కావాలండి. అపురూపమైన మాట్లాడాలి. మా పాట కావాలండి.
1: పవిత్ర బంధం నుంచి వచ్చేస్తుంది ఆ పాట. వింటుంటారా మీరు?
2: వింటాను.
1: ఏంటి?
2: ఎప్పుడు వింటుంటానండి. కర్నూలు కేంద్రం ఎప్పుడు వింటుంటాను.
1: ఓకే అండి, వచ్చేస్తుంది పాట, వినేద్దాం.
2: ఓకే.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: హరిత మేడం, బాగున్నారా మేడం?
0: బాగున్నాం అండి. మీరు బాగున్నారా?
1: బాగున్నాం మేడం.
0: మీ పేరండి?
1: వేణుగోపాల్ మేడం. ఆదాన మండలం చిన్నపండేకర్ నుంచి.
0: చెప్పండి సార్.
1: వాన పడుతుంది మేడం లైట్గా
0: అక్కడ.
1: అవునవును మేడం. మేడం ఏదైనా మంచి సాంగ్ ఏంటి మేడం?
0: మంచి సాంగ్ మీరే చెప్పాలి.
1: పవిత్ర ప్రేమ నుంచి ఓ రంగా శ్రీరంగ అనే పాట వేయండి మేడం.
0: చూసారా సినిమా?
1: చూశాను మేడం. అది ఎప్పుడో అది చాలా రోజుల కిందట. అది బాలకృష్ణ మేడం.
0: స్టార్టింగ్ ఉందా ఓ రంగా అనే పాట?
1: అవునవును మేడం.
0: వచ్చేస్తుంది ఆ పాట.
1: వింటున్నా అందరికి వస్తాం మేడం.
0: ఓకే అండి, వినేద్దాం మరి.
1: థ్యాంక్ యూ మేడం. గుడ్ నైట్.
0: గుడ్ నైట్ అండి.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం.
1: నమస్తే మేడం. బాగున్నారా మేడం?
0: నమస్తే అండి. బాగున్నాం, మీరు బాగున్నారా?
1: నేను చాలా ఆనందంగా ఉన్నా మేడం. కర్నూలు వాళ్ళు 2-3 నెలల తర్వాత కాల్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ మేడం. మీ పేరు ఏముంది కదా?
0: మీ పేరండి?
1: నా పేరు పుల్పాటి వెంకటేష్ మెన్నర్.
0: కర్నూలు నుంచి అండి?
1: లేదు మేడం, మహబూబ్ నగర్ మేడం.
0: మహబూబ్ నగర్ నుంచి?
1: మేడం, మీ కర్నూలు కేంద్రానికి 3 నెలల తర్వాత ఇప్పుడు కాల్ చేస్తున్నాం, సంతోషంగా ఉన్నాం. అందుకే ఈరోజు నైట్ అయిపోయింది కదా, జోలపాట పాడాలని సంఘటనలు ఉంది.
0: ఏ పాట వినిపించమంటారు?
1: లాస్ట్ సాంగ్ అనుకుంటా. హ్యాపీగా ఇంటారు మేడం మన శ్రోతలు. మీ పేరేంటి మేడం?
0: నా పేరు హరిత అండి.
1: హరిత, అవును ఇప్పుడు విన్నా మన శ్రోత అడిగింది. ఓకే హరిత గారు, బాగున్నారా? హరిత గారు
0: బాగున్నానండి.
1: వచ్చేస్తుంది మేడం
0: సంఘర్షణ నుంచి మీరు కొన్న పాట.
1: అవును మేడం.
0: రైట్ అండి, వినేద్దాం.
1: ఓకే, థ్యాంక్ యూ మేడం.
0: వెల్కమ్ అండి.

మీరు విన్న ఈ పాటతో ఈనాటి హలో కర్నూలు ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఏకచిత్రగానం శీర్షికనం ప్రేమాభిషేకం చిత్రం నుండి పాటలు వింటారు. గీతరచన దాసరి నారాయణరావు, స్వరకల్పన చక్రవర్తి, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పేసుశీల. వినండి ప్రేమాభిషేకం చిత్రం నుండి పాటలు.

ఏకచిత్రగానం కార్యక్రమంలో మీరింతవరకు ప్రేమాభిషేకం చిత్రం నుండి పాటలు విన్నారు. గీత రచన దాసరి నారాయణరావు, స్వరకల్పన చక్రవర్తి, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. ఇంతటితో ఏకచిత్రగానం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం అలనాటి మధుర గీతాలు కార్యక్రమంలో ముందుగా విందాం సంఘం చెక్కిన శిల్పాలు. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం ఇది. స్వరకల్పన రమేష్ నాయుడు.

శాంతి నివాసం. ఈ చిత్రం నుండి పి లీల పాడిన సముద్రాల జూనియర్ గీతం విన్నారు ఘంటసాల సంగీతంలో. తర్వాత విందాం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన డాక్టర్ సినారాయణ రెడ్డి గీతం, కెవి మహాదేవన్ సంగీతం, శీలానికి శిక్ష చిత్రం పేరు

తర్వాత విచిత్ర కుటుంబం. ఈ చిత్రం నుండి ఘంటసాల అల్పించిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం వినండి. స్వరకల్పన టీవీ రాజు.

0: జలకం.
1: తర్వాత విందాం పూలరంగడు ఏ చిత్రం నుండి. ఘంటసాల పి సుశీల పాడిన పాట, సాహిత్యం డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

కార్యక్రమంలో చివరిగా మీరు విన్న పాట మొగుడు బెళ్ళాలు చిత్రంలోంది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, రమేష్, ఎస్పి శైలజ. గీతరచన వేటూరి, స్వరకల్పన రమేష్ నాయుడు. ఇంతటితో అలనాటి మధుర గీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 11 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.